మెగాహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 6వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ జూనోసిస్ డే నిర్వహిస్తారు. జంతువుల నుంచి మనుషులకు, అలాగే మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. జూలై 6న ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయి పాస్చర్ రేబీస్ వ్యాక్సిన్ ను మొదటిసారి విజయవంతంగా ప్రయోగించారు. ఆ చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటారు.

റേബീസ്, ബേർഡ് ഫ്ലൂ, സ്വൈൻ ഫ്ലൂ, നിഫ വൈറസ്, ബ്രൂസെല്ലോസിസ്, ലെപ്റ്റോസ്പിറോസിസ് വണ്ടി അനേക വ്യാധുലു జూనోటిక్ వ్యాధులే. ఇటీవల ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 కూడా జంతువుల నుంచి ఉద్భవించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మరి ఈ వ్యాధులను పూర్తిగా నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. పెంపుడు జంతువులకు సమయానికి టీకాలు వేయించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అనారోగ్యంతో ఉన్న జంతువులకు దూరంగా ఉండడం, మాంసాహారాన్ని పూర్తిగా ఉడిగించి తినడం, పశువైద్యుల సూచనలు పాటించడం వంటి చర్యలు ఎంతో అవసరం.

ఓ రకంగా చెప్పాలంటే మన ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అందుకే వన్ హెల్త్ అనే భావనకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరుగుతోంది. జంతువులను ప్రేమించేవారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకోసం అవగాహన పెంచుకుందాం. జూనోటిక్ వ్యాధులను నివారిద్దాం.

ఈ రోజుకున్న మరో విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం జూలై 6న నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డే నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సురక్షితంగా విమాన ప్రయాణాలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సేవలను గుర్తించి వారిని అభినందించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఆకాశంలో ఒకేసారి వందలాది విమానాలు ప్రయాణిస్తున్నా అవి ఒకదానికొకటి ఢీకొనకుండా సమయానికి గమ్యస్థానాలకు చేరుకునేలా పర్యవేక్షించేది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లే. విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు ప్రతి క్షణం పైలట్లకు సూచనలు ఇస్తూ వాతావరణ పరిస్థితులు, రన్వే అందుబాటు, ఇతర వాహనాల కదలికలపై నిరంతరం సమాచారం అందిస్తారు. ఈ బాధ్యత చాలా క్లిష్టమైంది కదూ. క్షణం కూడా ఏకాగ్రత కోల్పోకుండా పనిచేయాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు అత్యున్నత స్థాయి శిక్షణతో పాటు మానసిక స్థైర్యం, వేగవంతమైన నిర్ణయ సామర్థ్యం ఎంతో అవసరం. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడం వెనుక పైలట్లతో పాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కృషి ఎంతో గొప్పది. వారు కనిపించని యోధుల్లా పగలు రాత్రి అని తేడా లేకుండా దేశ వైమానిక రవాణా వ్యవస్థను సజావుగా నడిపిస్తున్నారు. ఈ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా వారి సేవలు గుర్తించి అభినందించాల్సిన అవసరం ఉంది కదూ.

ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు. మరి ప్రభాత సమయాన దేశభక్తి గీతం వింటామా?

ಕುಟುಂಬ ಮುಗುರ ರಾಮ ಸ್ವಾಮಿ ಸುಖ ಸುಖ ಚಾರು ನಾಮಿನಿ ವಿಕಸ ಕನವ

శ్రోతలు, దేశభక్తి గీతమిడరు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రోతలు అర్చనా కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ. మరి ఈనాటి సూక్తి సుధ వ్యాఖ్యాత కొండూరు రాజా గారు.
1: సమయం అమూల్యం. సకల జీవరాశులు కాలంలో పుట్టి కాలంలోనే పెరిగి కాలంలోనే కలిసిపోతూ ఉంటాయి. కాలము భగవదాధీనంలో ఉంటుంది, కానీ మానవాధీనంలో ఉండదు. మనము ఏ కాలంలో ఏ పని చేయాలి అని మరి ఋషి ప్రోక్తమై ఉన్నది. అంటే ప్రతి ఋషులు ఏ ఏ కాలాలలో మనం ఏ ఏ పనులు చేయాలా అనే విషయాన్ని కూలంకుషంగా చర్చించి వివరించి ఉన్నారు. మరి విడిచిన బాణము, మాట్లాడిన మాట, ఒకసారి వదులుకున్న అవకాశము, గడిచిపోయిన కాలము తిరిగి రావు. కాబట్టి కాలాన్ని వృధా చేయక ప్రతి ఒక్కరూ కూడా ఏ కాలంలో ఆ పని చేసి మరి ముక్తిని పొందగలరని కోరుకుంటున్నాం. మనము 1 సెకండ్ని ఆపగలిగితే 1 నిమిషాన్ని వృధా చేసే హక్కు మనకుంటుంది. కాబట్టి మనము మన చేతిలో లేనటువంటి ఈ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇకపోతే రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఇది మహాత్ములకైనా సామాన్య మానవులకైనా కూడా. కానీ వారు మహాత్ములుగా కావడానికి మరియు మనం సామాన్య మానవులుగా మిగిలిపోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడమే ఒక ముఖ్యమైనటువంటి కారణం. మరి సమయం తెలియనే లేదు అని కొందరు అనుకుంటుంటారు, సమయం గడవనే లేదు అని మరికొందరు అనుకుంటుంటారు. ఇది మన మానసిక భావనలే కానీ మరి ఒకటి కాదు. అంటే కాలాన్ని మనమైతే ఆపలేం కాబట్టి ఇది ఒక మానసిక భావన మాత్రమే. మరి సమయం ఎంతో విలువైనది, మనమే దానికి దొరుకుతాం కానీ అది మనకు దొరకదు. కాబట్టి ఈ దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో అనేటటువంటి సామెతలన్నీ కూడా అలానే సమయం గురించినటువంటి విషయాలను తెలియజేయడానికే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో అనే సామెతలైతే వచ్చాయి. మనం సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి కానీ మరి వాయిదా వేయకూడదు. రావణాసురుడు మరణించక ముందు అంపచేయపై ఉన్నప్పుడు, అంటే చివరి దశలో ఉన్నప్పుడు, రాముడు లక్ష్మణుణ్ణి ధర్మసూత్రాలు నేర్చుకోమని రావణాసురుడి దగ్గరికి పంపుతాడు. అప్పుడు చివరిగా రాముడు రావణాసురుడు లక్ష్మణునికి మంచి అన్నది రేపు చేయాల్సిన మంచి పనిని ఈరోజే చేయమని, ఈరోజు చేయవలసిన చెడ్డ పనిని వాయిదా వేసుకోమని చెప్తాడు. దీనిని బట్టి సమయం ఎంత విలువైనదో, ఆ సమయానికి మనం చేయవలసినటువంటి మంచి పనులు ఎంత వేగంగా చేయవలనో అనేది మనకు తెలుస్తుంది. ఇది ఆయన స్వీయానుభవం

0: విరుద్ధమైనటువంటి కార్యాలు చేయడం ఇలాంటివన్నీ చేసి సమయాన్ని మనము సద్వినియోగపరచుకోగలం. కాలాన్ని వృధా చేయడం అంటే మన జీవితాన్ని వృధా చేసుకోవడం అనే అర్థం. ఇక్కడ కౌసల్య సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్యకం అంటూ రామునికి, అంటే భగవంతుడైనటువంటి రామునికి, విశ్వామిత్రుడు, గురువైన విశ్వామిత్రుడు కూడా కాలం యొక్క విలువని తెలియచేసి ఉన్నారు.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత కొండూరు రాజా గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

రాగిని సాగు చేసుకునేటటువంటి రైతులకు కొన్ని సూచనలు ఏంటంటే, చిరుధాన్య పంటల్లో రాగి పంట ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవచ్చు. రాగుల్లో అన్ని ఆహార ధాన్యాల్లో కంటే కాల్షియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాల్షియం ఎముకల బలానికి ఇంకా దంత పుష్టికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాగుల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. రబీలో గనక ఈ రాగి పంటను సాగు చేసినట్లయితే గింజ నాణ్యత బాగుంటుంది, అంతేకాకుండా ఎక్కువ దిగుబడులను సాధించడానికి కూడా వీలవుతుంది. అయితే ఈ రాగిలో ఎక్కువ దిగుబడులు సాధించాలి అంటే రైతులు తప్పనిసరిగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టుకోవాలి. వాటిల్లో ముఖ్యంగా నేల తయారీ గనక మనం చూసుకున్నట్లయితే ఇసుక నేలలు, బరువు నేలలు ఈ పంట సాగుకు బాగా అనుకూలంగా ఉంటాయి. నీరు ఇంకని భూములు ఈ సాగుకు పనికిరావు. రకాల్లో మంచి దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుని నాణ్యమైనటువంటి విత్తనాన్ని సేకరించుకోవాలి. వీటిల్లో తిరుమల, వేగావతి, వకుళ, శ్రీ చైతన్య, సప్తగిరి, గోదావరి, హిమ, ఇది తెల్లరాగి, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రైతులు వారి ప్రాంతానికి అనుకూలమైనటువంటి రకాలను ఎంపిక చేసుకుని వేసుకోవచ్చు. ముందుగా తిరుమల రకాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఇది 115 నుంచి 120 రోజులకు కోతకు వచ్చి ఎకరాకు 15 నుండి 16 క్వింటాళ్ల గింజ దిగుబడినిస్తుంది. అగ్గి తెగుళ్ళను అన్ని దశల్లో ఈ రకం తట్టుకుంటుంది. ఎక్కువ చొప్పను కూడా ఇస్తుంది. ఇక వేగావతి అనే రకం కూడా 115 నుంచి 120 రోజుల్లోనే కోతకొస్తుంది. 14 నుంచి 16 క్వింటాళ్లు ఎకరాకు దిగుబడినిస్తుంది. పైరు ఎత్తుగా పెరిగి పిలకలు బాగా వస్తాయి. ఇది కూడా అగ్గి తెగులను బాగా తట్టుకుంటుంది. వకుళ అనే రకం 100 నుండి 105 రోజుల్లోనే కోతకు వస్తుంది. 14 నుంచి 15 క్వింటాళ్లు ఎకరాకు గింజ దిగుబడినిస్తుంది. బెట్టను, అగ్గి తెగులను ఇది తట్టుకుంటుంది. అయితే కోత సమయంలో పైరు పడిపోకుండా ఉండేటటువంటి రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక శ్రీ చైతన్య అనే రకం కూడా తిరుమల, వేగావతి లాగానే 110 నుంచి 115 రోజులు కోతకొచ్చేటటువంటి రకం. 14 నుంచి 15 క్వింటాళ్లు ఎకరాకు దిగుబడినిస్తుంది. పైరు ఎత్తుగా పెరిగి పిలకలు బాగా వస్తాయి. అగ్గి తెగులు ఇది కూడా తట్టుకుంటుంది. సప్తగిరి అనే రకం 110 నుంచి 115 రోజులకు కోతకొస్తుంది. 12 నుంచి 14 క్వింటాళ్లు గింజ దిగుబడినిస్తుంది. అయితే ఇది రాయలసీమ ప్రాంతాలకు బాగా అనుకూలమైనటువంటి రకంగా మనం చెప్పుకోవచ్చు. అగ్గి తెగులను ఇది తట్టుకుంటుంది. గోదావరి అనే రకం కూడా 110 నుంచి 115 రోజులకు కోతకొస్తుంది. 12 నుంచి 14 క్వింటాళ్లు ఎకరాకు గింజ దిగుబడినిస్తుంది. ఇది కూడా రాయలసీమ ప్రాంతాలకు అనువైనటువంటి రకంగా మనం చెప్పుకోవచ్చు. అగ్గి తెగులను తట్టుకునేటటువంటి రకం. ఇక హిమ అనేది తెల్లరాగి రకం. ఇది 110 నుంచి 115 రోజులకు కోతకొస్తుంది. 12 నుంచి 14 క్వింటాళ్లు ఎకరాకు గింజ దిగుబడినిస్తుంది. పైరు ఎత్తుగా పెరిగి పిలకలు బాగా వస్తాయి. అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఇక విత్తే సమయం గనక మనం చూసుకున్నట్లయితే దీన్ని ఈ మాసంలో నారు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నారు పోసుకునేటప్పుడు నారుమడి యాజమాన్యం గురించి కూడా రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక ఎకరా పొలంలో రాగి నారు నాటుకోవడానికి 5 సెంట్ల విస్తీర్ణం అంటే 200 చదరపు మీటర్లలో నారుమడిని తయారు చేసుకోవాలి. దీనికోసం బాగా చివికిన పశువులు ఎరువును తగినంతగా చల్లి 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్ ను చల్లుకోవాలి. నారుమడి కొంత ఎత్తుగా

తీసుకుని తయారు చేసుకోవాలి. తర్వాత 2.5 కిలోల విత్తనాన్ని 2 గ్రాముల కార్బన్డిజమ్ ను 1 కిలో విత్తనానికి కలిపి శుద్ది చేసిన తర్వాత ఆ విత్తనాన్ని పల్చగా మడంతా చల్లుకోవాలి. తర్వాత నారుమడిని తడుపుతూ వస్తూ ఉండాలి. నారుమడిలో నారును ఎప్పటికప్పుడు గమనించుకుని వెంటనే సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి నారు మనకి తయారవుతుంది. తర్వాత ప్రధాన పొలాన్ని కూడా రైతులు తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. దీనికోసం పొలాన్ని బాగా దుక్కి చేసుకోవాలి. ఎకరానికి 2 నుంచి 4 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును, దీంతో పాటు 16 కిలోల భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, 100 కిలోలు దీంతో పాటు 12 కిలోల పొటాష్ నిచ్చే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 20 కిలోలు వేసి బాగా కలి దున్నుకోవాలి. మెత్తగా దుక్కి చేసి దున్నుకోవాలి. ఈ విధంగా ప్రధాన పొలాన్ని తయారు చేసుకున్న తర్వాత కలుపు నివారణ అనేది రైతులు తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికోసం నారు నాటిన తర్వాత 2-3 రోజుల్లోపు తేమ ఉన్నప్పుడు పెండి మిథాలిన్ 30% కలుపు మందు ఎకరానికి 600 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో, అంటే లీటర్ నీటికి 3 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసి కలుపును నివారించుకోవచ్చు. నారు నాటిన 25 నుండి 30 రోజుల్లోపు కూలీల ద్వారా తొలికలతో తవ్వి కలుపును తీయించినట్లయితే నేల గుల్లబారి పంటకు గాలి వెలుతురు పోషకాలు బాగా అంది పిలకలు కంకులు బాగా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అలా కూలీలు దొరకని పక్షంలో అప్పుడు ఎకరానికి 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటికి కలుపుకుని 2 గ్రాములు లీటర్ నీటికి అన్నమాట. ఈ మందు ద్రావణాన్ని కలుపు మొక్కల మీద మాత్రమే పడేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే నత్రజన్ ని యూరియా రూపంలో ఈ రాగి నారు నాటే ముందు ఎకరానికి 26 కిలోలు నారు నాటిన తర్వాత 25 నుండి 30 రోజుల తర్వాత, అంటే కలుపు తీసిన తర్వాత అనమాట, మళ్ళీ 26 కిలోలు పంటకు అందించుకోవాలి. అంటే నత్రజన్ ని 2 దఫాలుగా అందించుకోవాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే రాగి నారు నాటే ముందు నీరు పెట్టి ఆరిన తర్వాత నాట్లు వేసుకోవాలి. తర్వాత పైరు బాగా వేర్లు తొడిగేదాకా, అంటే 5 నుంచి 7 రోజుల వరకు నీరు పెట్టకూడదు. ఈ పంటలో కనీసం 5-6 తళ్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే నాటే ముందు ఒకసారి, పిలకలు వేసే దశ 2వసారి, చిరుపొట్ట దశ 3వసారి, పూత దశ 4వసారి, గింజ కట్టే దశ, ఈ 4-5 దశల్లో తప్పనిసరిగా నీటి ఎద్దడి లేకుండా పంటకు నీరు అందించినట్లయితే ఎక్కువ దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే పురుగుల్లో గులాబీ రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పేనుబంక పురుగు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. తెగుళ్లలో అగ్గి తెగులు, ఆకుమాడు తెగులు ఎక్కువగా వచ్చి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ముందుగా పురుగులు గనుక మనం చూసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు లార్వా లేత గులాబీ రంగులో ఉంటుంది. ఈ లార్వాలు కాండాన్ని తొలచి సొరంగాలు చేయటం వల్ల మొక్క చనిపోతుంది. పూత దశలో ఈ పురుగు గనుక ఆశిస్తే వెన్నులు తెల్ల కంకులుగా మారిపోతాయి. లార్వాలు ఒక మొక్క నుండి మరొక మొక్కకు పాకి నష్టపరుస్తాయి. దీని నివారణ కోసం పురుగు ఆశించిన మొక్కలను ఏరివేసుకోవాలి. మొక్కల అవశేషాలను కాల్చివేసుకోవాలి. నష్టం ఎక్కువగా గనక ఉంటే లీటర్ నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక శనగపచ్చ పురుగు అనేది కంకి దశలో ఎక్కువగా ఆశించి పూత గింజలను తిని నష్టం కలగజేస్తూ ఉంటుంది. కంకులను దులిపి కింద పడినటువంటి లార్వాలను సేకరించి నాశనం చేసుకోవాలి. కార్బన్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే సరిపోతుంది. ఇక తెగుళ్ల విషయానికి వస్తే ఆకుమాడు తెగులు అనేది లేత మొక్కల వేర్లు మొదళ్లపై తెగులు ఆశించి మొక్కలు కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. ఆకులపై చిన్న అండాకార లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. కాండంపై మచ్చలు మనకు కనిపిస్తాయి. కంకుల మొదళ్లు గోధుమ రంగుకు మారి విరిగిపోతుంటాయి. దీని నివారణ కోసం 3 గ్రాముల క్యాప్టాన్ లేదంటే థైరామ్ 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదంటే 2.5 గ్రాముల మాంకోజబ్ లీటర్ నీటికి కలిపి పైరు మీద పిచికారీ చేసుకున్న సరిపోతుంది. ఇంకొకటి వెర్రి తలబూజు. ఈ తెగులు సోకినటువంటి మొక్కలు గిడిసి బారిపోతాయి. ఆకులు పేలవమైనటువంటి ఆకుపచ్చకు మారిపోతాయి. కంకుల్లో గింజలు ఏర్పడకుండా ఆకుపచ్చని ఆకుల సముదాయంగా మారుతాయి. దీని నివారణ కోసం పంట అవశేషాలను నాశనం చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదంటే మెటలాక్సిల్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లీటర్ నీటికి 2 గ్రాముల మెటలాక్సిల్ కలిపి పైరు మీద పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ వెర్రితల బూజును కూడా నివారించుకోవటానికి వీలవుతుంది. ఈ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు గనక చేపట్టుకున్నట్లయితే పంటను సకాలంలో కోత కోసుకోవచ్చు. ఆకులు పసుపు రంగుగా మారి కంకులు గోధుమ రంగుకు మారినప్పుడు కంకులను కోసుకోవాలి. కంకులను బాగా ఎండనిచ్చి ట్రాక్టర్తో గాని ఎద్దులతో కాని తొక్కించి గింజలను వేరు చేసుకోవాలి.

ఇంతవరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యవల్లి కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికి ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నా గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
0: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల్లి కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం ముడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి పయ్యవల్లి కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: గురవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి గురవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. బెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా,
0: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోళ్ళ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ పై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మునికోడ్లి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ది, పారిశుధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు.

0: ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 రోజుల క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటారు చేపల బోట్లో ఉన్న 10 మంది మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 65 కోట్లతో అమృత నగరటువంటి డ్రైన్స్ ఏదైతే ఉందో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదే విధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉండవు, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషన్ చెప్పా రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 20 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు విఆర్ఎస్ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన నిన్న స్పందిస్తూ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000కు పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాం.

0: వాతావరణం. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కొన్ని గాలులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు

0: ఆలయ నిర్మాణ పురోగతిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్దతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యారభ్య ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశానాం షడ్ దివసీయ యాత్రాయై ప్రస్థితః. अस्याः त्रिदेशीय यात्रायाः प्रथमे चरणे असौ अद्य इंडोनेशिया देशं प्राप्स्यति. प्रधानमन्त्रिणः मोदिनः इयं चतुर्थ इंडोनेशिया यात्रा वर्तते. अत्रावधेयं यत् स्वयात्रावधौ प्रधानमन्त्री इंडोनेशिया देशस्य नवनिर्वाचित राष्ट्रपतिना प्रवोवो सुबियान्तो इत्यनेन सह द्विपक्षीय वार्तालापं विधास्यति. सन्धेः प्रगतिमालक्ष्य समीक्षां च करिष्यति. तदीयमुख्याः आधिकारिकाः कार्यक्रमाः जकार्तानगरे भविष्यन्ति. परम् असौ योग्यकर्ता इति कञ्चन ऐतिहासिकं सांस्कृतिकं च नगरमपि गमिष्यति. जकार्तानगरे प्रधानमन्त्री सुविशालं भारतीयप्रवासीसमुदायं सम्बोधयिष्यति. केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह अद्य नवदेहल्यां आयोजितं सहकारिता मंत्रालयस्य पंचमं स्थापना दिवस समारोहं अलंकरिष्यति. मंत्रालयेन ज्ञापितं यत् अयं समारोहः सहकारात् समृद्धिः इति राष्ट्रिय संकल्पनामाधृत्य विधीयते. अस्मिन् मंगल प्रसंगे श्री शाह अनेकासां प्रमुखाभिनव परियोजनानां शिलान्यासं उद्घाटनं च विधास्यति. एतासु योजनासु 32,200 अन्न संग्रह भंडारानां लोकार्पणं, सहकार वनस्य भूमिपूजनं, उत्तर प्रदेश महाराष्ट्र राज्ययोः टिशु कल्चर इति सुविधायै भूमिपूजनं, राष्ट्रिय सहकारी डेटाबेस एनसीडी 3.0 इत्यस्य भौगोलिक चिन्हांकन दूरभाष अनुप्रयोगस्य च आरम्भः. जम्मू कश्मीर केन्द्र शासित प्रदेशे प्रचलन्त्यां वार्षिक श्री अमरनाथ जी यात्रायां श्रद्धालूनां महत् सम्मर्धः दृश्यते. यत्र यात्रायाः प्रथमेषु त्रिषु दिनेषु एव 650,000+ जनाः पवित्र गुहा मन्दिरे समागताः. रविवासरे प्रायः 25,000 भक्तैः बाबा बर्फानी इत्यस्य दिव्य दर्शनं विहितम्. इतः पूर्वं द्वितीय दिने प्रायः 20,000 जनाः, उद्घाटन दिवसे च 12,000+ तीर्थयात्रिणः भगवतः दर्शनं लब्धवन्तः. अनेन सहैव जम्मू कश्मीरस्य उपराज्यपालः मनोज सिन्हा श्वः नुवान पहलगाम इति आधार शिबिरस्य निरीक्षणं विधास्यति. सममेव ह्यः तत्र तीर्थयात्रिभ्यः कल्पितानां व्यवस्थानां प्रबन्धानां च सूक्ष्म पुनरीक्षणं तेन कृतम्. देशस्य विशालेषु भूभागेषु प्रावृत् स्थितिः अत्यधिकं तीव्रीभूता सञ्जाता. येन हि अतिवृष्टिः, मेघगर्जनं, विद्युत्पातः, प्रचण्डचक्रवाद्वायुः च प्रचलति. भारतीय ऋतुविज्ञान विभागेन विज्ञापितं यत् आगामिषु चतुर्षु दिनेषु गुजरातराज्यस्य कतिपयभागेषु, हरियाणा, पंजाब

ఈనాటి ప్రసార విశేషాల్లో 7:10 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం విందాం, అలాగే స్వరార్చనతో పాటు వరల్డ్ జోనోసిస్ డే సందర్భంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం లలిత గీతాలు విందాం.

8:35 ఈ సంగతి మీకు తెలుసా? ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం విందాం. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

ఇక 9 గంటలకు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలకున్న స్నేహితులు, 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన స్నేహితుల కార్యక్రమం హలో అభిరుచి విందాం. 10 గంటల నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు విందాం. ఇక 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ధారావాహిక వింటారు. రచన డాక్టర్ టేకుమళ్ల వెంకటపై గారు, సమర్పణ శ్రీమతి నందిని చైతన్య. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తా సంచిక పునః ప్రసారం వింటారు. సమర్పణ సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు విందాం. ఇక 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7 గంటల 15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్ర సమర్పణలో విందాం. 8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8 గంటల 30 నిమిషాలకు విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే విందాం. 11 గంటల 10 నిమిషాలకు ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

0: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్ కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా లండన్ లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటిగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్ కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా జూలై 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్ పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు కృష్ణ్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జైశంకర్ ఈ నెల 13న అమెరికాలో న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ లో జరిగే 3వ ఇండియా EU ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై EU బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.

0: భారత్కు ఎరువులు ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో ఎల్ఎంటీ యూరియాతో 8 ఓడలు, ఎల్ఎంటీ డీఏపీతో 4 ఓడలు, ఎల్ఎంటీ సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాసి వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజ వ్యయ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన ఎల్ఎంటీల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగాకు పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై. 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్. 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే. సమృద్ధ్ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ్ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైక్లింగ్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగ కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ తాండ్రిలో జరగాల్సి ఉండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికి మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతిరై, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధికారి ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

0: ഛത്തീസ്ഗഡ്, ഗുജറാത്ത്, കൊങ്കൺ, ഗോവ, മഹാരാഷ്ട്ര, രാജസ്ഥാൻ, ഹിമാചൽ പ്രദേശ്, കർണാടക, കേരള, മധ്യപ്രദേശ് ഈരോജു ഭാരീ വർഷം കുറിച്ച് അവകാശം ഉണ്ടെന്ന് ഭാരത വാതാവരണ ശാഖ തെളിപ്പിന്തി. ഡൽഹി, ഹരിയാന, ചണ്ഡീഗഡ്, ജമ്മുകാശ്മീർ, ലഡാക്ക്, ഒഡീസ, സൌരാഷ്ട്ര, ഉത്തരാഖണ്ഡ്, ഈശാന്യ രാഷ്ട്രങ്ങളിലെ കൊണ്ട് പ്രാന്താലോ മോസ്തരിച്ച് ഭാരീ വർഷം കുറിച്ച് അവകാശം ഉണ്ടെന്ന് പേർക്കുന്നത്. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో వరలిదిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 వాడులు హర్ముజ్ జలసరణ సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 15 నిమిషాలు. శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు విందాం.

కొందరు కుల మత వర్గ భాష జిల్లాల పేరుతో జనాన్ని చేరుస్తున్నారని, చిన్న చిన్న విషయాలకే కులం పేరుతో పెద్దవారిని అందులో అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడు 50 వసంతాల రాజకీయ జీవన ప్రస్థానాన్ని తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్ట్ మాశర్మ రచించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమం ఆదివారం నెల్లూరులో విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేతలు అన్ని వేదికలపై సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. ఏ పార్టీలో ఉన్నా ప్రత్యర్థులమే కాని శత్రువులం కాదన్నారు. తాను ఈ విషయాన్ని నమ్మి ఆచరించా. రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కురుగుండ్ల రామకృష్ణ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పాసం సునీల్ కుమార్, కాకర్ల సురేష్, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, పుస్తక రచయిత మా శర్మ, స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిపై ఆత్మ పరిశీలన చేసుకుని ఆరోపణలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సూచించారు. ఆదివారం నెల్లూరులో పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ విజన్ ప్రకారం నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు. గతంలో వచ్చిన వరదల దుస్థితి నెల్లూరుకు మళ్లీ రాకూడదని, 50 కోట్లతో చేపట్టిన 15 కాలువల ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, చిరు వ్యాపారుల కోసం స్మార్ట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

విడవలూరు మండలం రామతీర్థంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈవో ధర్మకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు పుట్టమట్టి తీసుకొచ్చి ఆలయంలో నవధాన్యాలు చెల్లి పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగాలని ఈ కార్యక్రమం నిర్వహించామని అర్చకులు తెలిపారు.

దుత్తులూరు మండలంలోని నర్రవాళ్లు శ్రీ వెంగమాంబ పేరంటాళ్లు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి నిర్వహించిన నిలుపు కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో వెంగమాంబ ఆడపడుచులు మొదట పసుపు దంచారు. అనంతరం ఊరేగింపుగా పసుపు కుంకుమ ఆలయానికి తీసుకెళ్లారు.

శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:21. ఇప్పుడు స్వరార్చన విందాం.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఇప్పుడు
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:28. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరి కార్యక్రమంలో ఇప్పుడు వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ప్రతి ఏటా జూలై 6వ తేదీని వరల్డ్ జూనోసిస్ డే అంటే ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ జూనోసిస్ డే ఆవశ్యకత గురించి జంతువుల నుంచి

0: మనుషులకు సోకే రకరకాల వ్యాధుల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మన శ్రోతలకు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ చైతన్య కిషోర్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ చైతన్య కిషోర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం నాగేశ్వరరావు గారు, మరియు సింహపురి ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పబ్లిక్ హెల్త్ పరంగా చాలా ముఖ్యమైన రోజు. ఈ వేదిక ద్వారా మన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు పంచుకోవడానికి రావటం చాలా సంతోషంగా ఉంది.
0: డాక్టర్ చైతన్య కిషోర్ గారు, అసలు ఈ జూనోసిస్ డే అంటే ఏంటి? సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా మీరు వివరిస్తారా కొంచెం?
1: చాలా సింపుల్గా చెప్పాలంటే, ఏ వ్యాధులైతే ప్రకృతి సిద్ధంగా జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తాయో, అంటే పశువులు, పక్షులు, వన్యప్రాణులు లేదా పెంపుడు జంతువులు వీటన్నిటి నుంచి మనుషులకి సంక్రమిస్తాయో, వాటిని జూనోటిక్ వ్యాధులు అంటారు. ఇవి బ్యాక్టీరియా వల్ల కలగొచ్చు, వైరస్ వల్ల కలగొచ్చు, పరాన్న జీవుల వల్ల అంటే పారాసైట్స్ వల్ల కలగొచ్చు, లేదా ఫంగస్ల ద్వారా కూడా కలగొచ్చు. వీటిలో ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులకి మనం పరిశీలించినట్లయితే రేబీస్, బ్రూసెల్లోసిస్, యాంథ్రాక్స్, లెప్టోస్పైరోసిస్, ట్యూబర్క్లోసిస్, టాక్సోప్లాస్మోసిస్, హైడాటిడోసిస్, స్క్రబ్ టైఫస్, క్యూ ఫీవర్, నిఫా, స్వైన్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులు చాలా ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు. ఈ లిస్టు చాలా పెద్దది, వాటిలో ఇవి ముఖ్యమైన వ్యాధులు అన్నమాట. ఇంకా మనం జూనోసిస్ దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ముందు తెలుసుకోవాలి. 1885 జూలై 6 ప్రముఖ ఫ్రాన్స్ శాస్త్రవేత్త లూయిస్ పాస్టర్ పిచ్చుకొక్క కరిచిన బాలుడిని మొదటిసారిగా రాబీస్ వ్యాక్సిన్ విజయవంతంగా ఇచ్చి ఆ బాలుడిని మరణం నుంచి కాపాడాడు. మానవ ఇమ్యూనాలజీ చరిత్రలోనే అదొక అద్భుత ఘట్టం అన్నమాట. ఈ విజయానికి గుర్తుగానే ప్రతి ఏటా జూలై 6 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. జూనోటిక్ వ్యాధులంటే మనకి ఈ మధ్య మనం చూసాము, COVID-19 కానీ, బర్డ్ ఫ్లూ కానీ, ఎబోలా వంటి వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా జూనోటిక్ వ్యాధుల కింద మనం పరిగణించవచ్చు. మనుషులకు వచ్చే వ్యాధుల్లో 60% జంతువుల నుంచే వస్తున్నాయి అన్నమాట. వాటిల్లో ఎమర్జింగ్ డిసీజెస్ అంటారు, అంటే కొత్తగా వస్తున్న వ్యాధుల్లో 75% ఈ జంతువుల నుంచే మనుషులకు వస్తున్నాయి అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
0: సార్, ఈ మధ్య కూడా మనం ఈ స్క్రబ్ టైఫస్ గురించి చాలా ఆందోళన చెందాం కూడా, గత కొన్ని నెలల క్రితం కూడా. ఇక మన నెల్లూరు జిల్లా విషయానికి వస్తే,
1: ఇక మన నెల్లూరు జిల్లాలో నేను యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల. ఈ ప్రయోగశాల జిల్లా మొత్తానికి ఉన్న మన పశు వ్యాధి నిర్ధారణకు సంబంధించి మనకి శాంపుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే డంగ్ శాంపుల్స్ అంటాం, పేడ, రక్తము, పాలు, చర్మ నమూనాలు ఇట్లాంటివన్నీ పరీక్ష చేస్తూ ఆన్ డైలీ బేసిస్ రోజువారీగా కూడా మేము ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్ కానీ, లేదంటే మన జూనోటిక్ వ్యాధుల నివారణ గురించి కానీ మేము ప్రతినిత్యం కూడా పనిచేస్తూ ఉంటాము. అలాగే మన పశుసంవర్ధక శాఖలో ఉన్న ప్రతి డాక్టర్ గారు చేసే పని కూడా ఈ ఆస్పెక్ట్లో ఉంటుంది అన్నమాట. అంటే ఈ జూనోటిక్ వ్యాధుల్ని కంట్రోల్ చేసే ఆస్పెక్ట్లో ఉంటుంది, పనిచేస్తూ ఉంటాం.
0: డాక్టర్ చైతన్య కిషోర్ గారు, ఈ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎంత ముఖ్యమో చాలా బాగా చెప్పారు మీరు. ఇక మన ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఈ ఏడాదికి కొన్ని వ్యాధులపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు కదా, వాటిలో అత్యంత ప్రమాదకరమైన రాబిస్, యాంథ్రాక్స్ గురించి కూడా కొంచెం మన శ్రోతలకు వివరిస్తారా?
1: తప్పనిసరిగా అండి. మనకి పశుసంవర్ధక శాఖ ద్వారా మన ప్రభుత్వం వారు ఈ రాబిస్ వ్యాధిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మన జిల్లాకి 30,000 వరకు వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది. మనకి ఈ జూనోసిస్ డే రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న పశుసంవర్ధక శాఖ కార్యాలయాల్లో, అంటే ఏరియా వెటనరీ హాస్పిటల్స్ కానీ, వెటనరీ డిస్పెన్సరీ, అలాగే రైతు సేవా కేంద్రాలు కానీ, వీటన్నిటిలో కూడా ఉచితంగా ఈ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. అందుకని నేను మన శ్రోతలకు తెలియజేసేది ఏంటంటే, మన జిల్లాలో ఉన్న ప్రతి హాస్పిటల్లో ఉచితంగా జరుగుతుంది కాబట్టి మీ వద్ద ఉన్న పెట్స్ అన్నింటినీ కూడా మన హాస్పిటల్కి తీసుకొస్తే ఎక్కడైనా సరే వాటికి ఉచితంగా మీరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరుతున్నాను. దాని ద్వారా ఏంటంటే మనకి ఆ రాబీస్ వ్యాధిని మనం చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది.
0: ట్రాన్స్మిషన్ అంటే పశువుల నుంచి మనుషులకు సోకకుండా నివారించే ప్రయత్నం జరుగుతుంది. ఇక యాంథ్రాక్స్ గురించి వివరిస్తారండి.
1: యాంథ్రాక్స్ అనేది మనకి మన జిల్లాలో గత 5 కొన్ని మండలాల్లో నమోదైంది. మనకి రాపూర్ మండలంలో ఒకసారి, మనకి కలవాయి మండలంలో కూడా కొన్ని

0: పనులు గమనించాల్సింది ఏంటంటే, సడన్ గా గొర్రె గాని మేక గాని చనిపోయి దాని ముక్కులో నుంచి గాని దాని నోట్లో నుంచి గాని దాని న్యాచురల్ ఆరిఫైసెస్ అంటాం వాటి నుంచి అన్క్లాటెడ్ బ్లడ్ అంటే గడ్డగట్టని రక్తం గనక పారుతున్నట్టయితే అది ఆంథ్రాక్స్ గా గుర్తించి వెంటనే సమీప పశు వైద్యునికి సంప్రదించి ఆ విషయాన్ని తెలియజేయాలని తెలియజేస్తున్నాను. లేదంటే అది ఇంకా ఆ ఊర్లోనే ఎప్పటికీ ఉండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది కూడా జూనోటిక్గా ఎట్లా ఉంటుందంటే రెండు రకాలుగా ఆంథ్రాక్స్ అనేది జూనోటిక్ ప్రభావం చూపించగలుగుతుంది. ఒకటి క్యూటేనియస్ ఫామ్ అంటారు, రెండు రెస్పిరేటరీ ఫామ్ అంటారు. రెస్పిరేటరీ ఫామ్ మనకి పెద్దగా ఉండదు. క్యూటేనియస్ ఫామ్ అంటే అబటైర్ వర్కర్స్ అనమాట, అంటే వధశాలల్లో పనిచేసే లేబర్కి ఆ చర్మాలు చేతులతో మోయటము భుజాల మీద మోయటము అట్లా చేసినప్పుడు భుజాల మీద చేతుల మీద గాయాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అది ఆంథ్రాక్స్కి సంబంధించిన విషయం. దాని పట్ల కూడా మనం జాగ్రత్త వహించి మన ప్రభుత్వం ద్వారా వాటికి వ్యాక్సినేషన్స్ వేయించి ఆ డిసీజ్ను కూడా మనం కంట్రోల్ చేయగలుగుతా ఉన్నాం.
1: సార్, ఇంకా ఈ బ్రూసెల్లోసిస్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలండి. పల్లెల్లో దీన్ని ఈత రోగం లేకపోతే మాయ పడకపోవడం కూడా అంటుంటారు కదా, అసలు సాధారణ ప్రజలకు ఈ వ్యాధి పాల వల్ల గానీ పాల పదార్థాల వల్ల గానీ ఎలా వ్యాపిస్తుందో కొంచెం వివరిస్తారా?
0: బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి గేదెల్లో వస్తుంది, మేకల్లో వస్తుంది, గొర్రెల్లో వస్తుంది. వాటి ద్వారా మనుషులకు కూడా, అంటే ఆ యానిమల్స్కి సమీపంలో ఉండే ఆ గొర్రెల కాపర్లకు కానీ ఆ పశువులను పెంచుకునే వాళ్ళకి కానీ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది ఆక్యుపేషనల్ హజార్డ్ కూడా అవుతుంది. ఎలాగంటే ఆ వెటర్నేరియన్స్ కానీ మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది వాటిని ట్రీట్ చేసేటప్పుడు మాకు కూడా అది వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఈ బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణము లాస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే ఆ ప్రెగ్నెన్సీలో చివరి 3 మాసాల్లో ఆ టైంలో మనకి అబార్షన్ అయిపోతుంది అనమాట. ఆ చూడు పశువు లేదా ఆ మేక చనిపోయిన దూడని లేదా పిల్లని వేస్తుంది. అదే సమయంలో ఆ మాయ కూడా పూర్తిగా వేయకుండా ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ ఉమ్మనీరు అంటే ప్లాసెంటా, ఆ ప్లాసెంటల్ ఫ్లూయిడ్స్ గనక మన చేతుల మీద లేదంటే కంటి మీద గాయాలైనా చేతుల మీద గాయాల మీద ఉమ్మనీరు పడినా లేకపోతే ఆ ఉమ్మనీరు కంట్లో స్పిల్ అయిపడినా కూడా మనుషులకు వచ్చే ప్రమాదం ఉంటుంది అనమాట. ఆ రకంగా గొర్రెల కాపర్లు లేదా పశువుల కాపర్లు వాటిని చేతితో డైరెక్ట్గా ముట్టుకోకుండా ఉండాల్సిన జాగ్రత్తలు పాటించకపోతే అది మనుషులకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ వ్యాధి కనుక మనుషులకు సోకినట్టయితే మనకి కీళ్ల నొప్పులు రావటము, కంటిన్యూస్గా జ్వరం రావటము, ఆ జ్వరం కూడా అండ్యులెంట్ ఫీవర్ అంటారు, వస్తూ పోతూ ఉంటుంది. రాత్రిపూట్లు ఎక్కువ వస్తుంది, రాత్రి 12 అయిన తర్వాత చెమటలు ఎక్కువ పోసేసి అంటే చొక్కా అంతా తడిచిపోయేంత చెమటలు పోయటము ఇట్లాంటివి వస్తుంటాయి లక్షణాలు. అదే ముందుగా వంధత్వం అంటే పిల్లలు పుట్టనే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట మనుషుల్లో కనుక ఈ వ్యాధి వచ్చినట్లయితే. మనకి అదృష్టశాత్తు బ్రూసెల్లోసిస్ వ్యాధికి మనుషుల్లో కొంతవరకు వైద్యం ఉంది, కానీ పశువుల్లో మేకల్లో గొర్రెల్లో ఆ వ్యాధికి వైద్యం లేదు. ఎందుకంటే ఇది ఇంట్రాసెల్యులర్ పారాసైట్ అనమాట, అంటే సెల్ లోపలికి వెళ్ళి ఆ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి దానికి వైద్యం లేదు. ఆ వ్యాధి సోకిన పశువుల్ని కల్లింగ్ అంటే చంపేయటం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని మనం అరికట్టగలుగుతాం. అదేవిధంగా డైరీ ఫార్మ్స్లో కనుకైతే నేను రైతు సోదరులకి ముఖ్యంగా డైరీ ఫార్మర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే పెరిపాచ్యురెంట్ పీరియడ్ అంటే ఈనిన 10 రోజులకు అటు ఇటే ఈ వ్యాధి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కావింగ్ పెన్స్ అనేవి పెట్టుకొని ఈనే సమయంకి దగ్గర వచ్చిందనగానే మిగతా పశువుల నుంచి ఆ పశువుని దూరంగా తీసుకెళ్లి పెట్టుకుంటే ఈ వ్యాధి స్ప్రెడ్ అవటం అనేది చాలా వరకు తగ్గుతుంది అనేది తెలియజేస్తాం.
1: మనం నియంత్రించుకోవచ్చు. ఇంకా అంటే పశు వైద్యులు కావచ్చు, తర్వాత వెటర్నరీ హాస్పిటల్స్ లో పనిచేసే వాళ్ళు, అంటే రైతులతో పాటుగా ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని వారికి సోకకుండా ముందు నివారించుకోవచ్చు.
0: ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్పాస్టరైజ్డ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పచ్చిపాలు లేదా పచ్చిపాలతో చేసే పాల పదార్థాలను కూడా మనం తీసుకోకపోవడం ఉత్తమం అనమాట. అట్లాంటి పచ్చిపాల ద్వారా మనకు ఆ బ్రూసెల్లోసిస్ పాలలో కూడా ఆ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఆ పచ్చిపాలు బలం అని చెప్పి కొంతమంది తాగే అలవాటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అది చాలా తప్పు అని మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాను. దాని ద్వారా మనకి బ్రూసెల్లోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే గేదె ఈనిన తర్వాత దూడ చనిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సరే దూడ చనిపోయిందిలే ఇక మనం పాలు తీసుకోవచ్చు, పాలు తాగొచ్చు, అమ్ముకోవచ్చు అనుకుంటారు కదా. ఇలాంటప్పుడు ఏమన్నా ప్రమాదం జరగదా, ఎందుకు చనిపోయిందో కూడా మనం ముందు తెలుసుకోవాలి కదా.
0: అవునండి, వ్యాధి నిర్ధారణ అనే దాని యొక్క ప్రాముఖ్యత ఇక్కడే అర్థమవుతుంది మనకి. అట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు ముందు పశు వైద్యుని సంప్రదించి ఆ చనిపోయిన దూడ ఎందుకు చనిపోయింది అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన నెల్లూరులోని ఏడీడీఎల్ అంటే పశు వ్యాధి

0: డన్ ప్రయోగశాలలో, అదేవిధంగా మిగతా పశు వైద్యశాలలో కూడా కొన్ని దగ్గర రోజ్ బెంగాల్ ప్లేట్ టెస్ట్ అనే ఒక టెస్ట్ చేసి మనం ఆ గేదెకి బ్రూసెలోసిస్ అనే వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారించుకోగలుగుతాం. ఆ రకంగా నిర్ధారించుకున్న తర్వాత మనం ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అట్లాంటి పాలు కనుక ఉన్నట్లయితే వాటిని మనం మిల్క్ రింగ్ టెస్ట్ అనే ఒక టెస్ట్ ద్వారా కూడా ఒక కంటైనర్లో 50 గేదెలు వాటి నుంచి పాలు వచ్చింటుంది అనుకోండి, వాటిలో మనం టెస్ట్ చేస్తే మిల్క్ రింగ్ టెస్ట్ ద్వారా ఆ 50లో ఏ ఒక్క గేదెకి బ్రూసెల్లా ఉన్నా మనం డిటెక్ట్ చేయగలుగుతాం అనమాట మిల్క్ రింగ్ టెస్ట్ ద్వారా. దాని ద్వారా మనం బ్యాక్ ట్రాక్ చేసి ఆ క్యాన్లోకి ఏ పశువుల నుంచి వచ్చాయని చెప్పి వాటికి మనం మళ్ళీ రక్తం తీసి రోజ్ బెంగాల్ ప్లేట్ టెస్ట్ చేసి మనం వ్యాధిని నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది. సో మనం వ్యాధిని నిర్ధారణ చేసుకొని మనం అట్లాంటి పాలని మరగబెట్టుకొని తాగాలి. అంటే మనకి ఏ పాలు మనకు బ్రూసెల్లా ఉందో లేదో మనం కంటితో చూసి చెప్పలేం కాబట్టి మనం ముందు జాగ్రత్త ఏంటంటే పాలు బాగా మరగబెట్టుకొని మనం పాలు తాగాల్సిన అవసరం ఉంటుంది.
1: అదే మన శ్రోతలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు కొంచెం బాగా మరిగించి తాగినప్పుడు ఈ బ్రూసెలోసిస్ రాకుండా మనం అరికట్టవచ్చు. మరో విషయం ఏంటంటే రై సోదరులు గుర్తుంచుకోవాల్సింది, ఇలా ఎప్పుడైనా గేద ఈనిన తర్వాత దూడ చనిపోయినట్లయితే వెంటనే ఆ విషయాన్ని పశువైద్యులకు తెలియచేసి తగిన పరీక్షలు చేసిన తర్వాత అలాంటిదేమీ లేదన్నప్పుడు ఆ పాలను మనం వాడుకోవచ్చు. లేదంటే కనుక ఏదైనా కానీ ముందు పశువైద్యులకు ఆ విషయాన్ని తెలియజేసి పరీక్షలు కూడా మీరు ఉచితంగానే ఇక్కడ ADDL అంటే నెల్లూరులోని పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీని నుంచి మనం ఈ వ్యాధి సోకకుండా మనం ఉండవచ్చు అనేది డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. డాక్టర్ చైతన్య కిషోర్ గారు, ముఖ్యంగా మనం ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా ఎక్కువగా వింటూ ఉంటామండి, దీని గురించి మామూలుగా మనం చెప్పుకునేది ఏంటంటే పావురాలు ఇటువంటి పక్షుల్లో కూడా చాలా రకాల వ్యాధులకు అవి నివాసాలు అని అంటుంటారు కదా, ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ గురించి శ్రోతలు వివరిస్తారా కొంచెం?
0: మనం ఇప్పటివరకు జూనోసిస్ వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి, దీంట్లో బర్డ్ ఫ్లూ కూడా ఒక ముఖ్యమైన జూనోటిక్ వ్యాధి. ఇప్పటివరకు మనుషులకి పెద్దగా సోకకపోయినా అంటే మన భారతదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టుకున్న కేసులే ఉన్నాయి, అందుకని మనం దీని గురించి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు వచ్చే వ్యాధి, H5N1 అనే ఒక వైరస్ వల్ల కలిగే వ్యాధి. ఈ కోళ్ళకి వచ్చిన తర్వాత ఆ కోళ్ళలో విపరీతమైన మోర్టాలిటీ ఉంటుందన్నమాట. అంటే ఒక ఫామ్లో గనక ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే దాంట్లో ఉన్న దాదాపు 100కి 100% కోళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఉండేంత శక్తి కలిగిన వైరస్ అనమాట అది. అది గనక పొరపాటున గనక ఈ బర్డ్ ఫ్లూ అంటే H5N1 బర్డ్ ఫ్లూ అనే వైరస్ మనుషుల్లోకి స్పిల్ ఓవర్ గనక అయితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం వారు యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ కంట్రోల్ అండ్ కంటైన్మెంట్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా రివైజ్డ్ ఆన్ 2021 అనే గైడ్ లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారము మనము ప్రిపేర్డ్నెస్తో ఉండాలి, అలాగే ఒకవేళ వ్యాధి కనుక వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా దాంట్లో మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా శ్రోతలకు నేను గుర్తు చేయాలనుకునేది ఏంటంటే మనకి 2024 ఫిబ్రవరిలో మన జిల్లాలో చాటగొట్ల గ్రామం అంటే పదలకూరు మండలంలో ఉన్న చాటగొట్ల గ్రామం, అదే సమయంలో గుమ్మల దిబ్బ గ్రామం కోవూరులో ఉన్న గుమ్మల దిబ్బ గ్రామంలో మనం బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో కోళ్ళు చనిపోయాయి. సో దానికి సంబంధించి కూడా మన వ్యవస్థ ఎప్పుడు అప్రమత్తంగా ఉండి కోళ్ళలో మరణాలని గమనిస్తూ ఆ వ్యాధి ఉందా లేదా అని నిత్యం అప్రమత్తం ఉంటాము. అలాగే ఎప్పుడైనా వ్యాధి సంభవించినా దాన్ని త్వరితగతిన ఎంతో పద్ధతి ప్రకారం దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుందని తెలియజేయాలనుకుంటున్నాను.
1: డాక్టర్ గారు, ఇక ఇప్పుడు మనం రైతులు పశుపోషకులు అంటే ముఖ్యంగా ఈ గేదెలు కావచ్చు గొర్రెలు మేకలు వీటి నుంచి సంభవించే వ్యాధుల గురించి పక్షుల గురించి కూడా మాట్లాడుకున్నాము, అంటే ముఖ్యంగా కోళ్ళ నుంచి వచ్చే వ్యాధుల గురించి. ఇక మనలో చాలా మంది జంతు ప్రేమికులు ఉంటారు, ఇళ్లలో పెట్ డాగ్స్ కావచ్చు క్యాట్స్ కావచ్చు అంటే కుందేళ్ళు కూడా పెంచుకుంటూ ఉంటారు కదా, ఇట్లా ఈ పెంపుడు జంతువుల నుంచి ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం అంటే ప్రమాదం ఉంది, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరిస్తారండి?
0: తప్పనిసరిగా నాగేశ్వర గారు, మేము ఈ పశు వ్యాధి నిర్ధారణశాల నెల్లూరులో ఆన్ డైలీ బేసిస్ మేము స్కిన్ స్క్రేపింగ్ ఎగ్జామినేషన్స్ కూడా చేస్తూ ఉంటాము, అంటే చర్మ వ్యాధుల్ని నిర్ధారించడం కోసం. అలాగా కుక్కలకి అయితేనేమి పిల్లులకి అలాగే కుందేళ్ళకి ఇట్లాంటి వాటిని పరీక్ష చేసినప్పుడు మనకి చాలా ఫ్రీక్వెంట్గా ఈ స్కేబీస్ అనేది అంటే మేంజ్ మైట్స్ నుంచి వచ్చే ఒక ఇన్ఫెక్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది కూడా మనకి కుక్కల్ని పెంచే వాళ్ళకి కానీ కుక్కలతో సన్నిహితంగా ఉండే వాళ్ళకి జూనోటిక్ వ్యాధి అంటే అనిమల్స్ నుంచి

0: మనుషులకి స్ప్రెడ్ అయ్యే ఒక వ్యాధి అన్నమాట. అది కూడా మన జిల్లాలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దాని పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. అప్పుడు మనకి మన పెట్స్ని శుభ్రమైన వాతావరణంలో ఉంచుకొని వాటికి వ్యాధి ఉందని తెలిసిన వెంటనే దాన్ని నిర్ధారించుకొని దానికి వైద్యం చేయించుకుంటే మనకి ఆ వ్యాధి రాకుండా మనల్ని మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు పెట్స్ నుంచి మేము ఇందాక చెప్పిన లిస్ట్ చెప్పాను కదా డిసీజెస్, జూనోటిక్ డిసీజెస్, వాటిలో రేబీస్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే లెప్టోస్పైరోసిస్ అంటే ఎలుక మూత్రం నుంచి వచ్చే ఒక వ్యాధి అనమాట. అది మన కుక్కలకు వస్తుంది, వాటి నుంచి కూడా మనకి మనుషులకు వచ్చే ప్రమాదం ఉంటుంది. మా డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఈ లెప్టోస్పైరోసిస్తో ఎఫెక్ట్ అయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే ట్యూబర్క్లోసిస్ కూడా బొవెన్స్ నుంచి వస్తుంది, అది మళ్ళీ మాట్లాడతాము. టాక్సోప్లాస్మోసిస్ అనే ఒక డిసీజ్ కూడా క్యాట్స్ నుంచి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే హైడాటిడోసిస్ అనే ఒక డిసీజు, అది కుక్కల నుంచి వాటి టేప్ పామ్స్ ఉంటాయన్నమాట, వాటి నుంచి వచ్చే ప్రమాదం ఉంది అనమాట. అవి కనుక మనం మన ఫుడ్లోకి కనుక వెళ్ళినట్లయితే మన బాడీలో సిస్ ఫామ్ అవుతాయి అనమాట, అంటే నీటి సంచులు లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి బాడీలో, అవి కూడా చాలా ప్రమాదకరమైన కండిషన్స్ కాజ్ చేస్తాయి. అలాగే స్క్రబ్ టేప్ టైఫస్ కూడా మనకి కుక్కల నుంచి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇట్లాంటి వాటినన్నిటి మనం ప్రివెంట్ చేయడానికి కుక్కల్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అందుకే వన్ హెల్త్ అప్రోచ్ అనేది, అంటే మనం ఒక్కరమే, మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఒక్కరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మన కుక్కల్ని, మన పెంపుడు జంతువుల్ని, మనం ఆహారం కోసం పెంచుకునే గొర్రెల్ని, మేకల్ని, అలాగే మన గేదెల్ని, అన్నిటినీ ఆరోగ్యంగా ఉంచగలిగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అట్ ద సేమ్ టైం మన ఎన్విరాన్మెంట్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోగలిగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది వన్ హెల్త్ కాన్సెప్ట్ అంటాం అన్నమాట.
1: అంటే మనతో పాటుగా మన పరిసరాలు, మన చుట్టూ ఉన్న జంతువుల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవటం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. డాక్టర్ గారు, ఈ మన పెంపుడు జంతువులు కావచ్చు లేదంటే పశువులు కావచ్చు, వీటన్నిటికీ ఈ రకరకాల వ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ఏమన్నా ప్రభుత్వం తరపున నిర్వహిస్తూ ఉంటారా? వాటి విషయాలు మన రైతు సోదరులకు అలాగే జంతు ప్రేమికులకు తెలియజేస్తారా కొంచెం?
0: తప్పనిసరిగా అండి. మన పశుసంవర్ధక శాఖ తరపు నుంచి మన జిల్లాలో ఉన్న అన్ని పశువులకు, అంటే కోళ్లకు, కుక్కలకు, గేదెలకు, మేకలకు, ఆవులకు, అన్నిటికీ కూడా అన్ని రకాల వ్యాక్సిన్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా చేసే కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటుంది. వాటిల్లో ముఖ్యంగా ఇప్పుడు జూనోసిస్ డేకి రేబీస్ అయితే కుక్కలకి, పిల్లులకి వేస్తున్నాము. అదేవిధంగా గొర్రెలకు, మేకలకు అయితే మనకి ఈటీ వ్యాక్సిన్ అంటాము, పీపీఆర్ వ్యాక్సిన్ అంటాము, బ్లూటంగ్ వ్యాక్సిన్ అంటాము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. అదేవిధంగా గేదెల్లో కనుకైతే 4 నుంచి 8 నెలల వయసున్న ఆడదూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాము. అది మీకు ఇందాక చెప్పినట్టు అది కూడా మనకి జూనోటిక్ వ్యాధి. ఆ రకంగా కూడా మనం వ్యాక్సినేషన్స్ ద్వారా కూడా ఈ జూనోటిక్ వ్యాధుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం మన ప్రభుత్వం వారు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మనకి రైతుల నుంచి, మనకి ప్రజల నుంచి పూర్తి సహకారం అనేది అవసరం అవుతుంది అన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు మన గొర్రెల కాపర్లు అయితేనేమి, రైతులు అయితేనేమి, మాకు పాలు తగ్గిపోతాయి, మాకు ఈ టీకాలు వద్దు, మా గొర్రెలు చిక్కిపోతాయి, అంటే మేత ఒకరోజు కొంచెం మెత్తబడుతుంది, అది మాకు టీకాలు వద్దు అనే పరిస్థితి కొన్నిసార్లు సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. అట్లా అనకుండా మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చి టీకాలు వేస్తున్నప్పుడు వద్దనకుండా టీకాలు వేయించుకోవాల్సిందిగా శ్రోతలందరినీ కోరుతున్నాను. అలాగే మనకి ఈ యాంటీ రేబీస్కి సంబంధించి ఇంకొకసారి చెప్పాల్సి వస్తే, కుక్క కరిచిన తర్వాత పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం, అంటే 0, 3, 7, 14, 28 అని 0, 3, 7, 14, 28, 7, 3, 7, 14, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, 7, గేదెను కరిచినట్టయితే అవి ఉచితంగా చేసే ఏర్పాటు చేస్తున్నారు. నేను శ్రోతలను కోరేది ఏంటంటే, మీ కుక్కను గనక మీ గేదెను గనక లేకపోతే మీ మేకను గనక కుక్క కరిచిందని మీరు గమనించినట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖ సిబ్బందికి తెలియజేసి ఆ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కూడా వేయించుకోగలిగితే మనం ఈ రేబీస్ అనే వ్యాధిని కానీ అదేవిధంగా అన్ని రకాల వ్యాధులను కానీ కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనేది మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ టీకాల కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనం ఆన్లైన్లో భారత్ పశుధన్ అనే పోర్టల్లో ఎంటర్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఆ రకంగా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి కూడా ఈ డేటా అంతా వచ్చి ఈ ప్రోగ్రామ్ ప్రాపర్గా జరుగుతుందా లేదా అనే మానిటరింగ్ అనేది ఒక సిస్టమ్ అనేది వ్యవస్థ కూడా మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు.
1: డాక్టర్ గారు, ఈ భారత్ పశుధన్ అనే పోర్టల్ ఉందన్నారు కదా, ఇది దేనికి సంబంధించింది? దీంట్లో వివరాలు నమోదు చేయించుకోవటం వల్ల జరిగే ప్రయోజనం ఏంటండి?
0: భారత్ పశుధన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అండి. నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద కూడా

0: ఇది వస్తుంది. దాంట్లో ఏంటంటే ప్రతి పశువుకి కూడా మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పశువుకి కూడా ట్యాగ్ నెంబర్ ఒకటి ఉంటుందన్నమాట, యూనిక్ ఐడి. ఒక ట్యాగ్ నెంబర్ వేసి ఆ 12-డిజిట్ నెంబర్ ఉంటుంది. మనకు మనుషులకి ఎట్లాగైతే ఆధార్ ఉంటుందో అలాగే యానిమల్స్కి కూడా ఆధార్ ఇచ్చి ఆ దాని చరిత్ర అంతా కూడా, అంటే దానికి ఏ రోజు ఏ వ్యాక్సిన్ వేసాము, ఎప్పుడు వేసాము, మళ్ళీ ఎప్పుడు వేయాల్సి వస్తుంది అనే వంటి చరిత్ర, అదే రకంగా దాంట్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎప్పుడు చేసాము, దానికి పీడీ ఎప్పుడు చేయాలి, అలాగే ఎప్పుడు దూడ పుట్టింది అనే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈ భారత్ పశుధన్ పోర్టల్లో మన పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఎంటర్ చేస్తూ ఉంటారు. దానికి కూడా మన ప్రజల సహకారం, కోఆపరేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. ఆ రకంగా ఈ భారత్ పశుధన్లో ఈ డేటా కనుక ఎంటర్ చేసినట్లయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి పూర్తి సహకారం అందుతుంది అన్నమాట. అంటే ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది పర్ఫెక్ట్గా మానిటర్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనకి మన రాష్ట్రానికి ఇంకా ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రోతలందరినీ ఈ భారత పశుధన్ పోర్టల్లో డేటా ఎంట్రీ చేయడానికి పూర్తిగా పశుసంవర్ధక శాఖ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ట్యాగ్స్ వద్దనకుండా మా వాళ్ళు వచ్చి ట్యాగ్స్ వేస్తానంటే వేయించుకోండి.
1: రైతు సోదరులు, ఈ విషయాన్ని గమనించి పశు వైద్య శాఖ నుంచి ఎవరైనా వచ్చి ఈ పశువులకు యునిక్ ఐడి నంబర్ ఇస్తూ ట్యాగ్స్ వేస్తామని చెప్పినప్పుడు సహకరించి ఆ ట్యాగ్స్ వేయించుకోవటం ద్వారా మీ పశువుల మెడికల్ హిస్టరీ మొత్తం భారత్ పశుధన్ పోర్టల్లో నమోదవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చాలా సులభం అవుతుంది. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలి. డాక్టర్ గారు, ఈ జూనోసిస్ డే సందర్భంగా మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి మీ విలువైన సూచనలు సలహాలు మాకు అందించారు. అదే పశు పోషకులు, రైతులు, అలాగే జంతు ప్రేమికులు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తల గురించి మా శ్రోతలకు తెలియజేసినందుకు డాక్టర్ చైతన్య కిషోర్ గారు చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ నాగేశ్వర గారు.
2: ఇంతవరకు శ్రోతలు వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి శ్రోతలు వింటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమంలో లలిత గీతాలు విందాం. అయితే అంతకంటే ముందు
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్టు సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచారం లేఖ విందాం.

0: Vidya this afternoon. Nation pays homage to Dr. Shyama Prasad Mukherjee on his birth anniversary today. Prime Minister describes him as a timeless example of courage, nationalism and selfless service. And Neymar Jr. announces retirement from international football after five-time world champion Brazil suffers stunning 2-1 defeat against Norway in FIFA World Cup. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పివివి వరప్రసాద్. జిల్లా వాసులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన ఊరు మాటా మంతి కార్యక్రమం, హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం, ఇలా పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. యువత బాధ్యతగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుందని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటా మంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బంది పెడుతున్న ఆకతాయిలపై ఫిర్యాదు కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై, కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను ఎం హరీష్ బాబు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జోన్లతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు కేవలం రూపాయిన్నరకే రాయితీ విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకు 1,180 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించామని రాష్ట వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాప అచ్చెన్నాయుడు తెలియజేశారు. కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జూన్ 29వ తేదీ సోమవారం ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ హ్యాచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆక్వారంగ వికాసం లక్ష్యంగా ప్రచురించిన హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఆక్వారంగ ప్రోత్సాహకానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2014లో ఆక్వా రైతులకు 2 రూపాయలకే విద్యుత్ అందించే కార్యక్రమాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని తెలియజేశారు. రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జూన్ 24వ తేదీ బుధవారం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామాన్ని సందర్శించారు. సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్, బీటీ, సీసీ రోడ్లను మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 304 లక్షల అంచనా వ్యయంతో అచ్చంపేట వద్ద నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి రీనీట్ పరీక్ష జూన్ 21 ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి నీట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియం, జేఎన్టీయు కాకినాడ ఇండోర్ స్టేడియంలలో నిర్వహించిన ఈ సామూహిక యోగా కార్యక్రమాలలో సుమారు 1,780 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు జిల్లాను అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం పేరిట జిల్లా స్థాయి వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ప్రసంగిస్తూ 2 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనలో జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జూన్ 28వ తేదీ ఆదివారం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. కాకినాడ రామారావుపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్

0: ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 35 నిమిషాలు. ఇప్పుడు విందాం ఈ సంగతి మీకు తెలుసా, ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మన చుట్టూ ఎంతో అందమైన ప్రకృతి, ఎన్నో అందమైన వస్తువులు. మరి వాటి అందాన్ని మనం ఆస్వాదించాలి అంటే మొదట వాటిని మనం చూడగలగాలి, అలాగే అవి చేసే శబ్దాలను వినగలగాలి, వాటి ద్వారా వచ్చే సుగంధ పరిమళాలను వాసన చూడగలగాలి, తినగలిగే వాటిని రుచి చూడగలగాలి, మమత అనురాగాలు పంచే చోట వాటిని తాకగలగాలి. ఆ తర్వాతనే ఆస్వాదన అనే పదానికి పూర్తి అర్థం తెలిసిన వాళ్ళమవుతాం. మరి ఇవన్నీ మనం పొందాలి అంటే వాటికి జ్ఞానేంద్రియాలు చాలా అవసరం. మరి మనకు ఇన్ని అనుభూతులను ఇస్తున్నటువంటి జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైనవి, ప్రధానమైనవి మన కళ్ళు. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఎందుకంటే మనం దేని గురించైనా తెలుసుకోవడానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియాలలో మ్యాక్సిమం కళ్ళ ద్వారానే ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. అందుకే నయనాలు అంత ముఖ్యమైనవి. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా నేను ఇవాళ దేని గురించి మాట్లాడబోతున్నాను అని. ఎస్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మనకు ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలిగేలాగా చేస్తూ ఎన్నో విషయాలను తెలియజేసే కళ్ళ గురించి. మరెన్నో విషయాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన శరీరంలో మెదడు తర్వాత సెకండ్ మోస్ట్ కాంప్లెక్స్ సంక్లిష్టమైనటువంటి ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది మన కన్ను. అసలు మనకు కళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది అన్న ఊహే ఎంత భయంకరంగా ఉంటుందో కదండి. కెమెరాని మనిషి కనుగొన్నాడు, కానీ అంతకంటే అద్భుతమైన కెమెరా మనిషి పుట్టుకతోనే మనలో ఉంది, అదే కన్ను. మన కన్ను ఒక అద్భుతమైన నిర్మాణం. మనం వాడే మొబైల్ ఫోన్స్ లో మహా అయితే 24 నుంచి 108 మెగాపిక్సెల్స్ వరకు కెమెరాలుంటాయి. కానీ మన కన్ను ఎన్ని మెగాపిక్సెల్స్ తెలుసా అండి? ఏకంగా 576 మెగాపిక్సెల్స్. ఎంత క్లారిటీగా మనకు ఏదైనా ఒక వస్తువు కనిపిస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇన్బిల్ట్ గా మన కన్ను ఒక కెమెరా. అంతేకాదు మన చిన్న కంటిలో 20 లక్షల భాగాలు పనిచేస్తూ ఉంటాయి. మన శరీరంలో ఉన్న సెన్సరీ రిసెప్టర్స్ ద్వారా లైట్, సౌండ్, స్మెల్, టేస్ట్, టచ్ వంటి వాటిని గ్రహించి మన బ్రెయిన్ కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో ఇవి పంపిస్తూ ఉంటాయన్నమాట జ్ఞానేంద్రియాలు. ఇలా పంపించే జ్ఞానేంద్రియాలలో 80% ఏదైనా ఇన్ఫర్మేషన్ ని కేవలం కంటి ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. మిగిలిన 20% చెవి ద్వారా విని, ముక్కు ద్వారా వాసన చూసి, నాలుక ద్వారా టేస్ట్ చేసి, చర్మం ద్వారా స్పర్శ వల్ల తెలిసి తెలుసుకుంటూ ఉన్నాం. ఇంత అందమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామంటే మన కళ్ళే దానికి కారణం. అలాంటి మన కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, అసలు మనం ఎలా చూడగలుగుతున్నాము, ప్రతి ఒక్క కలర్ మనకు ఎలా అంత పర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంది, మనిషికి ఐ సైట్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది, మనకు దగ్గరగా ఏదైనా ప్రమాదం వస్తున్నా లేదా మనమే ప్రమాదం దగ్గరకు వెళ్తున్నా మనకు అది తెలియచెప్పి ఆ ప్రమాదం నుంచి మనల్ని కాపాడేలాగా చేస్తున్నటువంటి కళ్ళను ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలను కూడా ఈరోజు తెలుసుకుందాం. చీకట్లో మీరు ఏదైనా వస్తువుని చూడగలరా? చూడలేం కదా. అక్కడ ఏదైనా ఒక

తో క్యాండీలో ఉందనుకోండి, దాని సహాయంతో ఆ గదిలో ఉన్నటువంటి వస్తువుల్ని మనం చూడొచ్చు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, చూడడానికి కాంతి అన్నది చాలా అవసరం. సూర్యుడు లేదంటే బల్బ్, కరెంట్ వీటి వల్ల వచ్చే కాంతి దేని మీదైనా ఒక వస్తువు మీద పడితే ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి అది మన కంటి మీద పడడం వలన మనకి ఆ వస్తువు కనిపిస్తుంది. అలా కంటి మీద పడిన కాంతి కంటి లోపలి వరకు ఎలా వెళ్తుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామా. మన కంటిలో నల్ల గుడ్డికి ముందుగా రౌండ్ షేప్ లో కార్నియా ఉంటుంది. ఇది చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఏదైనా ఒక లివింగ్ ఆర్గాన్ ఉంది అంటే అది కార్నియా మాత్రమే. ఎందుకంటే ఈ కార్నియాలో రక్తనాళాలు ఉన్నాయనుకోండి, అవి మన చూపుకు అడ్డంగా ఉంటాయి కాబట్టి కంటిలోని ఈ పార్ట్కి బ్లడ్ సప్లై ఉండదు. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, బ్లడ్ సప్లై లేకపోతే ఆ పార్ట్ ఎలా జీవించగలదు అని, దానికి ఆక్సిజన్ అన్నది అవసరం కదా అని. ఈ కార్నియా మన చుట్టూ వాతావరణంలోని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసుకొని లైవ్లీగా ఉంటుంది. ఇది కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక వస్తువుని మనం 120 డిగ్రీల యాంగిల్లో కూడా చూడగలుగుతున్నాం. అదే ఇది ఫ్లాట్గా స్ట్రైట్గా ఉందనుకోండి, కేవలం ముందున్నటువంటి వస్తువుని మాత్రమే మనం చూడగలం, ఇలా కిందకి పక్కకి ఉన్నటువంటి వస్తువుల్ని మనం చూడలేము. కానీ మనం కన్నుని కిందకని సైడ్ కని కూడా మనం చూడగలుగుతున్నాం కదా, అది ఈ కార్నియా వల్లనే సాధ్యమవుతుందన్నమాట. అందుకే కార్నియాని విండో ఆఫ్ ది ఐ అని కూడా అంటారు. తర్వాత స్క్లెరా. ఈ కార్నియాకి పక్కన వైట్ కలర్ లో ఉంటుందే తెల్లగుడ్డు, దీన్ని స్క్లెరా అంటారు. దీనిపైన మనకు సన్నటి రక్తనాళాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా, చాలా మందికి ఇంకా ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ స్క్లెరాకి ఎక్స్ట్రా ఆర్క్యులర్ అనే 6 మజిల్స్ కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఈ కండరాలు కన్నుని అటు ఇటు తిప్పడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మన శరీరంలో అత్యంత వేగంగా తిరగగలిగే కండరాలు కూడా ఇవే. కార్నియాకి వెనుక భాగంలో రౌండ్ గా నల్లటి భాగం ఉంటుంది కదా, దీనినే మనం ఐరిస్ అని అంటాం. కొంతమంది కళ్ళు పిల్లి కళ్ళు, గ్రీన్ కళ్ళు, నీలం కళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, ఇలా ఉండడానికి కారణం కూడా ఇదే అన్నమాట. ఈ ఐరిస్ లో మెలనిన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది, దాన్ని బట్టి మన ఐ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ప్యూపిల్. ఈ ఐరిస్ కి అంటే నల్ల గుడ్డికి మధ్యలో ఒక చిన్న నల్లటి భాగం ఉంటుంది, దీన్నే ప్యూపిల్ అంటారు, తెలుగులో కనుపాప అన్నమాట. చాలా మంది దీన్ని కంటి మీద ఉన్న ఒక మచ్చ అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఇది ఒక హోల్, రంధ్రము. ఈ రంధ్రము ద్వారానే మన కంటి మీద పడినటువంటి కాంతి కంటి లోపలికి వెళ్తుంది. ఒకవేళ బయట కాంతి ఎక్కువగా ఉందనుకోండి, ఈ పిపుల్ హోల్ సైజ్ చిన్నగా మారుతూ ఉంటుంది, సో తక్కువ లైట్ కంట్లోకి వెళ్తుంది. అదే బయట లైట్ తక్కువగా ఉందనుకోండి, దీని యొక్క సైజ్ పెద్దగా మారుతుంది. అప్పుడు ఎక్కువ లైట్ మనకి క్లియర్ గా కనిపించడం కోసం ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది అన్నమాట. బయట ఉన్నటువంటి లైట్ ని బట్టి ఈ పిపుల్ యొక్క సంకోచ వ్యాకోచాలు డిసైడ్ అవుతూ ఉంటాయి. ఈ పిపుల్ సంకోచించడానికి వ్యాకోచించడానికి ఐరిస్ సహాయపడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనం ఎక్కువ వెళ్తురున్న ప్లేస్ నుంచి తక్కువ వెళ్తురున్న ప్లేస్ కు సడన్ గా వచ్చేసాం అనుకోండి, ఎండని చూసి చూసి వెంటనే ఇంట్లోకి వచ్చామనుకోండి, మనకి ఒక సెకండ్ పాటు ఏం కనిపించదు, చీకటిగా అనిపిస్తుంది కదా, దానికి కారణం ఈ పిపిల్లే అన్నమాట. ఎందుకంటే ఎక్కువ వెళ్తురున్నప్పుడు చిన్నగా ఉన్న పిపిల్ సడన్ గా తక్కువ వెళ్తురులోకి వచ్చేటప్పటికి అది పెద్దగా అవడానికి కొంత టైం పడుతుంది, దాని వలన మనకి ఆ కొంచెం సేపు ఏమీ కనిపించదు. తర్వాత లెన్స్. ఐరిస్ కి వెనుక భాగంలో లెన్స్ ఉంటుంది, ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మనం దూరంగా దగ్గరగా ఉన్న వస్తువులను ఫోకస్ చేయడానికి ఈ లెన్స్ తన షేప్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. మనము కెమెరాలో కూడా చూస్తాం లెన్స్ అని, వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు దూరంగా దగ్గరగా ఉన్న వాటిని చూడటానికి. మనం మన కంటిలో అలా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్ గా కన్నే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది మన కంటిలో ఉన్నటువంటి లెన్స్ ని. అలా లైట్ ఈ లెన్స్ ద్వారా ప్రయాణించి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. కెమెరాలో ఫిల్మ్ ఎలాగో, కంటిలో రెటీనా అలాగా. ఈ కార్నియా పిపిల్ లెన్స్ కరెక్ట్ గా పనిచేయడం వలన కాంతి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద కరెక్ట్ గా పడుతుంది. లెన్స్ కి రెటీనాకి

భాగం అంతా కూడా జెల్లీ లాంటి ఫ్లూయిడ్ తో నిండిపోయి ఉంటుంది. దీని వల్ల కంటికి రౌండ్ షేప్ ఉంటుందన్నమాట. ఇది క్లియర్ గా ఎటువంటి కలర్ లేకుండా ఉంటుంది. దీనిలో 99% వాటర్ ఉంటాయి, మిగిలిన 1% కొలాజన్ ప్రోటీన్స్ సాల్ట్ షుగర్స్ కూడా ఉంటాయి. లైట్ లెన్స్ ని తాకి తర్వాత ఆ లైట్ ఈ ఫ్లూయిడ్ ద్వారా ప్రయాణించి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. మన కంటిలో మెయిన్ వర్క్ అంతా కూడా రెటీనాలోనే జరుగుతూ ఉంటుందన్నమాట. రెటీనా వరకు ఈ కాంతి వెళ్లడానికి ఇవన్నీ సహాయపడుతూ ఉంటాయి. కంటిలో అతి ముఖ్యమైన భాగాలలో ఈ రెటీనా కూడా ఒకటి. సుమారు 13 కోట్ల లైట్ సెన్సిటివ్ ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయన్నమాట ఈ రెటీనాలో. ఈ సెల్స్ రెటీనా మీద పడిన తర్వాత లైట్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి అది బ్రెయిన్ కి పంపిస్తూ ఉంటుంది. అంటే పడినటువంటి ఆ కాంతిని ఏదైతే ఉందో ఇమేజ్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి బ్రెయిన్ కి ఇది పంపిస్తుంది అన్నమాట. ఈ సెల్స్ లో రాడ్స్ అలాగే కోన్స్ అనే రెండు సెల్స్ ఉంటాయి. రాడ్ సెల్స్ ఏంటి అనంటే వెలుతురికి చీకటికి తేడాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ రాడ్ సెల్స్ ఎవరికైతే లేకుండా ఉంటాయో వాళ్ళు రాత్రి సమయంలో వస్తువులను గుర్తించలేరు. అంటే రే చీకటి అన్న మాట మనం వింటాం కదా, సో వాళ్ళు రాడ్ సెల్స్ లేనటువంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాగే కోన్ సెల్స్, ఇవి కలర్ రెసిప్టర్ సెల్స్ అన్నమాట. ఇవి కలర్ ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి. మనం సుమారు 10 మిలియన్ కలర్స్ ని గుర్తించగలమండి. అంటే దాదాపుగా 1 కోటి కలర్స్ ని మనం గుర్తించగలం. కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, అంటే వాళ్ళు కలర్ ని గుర్తుపట్టలేరు అన్నమాట. వాళ్ళకి ఈ కోన్ సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ వర్ణ అంధత్వం వస్తుంది. రెటీనా మీద పడినటువంటి లైట్ ని ఫోటో రెసిప్టర్ సెల్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి ఆప్టిక్ నర్వ్ అనే కేబుల్ లాంటి నిర్మాణం ద్వారా బ్రెయిన్ కి చేరవేస్తూ ఉంటాయి. ఈ ఆప్టిక్ నర్వ్ లో 12 లక్షల ఫైబర్స్ ఉంటాయి. వీటి ద్వారానే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మెదడుకి చేరుకుంటూ ఉంటాయన్నమాట. బ్రెయిన్ లో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్నీ కూడా డీకోడ్ చేయబడి అది మళ్ళీ ఇమేజ్ గా మారిపోతూ ఉంటుంది. కంప్యూటర్ అండి, కంప్యూటర్లో ఎలాగైతే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని ABCDలు లెటర్స్ రూపంలో ఇస్తే అది కంప్యూటర్లోకి వెళ్ళి ప్రాసెస్ జరిగి దానికి కావలసినటువంటి లాంగ్వేజెస్ లో దాన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ మనకు ఎలాగైతే మనకు కావలసినటువంటి అవుట్పుట్ ఇస్తుందో సేమ్ ప్రాసెసే జరుగుతూ ఉంటుంది మన కంటికి బ్రెయిన్ కి మధ్య కూడా. ఇదంతా వింటూ ఉంటే చాలా లెంతి ప్రాసెస్ లాగా మనకు అనిపిస్తూ ఉంది కదా, కానీ ఇదంతా జరగడానికి జస్ట్ 13 మిల్లీసెకండ్ల సమయం పడుతుంది. అంటే 1 సెకనులో 1000వ వంతు అన్నమాట. సెకండ్ టైంలో సెకండ్ ని 1000 భాగాలు చేశామనుకోండి, అంత టైం మాత్రమే పడుతుంది. అందుకే మనం ఇమ్మీడియట్ గా ఏదైనా రియాక్షన్స్ ఇచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక పాట వినిద్దామా?

మెదడు పాత్ర ఎంత ఉందో మెదడు పాత్ర కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నిజంగా చాలా వెరైటీగా అనిపిస్తుందండి. బయట నుంచి వచ్చినటువంటి లైట్ రెటీనా మీద పడుతుంది అని చెప్పుకున్నాం కదా, మనం ఏదైనా వస్తువుని చూసినప్పుడు అది రెటీనా మీద రివర్స్లో పడుతుంది. రివర్స్లో ఉన్న ఇమేజ్ని మన బ్రెయిన్ మనకి కరెక్ట్ చేసి చూపిస్తుందన్నమాట. అంటే మనం సపోజ్ ఒక మనిషిని చూస్తున్నాం అనుకోండి, ఆ మనిషి మనకి యాక్చువల్గా కన్ను స్ట్రైట్గా చూడదు. ఆ ఇమేజ్ మన కంటిలో నుంచి బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు అది రివర్స్లో వెళ్తుంది. కానీ అది బ్రెయిన్ ఆ రివర్స్ను కాస్త మళ్ళీ సెట్ చేసుకొని అది మనకి స్ట్రైట్గా మనకి అర్థమయ్యేలాగా చూపిస్తుందన్నమాట. ఇంత సెన్సిటివ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గాన్ అయినటువంటి మన కన్నును కాపాడుకోవడానికి ప్రకృతి కూడా ఇన్బిల్ట్గా అంతే జాగ్రత్తలు కూడా చేసిందండి. మన కంటికి ఏమీ తగలకుండా మన పుర్రెలోనే ఎముకలతో తయారైన బోనీ ఆర్బిట్, ఇది కంటికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి కంటికి ఏదైనా గాయం కాకుండా ఈ పుర్ర ఎముకలు ఫస్ట్ కాపాడుతూ ఉంటాయి. దుమ్ము, ధూళి, వేడి, చల్లదనం, ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా వచ్చేటటువంటి బ్లూ లైట్ రేడియేషన్, ఇవన్నీ మన కళ్ళని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి నుంచి రక్షణ కోసమే మనం నిరంతరం కనురెప్పలు వేస్తూ ఉంటాం. మనం రెప్ప వేసినప్పుడల్లా కంటిపై ఉన్న దుమ్ము,

లీన్ అయిపోతుంది. అంతేకాకుండా మన బాడీలో ఉన్న ఫాస్టెస్ట్ మజిల్ కూడా కనురెప్పే. అందుకే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు రెప్ప పాటలో జరిగిపోయింది అంటూ ఉంటాం. అంటే అంత ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటుంది. అలాగే కంటి గ్రంథుల నుంచి కన్ను నిరంతరం కన్నీరు స్రవిస్తూ ఉంటుంది. ఈ కన్నీరు కంటిలోని భాగాలకి లూబ్రికేషన్ లాగా ఉపయోగపడుతుంది. అంటే కంటికి మాయిశ్చరైజర్ లాగా అన్నమాట. కన్నీటిలో కూడా నాచురల్ గా డిసిన్ఫెక్టర్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ ని కంటికి సోకకుండా కాపాడుతూ ఉంటాయి. అలాగే కంటి పైన ఉన్నటువంటి కనుబొమ్మలు నుదుటిపై నుంచి వచ్చే చెమటను కళ్ళకు చేరకుండా పక్కకు వెళ్లేలాగా చేస్తూ ఉంటాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఎవరో స్కెచ్ వేసి చేసినట్టుగా ఇంత బాగా నిర్మాణం అయినాయో మన శరీరంలోని భాగాలు. మరి ఐసైట్ ఎలా వస్తుంది అంటే, బయట నుంచి వచ్చిన లైట్ అనేది ముందుగా కార్నియా మరియు లెన్స్ ద్వారా ప్రయాణించి కంటికి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది అనుకున్నాం కదా. సరిగ్గా లైట్ ఎక్కడైతే ఫోకస్ అవుతూ రెటీనా మీద పడుతుందో దానిని ఫోకల్ పాయింట్ అంటాం. మామూలుగా అయితే ఈ లైట్ సరిగ్గా రెటీనాలో ఉన్న ఫోకల్ పాయింట్ పై పడడానికి ఈ లెన్స్ ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. కానీ కార్నియా మరియు లెన్స్ లో ఏదైనా లోపం ఉన్నప్పుడు కొంతమందిలో కావలసిన లైట్ కన్నా ఎక్కువ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంతమందిలో కావలసిన లైట్ కన్నా కూడా తక్కువ లైట్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఫోకల్ పాయింట్ రెటీనాపై కాకుండా రెటీనాకు కొద్దిగా ముందు గాని రెటీనాకు వెనుక గాని పడుతూ ఉంటుంది. దీనివల్ల చూపు బ్లర్ గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కలర్స్ అన్ని కనిపిస్తాయి కానీ అవి మనకు క్లియర్ గా కనిపించవు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ రెటీనా కన్నా ముందు పడితే దాన్ని షార్ట్ సైటెడ్నెస్ లేదా నియర్ సైటెడ్నెస్ అంటారు, మయోఫియా. వీరు దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడలేరు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ రెటీనాకు వెనుక వైపున పడితే దాన్ని ఫార్ సైటెడ్నెస్ లేదా లాంగ్ సైటెడ్నెస్, హైప్రోపియా అంటూ ఉంటారు. వీరికి దగ్గరగా ఉన్న వస్తువులు అంత క్లియర్ గా కనిపించవు, కానీ దూరంగా ఉన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్ షార్ట్ సైట్, లాంగ్ సైట్ అని మనం గ్లాసెస్ ద్వారా, కాంటాక్ట్ లెన్స్ ద్వారా, లేజర్ థెరపీస్ ద్వారా సరి చేసుకుంటూ ఉంటాం కదా. వయసు పెరిగే కొద్దీ కూడా మన కంటిలోని లెన్స్ కి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. దీంతో వృద్ధాప్యంలో ఉన్న వారికి చూపు మందగిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా ఈ ఐసైట్ ప్రాబ్లం వస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా రోజువారీ అలవాట్లే కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్స్, టీవీలు ఎక్కువగా చూడడం, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, పోషకాహార లోపం, నిద్రలేమి, ఎక్కువగా స్మోకింగ్ చేయడం, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇలాంటి వాటి వలన కూడా కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. కళ్ళను నయనాలు అని అంటారు కదా, దీనికి సంస్కృతంలో అర్థమేంటో తెలుసా అండి? లీడింగ్, గైడింగ్. అంటే మనకి ఏదైనా ఒక దాన్ని గురించి తెలుసుకోవడానికి ముందుకు తీసుకెళ్లేది, గైడ్ చేస్తూ, లీడ్ చేస్తూ అవే కళ్ళు. కాబట్టి వాటిని మనం నయనాలు అని అంటాము. మరి అలాంటి కళ్ళను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో కదండి. మన శరీరం ఎంతో హెల్దీగా ఉండాలి అని మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. అలాగే కళ్ళకు కూడా అలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయని మీకు తెలుసా? అందులో ముఖ్యమైనది 20-20-20 నియమం. అంటే ఏంటంటే, 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువు పైన మనం దృష్టి పెట్టడం. అంటే కాన్సన్ట్రేట్ గా దాన్నే 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలి. 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల కంటికి విశ్రాంతి దొరుకుతుంది. ఇలానే కాకుండా కంటిని ఒక సైడ్కి చూడడం, పైకి చూడడం, కిందికి చూడడం, ఇలాంటి వ్యాయామాలు మనం కళ్ళ కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అలాగే చల్ల నీటితో కళ్ళను కడుగుతూ ఉండాలి. దీనివల్ల కంటికి ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అలాగే ఎండలో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఇంతేకాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అంటే చేపలు, సిట్రిక్ ఫ్రూట్స్ అన్నమాట. మీకు ఇంకొక తమాషా అయిన విషయం చెప్పమంటారా? ఎవ్వరు కూడా కళ్ళను తెరిచి తుమ్మలేరు. ఖచ్చితంగా మన కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి. మనిషి యొక్క ఫింగర్ ప్రింట్స్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయో మనకు తెలుసు. అలాగే ఒక మనిషిని పోలిన ఐ ప్రింట్స్ ఇంకొక మనిషికి ఉండవండి. అందుకే చాలా సెక్యూరిటీ చెకప్స్ లో కూడా

0: స్కాన్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఆధార్ కార్డ్ తీసుకోవడానికి లేదంటే అప్డేట్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళను కూడా స్కాన్ చేస్తూ ఉంటారు, గమనించారా? ఎందుకంటే ఒకరిని పోలినటువంటి కంటి ప్రింట్స్ ఇంకొకరికి ఉండవు కాబట్టి. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అనంటే, షార్క్ సొరచాప యొక్క కార్నియా మనిషి యొక్క కార్నియా దాదాపుగా ఒకటేలా ఉంటుందంట. అందుకే కొన్ని చోట్ల మనుషులకు చేసే ఐ సర్జరీస్లో ఈ షార్క్ యొక్క కార్నియాను కూడా యూజ్ చేశారు. మనిషికి ఒకే జీవితం ఉంటే మన కళ్ళకు మాత్రం రెండు జీవితాలున్నాయండి. ప్రాణం వదిలే చివరి క్షణంలో దానం చేసే కళ్ళు మరో ఇద్దరికి జీవితాన్ని ఇస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ లోకాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న అందమైన వాటిని చూడలేని వాళ్ళకి చూడగలిగేలాగా చేస్తే మన జీవితంలో ఇంతకంటే వాల్యుబుల్ థింగ్ ఏముంటుంది చెప్పండి? చనిపోయిన తర్వాత నేలపాలో అగ్గిపాలో అయిపోయే కళ్ళని ఎలాంటి ఉపయోగం లేకుండా చేయడం కంటే కూడా కళ్ళు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవితంలో మనం వెలుగు నింపిన వాళ్ళమవుతాం. కళ్ళ యొక్క నిజమైన విలువ వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అసలు ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి వాళ్ళ జీవితంలోకి ఆ చూసే అవకాశం మనం కల్పించడం నిజంగా గ్రేట్ విషయం అండి. అందుకోసమే నేత్రదానం గురించి, ఐ డొనేషన్ గురించి గవర్నమెంట్ స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు కళ్ళను చనిపోయిన తర్వాత దానం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. కానీ ఇంకా మారాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరంలో మన భారతదేశంలో దాదాపు 2 లక్షల కార్నియాలు అవసరమైతే మార్పిడి కేవలం 25,000 నుంచి 30,000 వరకు మాత్రమే కలెక్ట్ అవుతూ ఉన్నాయట. చనిపోయిన వాళ్ళ సంఖ్య మాత్రం లక్షల్లోనే ఉంది, కానీ నేత్రదానం చేసే వాళ్ళ సంఖ్య మాత్రం వేలల్లో ఉంది. ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇదండి మనకు నిత్యం ఎన్నో అందాలను చూపించే మన అందమైన కళ్ళ గురించి అందమైన నిజాలు. మీ అందరూ ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారని అనుకుంటూ ఉన్నాను. ప్రోగ్రామ్ మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బై బై.
1: ఇంతవరకు శ్రోతలు ప్రపంచంలోని అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమన్ నాగేశ్వరరావు.
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే
2: వస్తాను.
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 1,00,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు. సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హాయ్,
4: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 4 నిమిషాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, సో మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 0861233310 లేదా 1202 నంబర్లకు కాల్ చేయండి. సో నూతన శ్రోతలకు అవకాశం కల్పించండి. చాలామంది శ్రోతలు మనకు ఉత్తరాల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు నూతన శ్రోతలకు అవకాశం కల్పించండి. ఈరోజు చూద్దాం ఎంతమంది నూతన శ్రోతలు అయితే కాల్ చేస్తారో.

0: హలో అభిరుచండి, హలో హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదర్ భాషా గారు, నూతన శ్రోతలకు అవకాశం కల్పిద్దామా ఇవాళ? సరే, మాట్లా ఇవాళ అయితే మీతో మాటలు, కొత్త శ్రోతలకు అయితే పాట, మీతో అయితే మాట్లాడు అంతే కదా. ఒకసారి మన వాయిస్ వినొచ్చు అంటే మీలాగా ఎంతో మంది శ్రోతలు, ధన్యవాదాలు అంటే ఎంతో మంది శ్రోతలు ఎదురు చూస్తూ ఉంటారు, చాలా ఉత్తరాలు కూడా రాస్తూ ఉన్నారు మనకు. ఇట్లా మాకు అవకాశం కల్పించండి, మేము కూడా మా మాట వినాలి కదా అని. అందరికి కూడా అవును అవును, కొత్త శ్రోతలు చాలా మంది పదే పదే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా.
1: వేరే శ్రోతలు కూడా ప్రయత్నించాలి.
0: అందరు కూడా మరి చెప్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి మనం అవకాశం అయితే కల్పిద్దాము. ఏమంటారు? ధన్యవాదాలు. మరో శ్రోతను అయితే పలకరిద్దాం. హలో విరిచండి.
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య మాట్లాడుతున్నాను సార్.
0: పాలెంపోలయ్య గారు, విన్నారు కదా, ఎన్ని రోజులైంది మీకు కాల్ కలిసి?
2: నేను 2 నెలలు అయింది సార్ నేను కాల్ కలిసి.
0: అవునా? ఓకే, చెప్పండి, ఏ పాట విందామంటారు
2: సార్? శుభ సంకల్పం మూవీ నుంచి.
0: శుభ సంకల్పం,
2: కమలాసన్ గారు.
0: ఓకే.
2: శ్రీశైలంలో మల్లన్న, తిరుపతిలో వెంకన్న, భద్రగిరిలో రామన్న, సిమాద్రిలో అప్పన్న.
0: పాటైతే వేసేస్తాను, మరొక కాలని కూడా పలకరించాలి కాబట్టి. ఓకేనా? పాటైతే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను. ధన్యవాదాలండి. సో కొత్త శ్రోతలకు అవకాశం కల్పిద్దాం అనేటువంటి ఒక కాన్సెప్టే తప్ప మరొకటి లేదు, శ్రోతలు గమనించగలరు. ధన్యవాదాలు.

0: హలో పిలిచండి. హలో హలో పిలిచండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పూరి మండలం తంగరడన్న గ్రామం, హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: హరినాథ్ రెడ్డి గారు, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. బాగున్నానండి. చెప్పండి, ఏ పాట విందామంటారు?
1: సార్, మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు సార్.
0: నమస్కారాలండి.
1: అన్నమయ్య నుంచి అదిగో అల్లదిగో అనే పాట ఉంటుంది సార్.
0: అన్నమయ్య నుంచి అదిగో అల్లదిగో. ఏం చేస్తుంటారండి మీరు?
1: వ్యవసాయం సార్. వర్ణదేవుడు కరుణించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. వర్షం లేదు సార్ ఇక్కడ మాకు.
0: అవునా?
1: అవును సార్. అక్కడ ఉందా సార్ వర్షము?
0: మనకు వర్షాలంటే అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి.
1: అవును సార్.
0: ఇక్కడ
1: 12 రోజులు సార్ మాకు బొత్తిగా లేదు.
0: అవునా? ఓకే ఓకే.
1: ఎదురు చూస్తున్నాం సార్.
0: కనీసం చిన్నపాటి తుంపర్లైనా అలా పడుతూ ఉంటాయి అనుకోండి అప్పుడప్పుడు.
1: అవును సార్. వస్తుంది సార్ ఇక్కడ కూడా మానం అవుతుంది సార్ వర్షం.
0: ఓకే. అదివో అల్లదివో అన్నమయ్య నుంచి తప్పకుండా అండి. కోరుకున్న శ్రోతలు ఏమన్నా ఉన్నారా? ప్లే చేద్దాం.
1: కుటుంబ సభ్యులు మారతిరెడ్డి, మనరమ్మ, శ్రీలత, అజిత్ కుమార్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, రుక్కు రెడ్డి, సౌదీ రుపేష్ కుమార్ రెడ్డి, మీకోసం, ఇటువంటి అందరి కోసం సార్
0: ధన్యవాదాలండి. మీరు కోరినటువంటి పాట సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందాం.
1: ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా
1: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
8: ఆకాశవాణి సింగపూర్ FM కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు. ఇవాళ కొత్త వాళ్లకు అవకాశం కల్పిద్దాం. మరి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అలాగే అహోబిల వెంకటేశ్వర గారు కాల్ చేశారు. పెద్ద మనసుతో చెప్తే అర్థం చేసుకున్నారు వాళ్ళందరూ. సో కొత్త వాళ్లకు అవకాశం కల్పిద్దామని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరో శ్రోతను పలకరించే ప్రయత్నం చేద్దాం. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమానికి కాల్ చేయాలంటే 0861233310 or 1002 నంబర్లకు కాల్ చేయండి. మీరు కోరిన పాట విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం? వెంటనే 0861233310 or 1002 ఈ నంబర్లకు కాల్ చేయండి. హలో బ్రిజ్ అండి. హలో. రైట్, మరో కాల్ తీసుకునే ముందు అన్నవరం చిత్రం నుంచి పాట విందాం.

0: పరిశ్రమను పలకరిద్దాం. హలో ఎవరిచండి? హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏ పాట విందామంటారు? తప్పకుండా అండి, మీరు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను. అందరికోసం మీరు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది, వినిపిస్తున్నాను, విందామండి. ధన్యవాదాలు అండి.
1: థాంక్యూ సార్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరి ఇవాళ లాస్ట్ శ్రోత ఎవరో పలకరిద్దాం. హలో బ్రిచ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట. చెప్పండి, ఏ పాట విందామంటారు ఇవాళ? ఆది నీ నవ్వుల తెల్లదనని ఆది నుంచి వినాలనుకుంటున్నారు మీరు? తప్పకుండా అండి, వినిపిస్తాను.
1: దాదాపు 4 నెలల నుంచి ట్రై చేస్తున్నా.
0: అవునా? అదే అదే నేను నేను ఆల్రెడీ చెప్తూ ఉన్నాను. ఇవాళ కూడా చెప్పాను మా శ్రోతలు. మా శ్రోతలు కూడా మంచివాళ్ళు అండి, చెప్తే వింటారు. మాకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు అందరూ కూడా చాలా మంచివాళ్ళు. మనం చెప్దాం చెప్దాము, ఖచ్చితంగా వింటారులేండి. మన వాళ్ళు మంచివాళ్ళు కదా. తప్పకుండా అండి. మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను. మీద థ్యాంక్ యూ అండి.

0: ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: సిగ్నల్ లేదు.
2: ఇప్పుడెలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
1: అంటే మోసాలకి చెప్పై బై బై.
2: ఆర్బిఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 34 నిమిషాలు. మరి శ్రోతలందరూ కూడా ఎంతగానో ఎదురు చూసేటువంటి హలో అభిరుచిలో వాట్సాప్ హలో అభిరుచి మరొక ఎత్తనుకోవచ్చు. ఎందుకంటే అందరి పేర్లు కూడా చదివేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ వాట్సాప్ హలో అభిరుచికి స్వాగతం పలికేస్తూ ఆగడు చిత్రం నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటూ కోరుతూ నెల్లూరు బాలాజీ నగర్ నుంచి రాజా కోరుతున్నారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. సో ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్, యాదవ్జీ, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట, నరేష్ గ్రామ ప్రజలందరి కోసం అంటూ కోరుతున్నారు. వీరితో పాటు మనకు ఎస్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య,

ఎస్. మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. మరి హలో అభిరుచి కార్యక్రమంలో స్వయం కృషి చిత్రం నుంచి పారా హుషార్ పాటను మా కోసం వినిపించండి అంటూ శ్రోతలు మనకు వాట్సాప్ పంపించారు. వాట్సాప్ పంపించినటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, ఆవిద, ఆయుష. అలాగే శ్రోతలు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సదానందప్ప, లింగరాజు, సుధీర్, యశ్వంత్.

0: మరి వీరి కోసం స్వయం కృషి చిత్రం నుంచి వీరు కోరినటువంటి పాట అయితే విందాం. అయితే అంతకంటే ముందు
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. జనతా గ్యారేజ్ చిత్రం నుంచి మా కోసం పక్కా లోకల్ పాటను ప్రసారం చేయండి అంటూ మనకు వాట్సాప్ పంపించారు ప్రసాద్, కిరణ్, వెంకట్, రంగ, లక్ష్మణ్, కుమార్, ప్రవీణ్, గోపి. మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చోటుపాల్ నుంచి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, వీరితో పాటు మనకు ఎస్ ఓకే మరొక వాట్సాప్ చూద్దాం. శుభోదయం సింహపురి, రామసుందరి, కిరణ్ కుమార్, నెల్లూరు, వీరి కోసం ఒక పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. పెద్ది చిత్రం నుంచి రై రై రారా పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు కోరుతూ ఉన్నారు. అలాగే తప్పకుండా అండి, అవకాశాన్ని బట్టి ముందైతే జనతా గ్యారేజ్ నుంచి పాట విందాం. టైం ఉంటే ఖచ్చితంగా పెద్ది పాట కూడా విందాము. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి లక్ష్మీ, విశాల్ మనకు వాట్సాప్ పంపించారు. అలాగే శ్రోతలు మనకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి తబలా మస్తాన్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మంచి పాట మా కోసం వినిపించింది అంటూ కోరుతున్నారు. శ్రోతలు మనకు కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇతర కుటుంబ సభ్యులు కూడా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. మరి అందరి కోసం జనతా గ్యారేజ్ చిత్రం నుంచి పాట విందాం.

ఇంతవరకు శ్రోతలు పెద్ద చిత్రగీతం విన్నారు. మరి ఇది ఇవాళ హలో అభిరుచి కార్యక్రమం. ఇప్పుడైతే స్టూడియోలో సమయం కూడా 10 గంటలు కావస్తోంది కాబట్టి మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా వెటర్నరీ డాక్టర్ అన్నెపు హరీష్ గారితో ముఖాముఖి వింటారు. జంతువుల నుండి మానవులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధుల ప్రమాదంపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన

0: ప్రపంచ జునోటిక్ డే నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా జునోటిక్ వ్యాధుల గురించి, అందులో ప్రమాదకరమైన రాబిస్ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి స్టూడియోస్లో మనతో ఉన్నారు ప్రముఖ వెటర్నరీ వైద్యులు డాక్టర్ హరీష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. జునోసిస్ డే అనేది ఎందుకు జరుపుకుంటారండి?
1: లూయిస్ పాశ్చర్ అనే వ్యక్తి ఈ రోజు రేబిస్ అనే వ్యాక్సిన్ కనిపెట్టి ఫస్ట్ టైం అడ్మినిస్టర్ చేశారు. ఒక డోస్ అనేది ఈ రోజు ఇవ్వడం జరిగింది. సో టు మార్క్ ద ఇంపార్టెన్స్, ఆ రోజు యొక్క ప్రాముఖ్యతని గుర్తించడానికి ఆ రోజు దాన్ని జునోసిస్ డేగా పేర్కొన్నారు.
0: ప్రపంచవ్యాప్తంగా అసలు జునోసిస్ డే రోజు ఏం చేస్తారండి?
1: జూనోసిస్ డేని మార్చేసుకోవడానికి, దానికి యొక్క ప్రాముఖ్యతను తెలియడానికి అన్ని డాగ్స్ కి, మోస్ట్లీ స్ట్రీట్ డాగ్స్ కి వచ్చేసి గవర్నమెంట్ అనేది, ప్రైవేట్ క్లినిక్స్ అందరూ కూడా దాన్ని ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ అని కంటిన్యూ చేసి డాగ్స్ కి వ్యాక్సినేట్ చేస్తారు మ్యామ్.
0: ఓకే, జూనోటిక్ వ్యాధులు అంటారు అంటే ఏంటండి?
1: జూనోటిక్ డిసీజ్ అంటే ద డిసీజ్ దట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ బిట్వీన్ నాన్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్, అంటే యానిమల్స్ టు హ్యూమన్స్, వైస్ వెర్సా. మనుషుల నుంచి యానిమల్స్ కి రావచ్చు, యానిమల్ నుంచి హ్యూమన్స్ కి రావచ్చు, రెండు. మన నుంచి వాళ్ళకు వచ్చినా, వాళ్ళ నుంచి మనకు వచ్చినా దాన్ని జూనోసిస్ అంటాం. సో రేబీస్ అనేది మనం ఇంపార్టెంట్ గా ఎందుకు జూనోసిస్ అని చెప్తాము అంటే దట్ ఈస్ ఫ్యాటల్, అది రావడం వల్ల చనిపోతాం కాబట్టి మనం జూనోసిస్ అంటే మోస్ట్లీ మనకి స్ట్రైక్ అయ్యేది రేబీస్. సో ఏదైతే హ్యూమన్స్, యానిమల్స్ కి హ్యూమన్స్ కి రెండింటికి ట్రాన్స్మిట్ అవుతారో దాన్ని జూనోసిస్ అని టర్మ్ చేస్తాం.
0: ఓకే, అంటే ఇప్పటి వరకు మాకు జంతువుల నుంచి మానవులకి సంక్రమించే వ్యాధుల గురించి తెలుసు, కానీ మనిషి నుంచి కూడా జంతువుకి వ్యాధులు సంక్రమిస్తాయి అనేది కూడా ఉందంటారు.
1: ఇప్పుడు లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన నుంచి డాగ్స్ కి వస్తాయి, డాగ్ నుంచి మనకు వస్తాయి.
0: ఓకే, సో ఎక్కువగా జునోటిక్ వ్యాధులు అనగానే మనిషికి గుర్తొచ్చేది రాబిస్, అంటే మన సొసైటీలో ఎక్కువగా ఈ కుక్కలవే ఉంటాయి, వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అసలు ఈ రాబిస్ వ్యాధి ఏ విధంగా సోకుతుందండి?
1: రాబిస్ వ్యాధి అనేది కేవలం డాగ్ యొక్క సెలైవా ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. సో డాగ్ యొక్క సెలైవా అంటే ఆ సెలైవా వచ్చి డాగ్ బయట ద్వారానే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ పైన అబ్రేషన్స్, ఓపెన్ వూండ్స్ అని ఉంటాయి, కిచెన్ లో లేడీస్ కట్స్ ఉండొచ్చు, లేదా మన హాస్పిటల్లో సిరిన్స్ గుచ్చుకోవచ్చు. ఏదన్నా ఓపెన్ వూండ్, వూండ్ అనేది ఓపెన్ గా ఉన్నప్పుడు డాగ్ యొక్క సెలైవా మనకి టచ్ అయింది, మన మ్యూకాజాకి, డాగ్ యొక్క మ్యూకాజ వచ్చి మనకి టచ్ అయిందంటే హై ఛాన్సెస్ ఆఫ్ రేబీస్ ఇన్ఫెక్షన్. దట్ టు ద డాగ్ షుడ్ బి రేబీస్ పాజిటివ్. రేబీస్ పాజిటివ్ వచ్చిన డాగ్ నుంచే మనకు వస్తుంది. అసలు ఫస్ట్ డాగ్ కి ఎలా రేబీస్ వస్తుంది? దేర్ ఆర్ సో మెనీ ఇంటర్మీడియట్ హోస్ట్, అండ్ ఇంటర్మీడియట్ హోస్ట్ చాలా ఉంటాయి. ర్యాట్స్, స్నేయిల్స్, వైల్డ్ యానిమల్స్, ఇవన్నీ మేజర్ గా ఇంటర్మీడియట్ హోస్ట్. దాని నుంచి మాత్రమే డాగ్ కి వస్తుంది. డాగ్ కి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మనకు వస్తుంది.
0: ఈ ఇంటర్మీడియట్ హోస్ట్ అంటున్నారు కదా, అంటే అవి
1: వాటి ద్వారా డాగ్ కి వస్తాయి మ్యామ్. డాగ్ కూడా ఎక్కడ నుంచో దగ్గర నుంచి రావాలి కదా వైరస్. సో ఇంటర్మీడియట్ హోస్ట్ వచ్చేసి వైల్డ్ యానిమల్స్, స్నేయిల్స్, ర్యాట్స్, ఇవి వచ్చేసి ఇంటర్మీడియట్ హోస్ట్. ఇంకా మనకి బగ్స్, దీస్ ఆర్ ఆల్సో ఇంటర్మీడియట్ హోస్ దట్ డు నాట్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్. ఫస్ట్ అది వచ్చేసి డాగ్ కి ఇన్ఫెక్ట్ చేయగలదు, డాగ్స్ నుంచి మనకు రావాలి. సో దేర్ ఇస్ ఎ చైన్.
0: ర్యాట్ వల్ల డాగ్ వస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ రేబీస్ ఉన్న ఎలుక గనక మనిషిని కరిస్తే మనిషికి రేబీస్ రాదు,
1: అది అక్కడ జరుగుతుంది. దాని మెకానిజం, దాని ఫార్మేషన్, రిప్లికేషన్, ఈ ప్రాసెస్ అంతా డాగ్స్ లో జరుగుతుంది సైకిల్. తర్వాత మనలోకి యాక్టివేషన్ వచ్చేసి మనలో పనిచేస్తుంది అలా.
0: ఓకే, ఒక మనిషికి కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చింది అని తెలియ చెప్పడానికి సింప్టమ్స్ ఉంటాయి కదండి, లక్షణాలు ఏంటి?
1: సో రేబీస్ వచ్చి మెయిన్లీ ఒక రేబీస్ డాగ్ వచ్చి ఒక హ్యూమన్ కరిచింది అనుకోండి, కరిచిన తర్వాత ఇట్ మెయిన్లీ యాక్ట్స్ ఆన్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ, ద 99% ఎఫెక్ట్ నర్వస్ సిస్టమ్ మీద చూపిస్తారు. సో ఎంటైర్ బాడీ, మన బాడీ మొత్తం నర్వస్ సిస్టమ్ కంట్రోల్ లో ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి నర్వస్ సైన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది హ్యూమన్స్ అనేవాళ్ళు. సో ఏంటి, ఎక్సెసివ్ సెలవేషన్, ఎక్కువగా సొంగగార్చడం, షివర్ అయిపోవడం, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్, కోపం పడిపోవడం, ఎగ్జైట్ గా కరిచేయడం, ఎక్కువ నాసోఫారింజియల్ రీజన్ ఉంటుంది, ముక్కు నోటి దగ్గర ఉంటుంది వైరస్ ఎక్కువ. సో ఆ కండిషన్ లో అలా ఉంటది కాబట్టి హైడ్రోఫోబియా, వాటర్ చూసి భయపడడం. లాస్ట్ స్టేజ్ కి వెళ్ళే కొద్దీ డాగ్ యొక్క బిహేవియర్ ని ఎగ్జిబిట్ చేస్తాడు, చూపిస్తాడు వ్యక్తి. రేబీస్ వచ్చిన వ్యక్తి వచ్చేసి డాగ్ లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. అక్కడ నుంచి డేస్ వ్యవధిలోనే చనిపోతారు.
0: ప్రైమరీ సింప్టమ్ ఏంటండి?
1: ప్రైమరీ సింప్టమ్ వచ్చేసి సెలైవేషన్, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్, ఈ రెండు ముఖ్యంగా ఉంటాయి.
0: ఓకే, ఈ రేబీస్ వ్యాధి వచ్చింది సోకింది అని తెలియగానే ఎటువంటి చికిత్స తీసుకోవాలి?
1: దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ రేబీస్. ద ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్ ప్రివెన్షన్. దేర్ ఇస్ నో క్యూర్. ముందుగానే మనం కాపాడుకోవాలి, రాకముందు వ్యాక్సినే, వ్యాక్సిన్ ఒక్కటే మనకి ట్రీట్మెంట్, అంటే ప్రివెన్షన్. రాకముందు వేసుకునేది ప్రివెన్షన్. దేర్ ఇస్ నో ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది లేదు, క్యూర్ అనేది లేదు.
0: ఇప్పుడు రేబీస్ ఉన్న కుక్క ఒక వ్యక్తిని కరిచింది, వెంటనే వెళ్ళి రేబీస్ వ్యాక్సిన్ వేసుకుంటుంది?

0: జీరోత్ డే. కరిచిన 24 గంటల లోపల వేసుకునే డోస్ ని జీరోత్ డే అంటారు. జీరోత్ డే వేసుకుంటే 100% కాకపోయినా 99.99% వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఎలా అంటే కరిచిన 24 గంటల లోపల ఫస్ట్ డోస్ అనేది వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకుంటూ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి హాస్పిటల్స్ లో వెళ్తే వాళ్ళ ఇంజెక్షన్ సైట్ చుట్టూ సబ్క్యూటేనియస్ గా హ్యూమన్స్ డాక్టర్స్ వచ్చేసి కరిచిన వ్యక్తికి కరిపించుకున్న వ్యక్తికి ఆ చుట్టూరా వేస్తారు ఇమ్యునోగ్లోబులిన్స్. అది జీరోత్ డే డోస్. జీరోత్ డే, థర్డ్ డే, 7th డే, 14th డే, 28th డే, అలా 5 డోసెస్ పక్కాగా వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ అని తెలిసినట్లయితే డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా 5 డోసులు వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ డాగ్ కాదు మేము పెంచుకున్నది అనుకున్నా సరే 3 డోసెస్ మినిమంగా 3 డోసెస్, 0, 7, 28 or 0, 3, 7 మినిమం ప్రికాషనరీగా వేసుకుంటే మంచిది.
1: అసలు కుక్కకి రేబీస్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుందండి?
0: కుక్కకి రేబీస్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే అది ఎగ్జిబిట్ చేసే సైన్స్ సెలవేషన్. ఎక్కువగా సెలవేషన్ చేస్తుంది. దానికి స్టేజెస్ ఉంటాయి, డమ్ ఫామ్, పారాలైటిక్ ఫామ్, నర్వస్ ఫామ్ అని ఏదన్నా స్టేజెస్ దాటుకుంటానే రావాలి. చిన్న డాగ్స్ కి వచ్చింది అంటే తొందరగా ఎగ్జిబిట్ చేసి డేస్ వ్యవధిలోనే చనిపోతుంది చిన్న పప్పీ స్టేజ్ లో. పెద్దది అయిందంటే సేమ్ సెలవేషన్, ఎక్కువగా సెలవేషన్ చేస్తుంది. ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే మనుషులను కాకుండా ఏదన్నా కర్రని, చెక్కని, చెట్టుని ఏది పడితే అది కొరికేస్తూ ఉంటది, అందరిపైన ఎగిరిపోతూ ఉంటది కరిచేయడానికి. మనుషులను చూడదు, పిల్లల్ని చూడదు, అందరినీ కరిచేస్తుంది. మేజర్ సైన్స్ లేదు అంటే దాని పక్కన సౌండ్ చేసినా, దబ్ దబ్ అని సౌండ్ చేసినా భయపడిపోతుంది, కరిచేయడానికి వచ్చేస్తుంది, సౌండ్ కూడా భయపడుతుంది. ఇవి మేజర్ సైన్స్. ఫిట్స్, సెలవేషన్, బార్కింగ్, కంటిన్యూస్ బార్కింగ్, ఇవన్నీ ఎక్స్ట్రా సైన్స్.
1: ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తికి రేబీస్ సోకిందండి, సోకి చనిపోయారు.
0: ఓకే,
1: ఆ ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరైతే అతను సేవ చేసిన వాళ్ళు ఉండొచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి కూడా ఈ రేబీస్
0: వచ్చే ఛాన్స్ 100% ఉంటది. ఒక పర్సన్ రేబీస్ కి ఇన్ఫెక్ట్ అయ్యాడు, చనిపోయాడు అని తెలిసిన ఫస్ట్, అసలు ఇంట్లో రేబీస్ ఉందంటేనే దాన్ని ఫస్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు, దాన్ని ఫస్ట్ సైడ్ చేసేయాలి, దాన్ని ఐసోలేట్ చేయాలి. దాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి 24 గంటల లోపల డోస్ వేయించుకోవాలి ఫస్ట్. అది జీరోత్ డే, డాగ్ యొక్క సెలైవా ద్వారా కాంటాక్ట్ అవుతుంది. సో ఇంట్లో వాళ్ళందరూ వ్యాక్సిన్ చేసుకోవాలి, అది మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి వచ్చింది, సో వాళ్ళని మనం వదిలేలేం కాబట్టి ఐసోలేట్ చేసేయాలి ఫస్ట్, వాళ్ళని మన నుంచి దూరంగా పెట్టాలి. దూరంగా పెట్టిన వ్యక్తి కూడా ఫస్ట్ డోస్ వేయించుకోవాలి ఫస్ట్, జీరోత్ డేలోనే, వాళ్ళని ముట్టిన ఫస్ట్ రోజే. జీరోత్ డే అనేది మ్యాండేటరీ. జీరో డే స్కిప్ అయ్యి ఈ రోజు కరిచింది నేను 3 డేస్ తర్వాత వేసుకున్నాను అంటే ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ, రాదు అనే దానికి. జీరో త్రీ ఖచ్చితంగా వేయాల్సిందే. ఎందుకు అంటే వైరస్ అనేది దాని యాక్టివేషన్ ఫాస్ట్ గా ఉంటది, ఫాస్ట్ గా మల్టిప్లై అయిపోతుంది, అది యాంటీజెన్స్ ని ప్రొడ్యూస్ చేసేస్తుంది బాడీలో.
1: ఓకే, సో మిగతా అందరూ
0: కూడా అందరూ వేసుకోవాల్సిందే. ఇంట్లో
1: వాళ్ళతో టచ్ లోకి వచ్చిన ఎవరైనా
0: ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీరు ఆఫీస్ కి వచ్చారు, నేను మీతో మాట్లాడుతున్నాను, మన ఇద్దరం బాక్స్ షేర్ చేసుకోవచ్చు, నేను వేసుకోవాల్సిందే.
1: ఓకే, ఇంట్లో పెంచుకుంటున్నారండి, ఇప్పుడు ప్రీతిగా కుక్కలు పెంచుకునే కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు మనం ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్ ఓనర్, నేను ఒక డాగ్ ని పెంచుకుంటున్నాను, మీరు ఒక డాగ్ ని పెంచుకుంటున్నారు, సో మీ దగ్గర నేను డాగ్ ని కొనుక్కున్నాను అనుకోండి, సో మీరు పెంచుకునేటప్పుడే మీరు వ్యాక్సిన్స్ వేస్తున్నారా లేదా అనేది మీ దగ్గర డీటెయిల్ హిస్టరీ ఉంటది. సో నా దగ్గర ఉండదు, సో నేను మీ దగ్గర నుంచి తీసుకున్న ఆప్షన్, అడాప్షన్ పరంగా తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో నేను మీ దగ్గర కొనుక్కునేటప్పుడు మీకు నేను హిస్టరీ అడగాలి, అసలు మీ డాగ్ కి వ్యాక్సినేషన్ చేస్తున్నారా లేదా. డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి డాగ్ కి. డాగ్ చనిపోయే వ్యాక్సిన్స్ పక్కన పెడితే మనకు ట్రాన్స్మిట్ అయ్యే జూనోటిక్ డే ఇంపార్టెంట్ కాబట్టి మనకు వచ్చే దాని గురించి మాట్లాడుకుంటే రేబీస్, ఇప్పుడు లెప్టో అని ఒక డిసీజ్ ఉంటుంది, అది మనకు వస్తే మనం స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, దాని వల్ల కూడా స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఓకేనా? సో ఇవి కూడా ఉన్నాయి, దాని వల్ల చనిపోగానే స్టెరైల్, పిల్లలు పుట్టరు, సో అది సెపరేట్. సో రేబీస్ ఏంటంటే మనం మెయిన్ గా రేబీస్ ఫోకస్ కాబట్టి ఫ్యాటల్ కాబట్టి కొనుక్కునేటప్పుడే కొనుక్కునే వాళ్ళ దగ్గర అంటే ఒక డాగ్ షాప్ వాళ్ళ దగ్గర అవ్వచ్చు, ఓనర్ దగ్గర అవ్వచ్చు, అసలు దీనికి వ్యాక్సిన్ చేస్తున్నారా లేదా, మనం కొనుక్కునేటప్పుడు అది తీసుకోవాలి డీటెయిల్. ఎందుకంటే చిన్నప్పుడు పప్పీస్ కి బైటింగ్ హ్యాబిట్ ఉంటుంది, పళ్ళు సలుపుగా ఉంటాయి, కరుస్తూ ఉంటాయి మనకి, మన సరదా కరుస్తుందని వదిలేస్తుంటాం, వదిలేవచ్చు పర్లేదు, నో ప్రాబ్లం. కానీ మదర్ ఒకవేళ రాబీస్ వ్యాక్సిన్ చేసి ఉంటే ఇది కరిచినా మనం పెద్ద పట్టించుకోవాల్సిన లేదు, వీ కెన్ నెగ్లెక్ట్ సమ్ ఎక్స్టెంట్ వరకు. అది వ్యాక్సిన్ చేయలేదంటే మాత్రం మనం కొనుక్కునేటప్పుడు ప్రికాషనరీగా చేసుకోవాలి. అందుకే కొనుక్కునేటప్పుడు వ్యాక్సిన్ చేశారా లేదా, రేబీస్ కి మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రికాషనరీ వ్యాక్సిన్, అదే ముఖ్యం. ఇంకా తర్వాత ట్రీట్మెంట్ అనేది లేదు, సో వ్యాక్సిన్ అనేది ముఖ్యం. పెంచుకునే డాగ్ ఓనర్స్ ప్రతి ఒక్కరు కొనుక్కునేటప్పుడే మదర్కి వ్యాక్సినేట్ అయిందా లేదని ప్రూఫ్ తీసుకొని తీసుకోవాలి. తర్వాత 84 డేస్ కి, డాగ్స్ కి పుట్టిన 84 రోజులకి మనం ఫస్ట్ వ్యాక్సిన్ చేస్తాం. డాగ్ వ్యాక్సినేట్ అయింది అంటే మనం కరిచినా అంత భయపడాల్సిన అవసరం ఉండదు, బట్ ప్రికాషనరీ మెజర్ గా వేసుకుంటే కరిచినా సరే మంచిది, సేఫ్.

0: ఇప్పుడు ఈవెన్ మనకు రేబీస్ డాగ్ కరిచినా సరే, రేబీస్ డాగ్ ఉంది, ఎవరో ఒక వ్యక్తిని కరిచింది, మనం రేబీస్ వ్యాక్సిన్ వేసుకున్నా, ఇమ్యూనోగ్లోబిన్స్ వేసుకున్నా, ఆ పర్సన్ భయం మాత్రం ఉంటది ఖచ్చితంగా, నాకు వస్తుందేమో అని. అందుకే ఇంట్లో డాగ్ కరిచినా సరే అది వ్యాక్సినేట్ అయితే మనం ఆ భయం అనేది తీసిపెట్టొచ్చు వ్యాక్సిన్ చేసుకున్నాక.
1: సో వ్యాక్సినేటెడ్ డాగ్ కరిచినా కూడా మనం వ్యాక్సిన్ వేసుకోవడం అనేది ఇట్స్ బెస్ట్ ప్రికాషన్.
0: అదే షుగర్ ఉండే వ్యక్తి అయితే ఖచ్చితంగా టీటీ అని చెప్పి వేసుకుంటారు, అది మ్యాండేటరీగా కరిస్తే వేసుకోవడం అనేది మంచిది.
1: ఇది ఒకసారి వేస్తే సరిపోతుందండి?
0: ఇంట్లో పెంచుకునే వాళ్ళు వేసుకుంటే ఎవ్రీ ఇయర్, ఇప్పుడు మేము డాక్టర్స్ ప్రతి ఇయర్ 2 డోసెస్ వేసుకుంటాం, 0, 7, 3 స్కిప్ చేసి 0, 7 వేసుకుంటాం, కొంత కొంతమంది 0, 3, 7 లేదా 0, 7, 14 వేసుకుంటారు. సో ప్రికాషనరీగా ఒక డోస్ అన్నా వేసుకుంటే బెస్ట్. రీసెంట్ స్టడీస్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే స్కిప్ 0 వేసి 3 వేయకుండా 7, ఈ డోసెస్ ముందుగా ప్రికాషనరీ వేసుకుంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్తాం.
1: యజమాని వేసుకోవాల్సినవి,
0: యజమాని, ద డాగ్ ఈస్ వ్యాక్సినేటెడ్, మనం వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రికాషనరీగా
1: డాగ్ కి మీరు వ్యాక్సిన్ వేస్తారు కదండి, ఇంజెక్షన్ చేస్తారు, అది ఎప్పటికి వేయించుకోవాలి?
0: 84 డేస్ పుట్టంగానే 84 రోజులకు ఫస్ట్ డోస్, 21 to 28 డేస్, 84 డేస్ తర్వాత 21 to 28 డేస్ వచ్చేసి బూస్టర్ డోస్ ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి.
1: ఇది ఇంట్లో పెంచుకునే కుక్కల గురించి చెప్పేది. అదే స్ట్రే డాగ్స్ కి ఎవరేం చేయగలరండి?
0: స్ట్రే డాగ్స్ కి చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి, సెల్ఫ్ గా చాలా మంది వర్క్ చేస్తున్నారు, హాస్పిటల్స్ తీసుకొచ్చి చాలా మంది వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటారు. లేదు అంటే ఇలా జూనోసిస్ డే ఇలా కండక్ట్ చేసినప్పుడు చాలా హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఫ్రీ వ్యాక్సినేషన్స్ క్యాంప్ రన్ చేస్తాయి, రన్ చేసి ఫ్రీగా వ్యాక్సినేషన్స్ చేసి ప్రొవైడ్ చేస్తారు. దానికి మించి అంటే గవర్నమెంట్ అనేది ఒక స్టాండ్ తీసుకొని అది వ్యాక్సినేషన్స్ చేయాల్సిందే, చేస్తుంది కూడా అనుకుంటున్నాను.
1: కానీ ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితి చూస్తే చేయి దాటిపోతుందండి, చాలా చోట్ల కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, దానివల్ల కుక్క కాట్లు, ఈ మరణాలు, ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. సో వీటి గురించి అవగాహన కల్పించడానికి మీరు కానీ డాక్టర్స్ కానీ ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారండి?
0: అవగాహన కార్యక్రమాలు అంటే ప్రతి క్లినిక్స్ అనేవి మోస్ట్లీ అంటే వాళ్ళ ఉన్నంతలో ప్రతి మంత్ ఒక క్యాంప్ లా కండక్ట్ చేస్తారు, కన్సల్టేషన్ ఫ్రీ అనో లేదంటే వ్యాక్సినేషన్ ఫ్రీ అనో కొన్ని పెడతారు. అది త్రూ మీడియా అనేది ఇంపార్టెంట్, అంటే ఒక ప్రాపర్గా జనాల్లోకి పంపించే సందేశం అనేది ఒకటి ఉంటే మనం మీరు చెప్పిన దీన్ని ఇరాడికేట్ చేయొచ్చు.
1: ఓకే, ఇప్పుడు లెప్టో డిసీజ్ అన్నారు ఇందాక, ఏంటండి అది, దేని వల్ల వస్తుంది?
0: అది డాగ్స్ నుంచి వస్తుంది, ర్యాట్ యూరిన్ నుంచి డాగ్స్ కి వస్తుంది. దాని నుంచి మనకు వస్తుంది,
1: అది కూడా కుక్క కరిస్తేనే వస్తుంది?
0: కుక్క కరిస్తే కాదు, దాని బ్లడ్ కాంటాక్ట్ అలా వస్తుంది మన అది.
1: ఓకే, దాని వల్ల ఇంపార్టెంట్ అయిపోతారు. ఈ రాబీస్ అనేది ప్రధానమైన వ్యాధి జూనోసిస్ వ్యాధుల్లో, ఇది కాకుండా ఇంకా జంతువుల నుంచి మనుషులకు వచ్చే ప్రమాదకర వ్యాధులు ఏంటండి?
0: ప్రమాదకర వ్యాధి అంటే ఓన్లీ చనిపోయేది అయితే ఫ్యాటల్ అయితే రేబీస్ ఒక్కటే మేడం, ఇంకా ఎఫెక్ట్ అయ్యేదైతే రకరకాల చిన్న నుంచి పెద్ద నుంచి చూసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ మనకి వస్తాయి. ఎక్కువగా డాగ్స్ నుంచి మనకు వచ్చేది వాటికి మెయిన్స్ ఉంటుంది, ఆప్టిమిస్టిక్ పారాసైట్ అనమాట, మెయిన్స్ అనేది గజ్జి అంటాం, తామర వేరు గజ్జి వేరు. గజ్జి అనేది ఆల్వేస్ ఇన్హాబిటెంట్ టు డాగ్స్, గజ్జి అనేది డాగ్ స్కిన్ పైన ఉంటుంది. ఎప్పుడైతే దాని ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుందో అది ఎలివేట్ అవుతుంది, దాన్ని మనం ప్యాంపర్ చేసినప్పుడు చేతితో పట్టుకుంటాం కదా, మన స్కిన్ కాంటాక్ట్ అవుతుంది. సో మోస్ట్లీ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ జరిగినప్పుడు, ఎవరైతే లేడీస్ కి ఎక్కువగా స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి టచ్ అయినప్పుడు స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్ లా చిన్న చిన్న చిన్న చిన్న కురుపుల్లా వస్తాయి, అవి మనల్ని చిక్కినట్లయితే దాని నుంచి చిన్న వాటర్లా వస్తూ ఉంటుంది, అది మెయిన్స్ అనమాట. మనకేం ఫ్యాటల్ కాదు బట్ స్కిన్ ఇన్ఫెక్షన్. అలాగే తామర అందరూ తెలిసిందే, అది డాగ్స్ నుంచి మనకు వస్తుంది, మన నుంచి డాగ్స్ కి వస్తుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే మనకి రాదు, సో స్కిన్ ఇన్ఫెక్షన్. అది కాకుండా అంటే చాలా మంది భయపడే డాగ్ హెయిర్ ఊడిపోతుంది, ఆ హెయిర్ అనేది ఎక్కువగా దగ్గరగా నైట్ టైం పడుకునే వాళ్ళకి ఊపిరి పీల్చినప్పుడు వెళ్ళిపోయే ఛాన్సెస్, ఇవి మేడం మేజర్ గా ఉండే వ్యాధులు.
1: ఓకే, ఇది కేవలం కుక్కల వల్ల వచ్చే వ్యాధులు, ఇతర జంతువుల వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు లైక్ ఎలక కరిచింది అనుకోండి, ఇప్పుడు కూడా ఏమైనా
0: ఇన్ఫెక్షన్? నార్మల్ టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాము అనేది తెలుసు, తేలికరిస్తే యాంటీవెనమ్స్ అవి వేయించుకుంటాం. ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, అది నార్మల్ పీపుల్ కాదు వెటర్నరీ డాక్టర్స్ వరకే. ఎందుకు అంటే మేము పెర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాం ఆవుకి, యానస్ లో చేయిపెట్టి చేస్తాం కదా, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేసినప్పుడు చేయిపెట్టి చూస్తాం. అట్లాంటప్పుడు గ్లౌస్ వేసుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు కాంటాక్ట్ అవుతాం, సో అవి కన్ఫైన్ టు వెటర్నరీ డాక్టర్స్ వరకే వస్తుంది బ్రూసెల్ అనేది.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారు ఇంట్లో, వాళ్ళకి ఒక వెటర్నరీ డాక్టర్ గా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: నేను ఇచ్చే సలహా ఏంటంటే, పెట్స్ పెంచుకునేటప్పుడు మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ భారాన్ని ఇవ్వకూడదు. సో ఫస్ట్

0: ఫస్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్. కాస్ట్ ఎంతన్నా కానియండి, డాగ్ కి చాలా రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, అందులో ముఖ్యంగా రెండు నేను నా హాస్పిటల్కి వచ్చేలా కూడా చెప్తాను. మీకు మీ డాగ్ ప్రయాణం కావాలా, మీ ప్రయాణం కావాలా, రెండు ప్రయాణాలు కావాలంటే ఈ DHPPL ప్లస్ రేబిస్, లేదు మేము అంత స్థోమత లేదు అనుకుంటే అట్లీస్ట్ రేబిస్. ప్రైస్ ఏది కూడా 200, 300, 400 మించి ఉండదు మేడం వ్యాక్సిన్. ఇలా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసినప్పుడు ఫ్రీగానే వేస్తారు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీగా వేస్తారు. సోషల్ అవేర్నెస్ పెంచుకుని అట్లీస్ట్ రేబీస్ వేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే 1 ఇయర్ ముందు వరకు హార్డ్లీ 2-3 కేసులు చూస్తే ఎక్కువగా ఉండేవి. మీరు చెప్పినట్లు పేపర్లోనే కాదు, నేను గత 6 మంత్స్ నుంచి చాలా ఎక్కువ రేబీస్ కేసెస్ అనేది నోటీస్ చేస్తాను క్లినిక్స్ లో కూడా.
1: సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే గనక రేబీస్ నుంచి రక్షణ పొందొచ్చు.
0: వ్యాక్సినేషన్ అనేది ప్రైమ్, నో ట్రీట్మెంట్ కాబట్టి అన్ని డాగ్స్ కి ఫస్ట్ ఇనిషియల్ గా వ్యాక్సినేషన్ చేయాల్సిందే. ఈవెన్ రేబీస్ ఉండే డాగ్ మనం వ్యాక్సిన్ వేస్తే యాంటీజెన్ రియాక్షన్ వల్ల చనిపోతుంది, బట్ నో ప్రాబ్లం. ఉన్న డాగ్స్ ఏవైతే రేబీస్ ఇన్ఫెక్ట్ కాలేదో వాటికి వస్తుంది. ఒక డాగ్ ఇన్ఫెక్ట్ అయిందంటే డాగ్ ఇప్పుడు క్లమ్జీగా స్ట్రీట్ డాగ్స్ అన్ని ఫుడ్ కోసం ఒకే దగ్గరకు వెళ్తాయి. సో అన్ని దగ్గర కాంటాక్ట్ అయిపోతాయి. సో మాస్ గ్యాదరింగ్ చేయడం వల్ల మాస్ కాంటాక్ట్ అయిపోతుంది రేబీస్. అంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియా పూర్తిగా అది ఎండమిక్ నుంచి పాండమిక్ లా తయారవుతుంది అన్నమాట. సెలవా డైరెక్ట్ కాంటాక్ట్ కదా. ఒక రేబీస్ డాగ్ వచ్చిందంటే అది కుదురుగా ఉండదు మేడం, అగ్రెసివ్ నేచర్ తో కరిచేస్తా అన్నింటికి. సో అలా అలా ఒకటి ఇంకెగ్గరిస్తే అలా ఒకటోటి కాంటాక్ట్ లాగా స్టాలిన్ సినిమాలో చైన్ లాగా అలా ట్రాన్స్మిట్ అవుతుంది.
1: ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధి గురించి చక్కటి అవగాహన కల్పించినందుకు ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా వెటర్నరీ డాక్టర్ శ్రీ అన్నెప్పు హరీష్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరి కార్యక్రమంలో పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు ఎవరంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. వీరికి వందే మాతరం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. తోటరాముడు చిత్రం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుండి బాదంపూడి సత్యవతి, సీతామహాలక్ష్మి, ప్రవీణ్ శర్మ, మనోహర్, కళ్యాణి, నరసింహమూర్తి.

వినబోతున్న పాటను ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుంచి. ఈ పాటను వినిపించమంటూ మనకు మెసేజ్ చేశారు రఘునాథాపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంషి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్ విత్. వీరు వినిపించమంటున్నారు లంకేశ్వరుడు చిత్రం నుంచి మనో ఎస్ జానకి గానం చేసిన ఈ పాట.

వినబోతున్న పాటను చిత్ర బృందం పాడిన పాట ప్రియమైన నీకు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు లక్ష్మీ విశాల్ హైదరాబాద్ నుంచి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులు

0: నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి బాలయ్య బాబు వీరు సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వినిపించమంటున్నారు. వీరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. పోకిరి రాజా చిత్రం నుంచి మవ మండలం కాజా నుంచి టీవీ సుబ్బారావు శ్రీదేవి.

కార్యక్రమంలో చివరిగా గీతాంజలి చిత్రం నుంచి చిత్ర గానాన్ని వినిపించమంటున్నారు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దుమైలారం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా గోపీసుందర్ సంగీతంలో నరేష్ అయ్యర్ గానం చేసిన రాంబాబు గోసాల గీతం మజ్ను చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట హరిహరన్ చిత్ర పాడిన పాట, చిత్రం అడవిరాముడు.

0: తర్వాత ఆశా భోన్స్లే కేఎం రాధాకృష్ణన్ పాడిన పాట చిత్రం చందమామ.
1: తనకధీన్

Ada tanam, tak gambar-gambar.

0: మధుబదన కుంతరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులలనలే.
1: ఛాలెంజ్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట అది. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట చిత్రం ఘర్షణ.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఏకచిత్ర గీతాలు, కోకిలమ్మ చిత్ర నుంచి పాటలు విన్నారు. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకన్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నట్టు మోదీ తెలిపారు. 2018 నాటి తన పర్యటనలో బలోపేతమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభోవో ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడటంతో పాటుగా ప్రెసిడెంట్తో కలిసి యోగ్యకర్తలో ప్రాంభనన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత 7 మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని ఆర్థిక,

వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్దతే ఆయన ప్రజా జీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370/35(a)(l)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకిత భావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంతతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టి గల నాయకత్వం, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్దాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్దత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబీ మిల్క్ సప్లై రివ్యూ డాష్ బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి అంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వం ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టీ చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ

అస్సాంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమాపేశం ఈరోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్ అక్రమ రవాణా వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈ రోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమాపేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్టాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా, నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పర్యావరణాన్ని కాపాడే పరిశ్రమల ఆవశ్యకత. ఎంబీఎస్ శాస్త్రి గారి ప్రసంగం వినండి.
1: మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవావరణ వ్యవస్థను పర్యావరణం అంటారు. మనిషి కూడా ప్రకృతిలో, పర్యావరణ వ్యవస్థలో ఒక భాగం. పర్యావరణం దెబ్బతింటే దానివల్ల పలు దుష్ఫలితాలు కలుగుతాయి. అందువల్ల ఇతర జీవజాతుల కన్నా ప్రధానంగా ఎక్కువగా నష్టపోయేది కూడా మానవుడే. ప్రకృతికి, పర్యావరణ వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరిస్తూ వాటి వల్ల కలిగే సత్ఫలితాలను మానవుడు అనుభవించాలి తప్పితే తన స్వార్థంతో తనకేగాక భవిష్యత్తు తరాలకు ముప్పు తీసుకురాకూడదు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ బాగా పెరిగింది. ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు పారిశ్రామికీకరణ దోహదం చేస్తుందన్న మాట వాస్తవమే. అయితే అడ్డగోలు పారిశ్రామికీకరణ వల్ల పలు అనర్థాలు కూడా సంభవిస్తున్నాయన్న మాట కూడా అంతే నిజం. పరిశ్రమల కోసం, ఆవాసాల కోసం, వ్యవసాయ అవసరాల పేరిట కాగితం తయారీ, ఇతర గృహ అవసరాల కోసం వేలాది హెక్టార్ల అడవులను ప్రతి ఏటా ధ్వంసం చేస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణ పేరిట దారికిరువైపులా ఉండే భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో పెకలిస్తున్నారు. దీనివల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నది. వర్షాలు కురవడం తగ్గింది. వాతావరణంలో వేడి పెరిగింది. ఎల్నినో, లానినో సర్వసాధారణమయ్యాయి. అడవులను నరికివేయడం వల్ల జీవజాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జీవ వైవిధ్యం దెబ్బతింటున్నది. ఆహారపు గొలుసు తెగిపోయింది. దీనితో ఆహారం, నీరు కోసం క్రూర మృగాలు సైతం జనావాసాలలోకి చొరబడుతుండడం

పెచ్చు పెరిగింది. అడవుల నరికివేతకు అడ్డుకట్ట వేయాలి. గృహోపకరణాల కోసం కలపకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. రంపపు మిల్లులను మూసివేయాలి. కాగితం తయారీ కోసం అడవులను నరకడం తగ్గించాలి. పేపర్ స్థానంలో ఈ పేపర్ను అందుబాటులోకి తేవాలి. కాగితం అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ విధానాన్ని ప్రోత్సహించాలి. అడవులు లేకుంటే చిన్న చిన్న వాగులు, వంకలు, వర్షాధార నదులు అంతర్ధానం చెందుతాయి. అడవుల వల్ల, వృక్షాల వల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుంది. వృక్షాల వల్ల ప్రయోజనాన్ని మన పెద్దలు ఏనాడో గ్రహించారు. వృక్షో రక్షతి రక్షిత అంటూ చాటి చెప్పారు. వృక్షాలను దేవతలుగా కూడా వారు అభివర్ణించారు. వృక్షాలు దేవతల కంటే, యుగాల కంటే ప్రాచీనమైనవని, వాటిని రక్షించాలని ఋగ్వేదం ప్రబోధిస్తున్నది. చెట్లను నరకడమంటే రెండవ నరకాన్ని అనుభవించడమేనంటూ వామన పురాణం హెచ్చరిస్తున్నది. మానవాళికి, జీవజాలానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే అడవులను, చెట్లను పారిశ్రామికీకరణ పేరిట, అభివృద్ధి పేరిట నరకకుండా వాటిని రక్షించాలి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. మనిషి మనుగడకు అత్యంత ప్రధానమైన వనరు మంచినీరు. నీరు ప్రతి ప్రాణి మనుగడకు అవసరం. నారాయణుడు సైతం నీటినే తన నిలవుగా చేసుకున్నాడు. భూమిపై 70.8% నీరు ఆక్రమించి ఉంది. ఉన్న నీటిలో 97% ఉప్పు నీరు సముద్రాల రూపంలో ఉంది. మరో 2% నీరు మంచు రూపంలో ఘనీభవించి ఉంది. 1% లేదా అంతకన్నా తక్కువ మంచినీరు మాత్రమే త్రాగడానికి ఉపకరిస్తుంది. నదులు, సరస్సులు, వాగులు వంటివి జీవాళి త్రాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. భూగర్భంలో భార లోహాలతో, ఫ్లోరైడ్తో కూడిన నీరు త్రాగడానికి పనికిరాదు. రక్షిత నీరు అత్యంత అవసరం. అయితే నేడు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ బాగా పెరగడంతో మంచినీటి వనరులు కాలుష్యం చెందుతున్నాయి. పరిశ్రమల నుండి శుద్ధి చేయకుండా వదిలే వ్యర్థ పదార్థాలతో, విష రసాయనాలతో కూడిన నీరు నేరుగా నదులలో, సరస్సులలో చేరుతుండడంతో ఆ నీరు కాలుష్యంగా మారుతున్నది. ఆ నీటిని త్రాగిన మనుషులతో పాటు ఇతర జీవజాలానికి తీవ్ర అనారోగ్యం కలుగుతున్నది. కలుషిత నీటి మూలంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మనిషి ప్రాణం నిలిపి అతడి మనుగడకు ఎంతగానో దోహదం చేసే నదులను మన పూర్వీకులు దైవ స్వరూపంగా భావించి పూజించారు. పవిత్రమైన ఆ నదులను కలుషితం చేయరాదు. ఇప్పటికే గంగ, యమున వంటి నదులు మురికి కూపాలుగా మారాయి. వాటిని శుద్ధి చేసేందుకు 100,000,000,000,000 రూపాయలను వెచ్చించవలసి వస్తున్నది. పరిశ్రమల నుండి, గృహాల నుండి వెలువడే వ్యర్థాలు, విష రసాయనాలు మంచినీటి వనరులలో కలవకుండా నిషేధించాలి. ప్రతి ఫ్యాక్టరీ, పరిశ్రమ తప్పనిసరిగా వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి. పర్యావరణం దెబ్బతినడానికి, వాతావరణం కలుషితం కావడానికి పలు పరిశ్రమలు కారణమవుతున్నాయి. భారీ పరిశ్రమలతో పాటు రసాయన పరిశ్రమలు, మందుల తయారీ పరిశ్రమలు, అణు విద్యుత్ కేంద్రాలు, థర్మల్ కేంద్రాలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఖనిజాల వెలికితీత, డిస్టిలరీలు, గ్రానైట్ పాలిషింగ్ మొదలైనటువంటివి కూడా కాలుష్యానికి దారితీస్తున్నాయి. వాతావరణంలోకి శుద్ధి చేయని పదార్థాలను విడుదల చేయటం వల్ల వాతావరణం దెబ్బతింటున్నది. గాలిలో, నీటిలో కాలుష్యం పెరుగుతున్నది. విష రసాయనాలను, ప్రమాదకర వాయువులను జాగ్రత్త చేయకపోతే అవి వాతావరణంలోకి లీకై హానిని కలుగచేస్తాయి. గతంలో చెర్నోబిల్, ఇటీవల జపాన్లో అణు విద్యుత్ కేంద్రాల నుండి రేడియేషన్ బయటకు వ్యాపించడం వల్ల పలువురు మృతి చెందారు, ఎంతో మంది గాయపడ్డారు. భోపాల్ గ్యాస్ ప్రమాదం మనందరికీ ఒక హెచ్చరిక. అలాగే జెట్ విమానాల నుండి వెలువడే దహన పదార్థాలు, వాహనాల నుండి వెలువడే పొగలో ఉండే రసాయనాలు కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. పురుగు మందుల తయారీ ప్లాంట్ల నుండి లీకయ్యే విష రసాయనాలు, వాయువులు కూడా మానవాళికి హానికరమే. అందువల్ల సరైన భద్రతా ప్రమాణాలను పరిశ్రమలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలి. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, టైడల్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా కావలసినంత విద్యుత్తును మనం పొందవచ్చు. తద్వారా కాలుష్య వ్యాప్తి కూడా తగ్గుతుంది. ఎరువులు, పురుగు మందుల వాడకం వంటి విషయాలలో కూడా తగిన జాగ్రత్తలు అవసరం. అధిక దిగుబడుల పేరిట విచ్చలవిడిగా రసాయన ఎరువులను, పురుగు మందులను వాడుతుండటంతో పలు అనర్థాలు కలుగుతున్నాయి. కొంతకాలానికి భూసారం తగ్గిపోతుంది. పురుగు మందుల అవశేషాలు మనం తినేటటువంటి ఆహార పదార్థాలలో, కూరగాయలలో, ఆకుకూరల్లో కూడా చేరడం వల్ల వాటిని తిన్నవారు

0: అనారోగ్యం బారిన పడుతున్నారు. పురుగు మందులను విచ్చలవిడిగా వాడటం వల్ల పంటలకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా చనిపోతున్నాయి. కొంతకాలానికి చీడపీడలు మరింత శక్తివంతంగా తయారవుతుండటంతో వాటిని సంహరించేందుకు అధిక శక్తి కలిగిన పురుగు మందులను ఆశ్రయించవలసి వస్తున్నది. తద్వారా వాతావరణంలో కాలుష్యం మరింతగా పెరుగుతున్నది. పురుగు మందుల డబ్బాలను పంట కాలువల్లో కడగడం, వర్షం పడినప్పుడు చేలపై చల్లిన పురుగుమందు పంట కాలువల్లోకి చేరడంతో ఆ నీటిని త్రాగిన వారికి వ్యాధులు సంభవిస్తున్నాయి. పురుగుమందులు నేలలోకి ఇంకి భూగర్భ జల వనరులను కూడా కలుషితం చేస్తాయి. పైగా పురుగుమందులను స్ప్రే చేయడంలో సరైన జాగ్రత్తలను పాటించక పలువురు రైతు కూలీలు మృత్యువాత పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పంట పొలాలకు రసాయన ఎరువులను పురుగుమందులను వాడటం తగ్గించాలి. సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. ఆవు పేడ, గోపంచకం వంటి పద్ధతుల ద్వారా పంట పొలాలు మరింత సారవంతమవుతాయి. కంపోస్టు వాడకం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా నేలలు విషపూరితం కాకుండా కాపాడవచ్చు, అధిక దిగుబడులను సాధించవచ్చు, వాతావరణంలో చేరే కాలుష్య శాతం కూడా తగ్గుతుంది. గ్రామీణ అవసరాలకు తగిన పరిశ్రమలు ఏర్పాటు కావాలంటూ మహాత్మాగాంధీ అభిలషించారు. ఈ భూమి తనపై నివసించే ప్రతి జీవి అవసరానికి తగినంత ఉత్పత్తి చేయగలదు, కాని వారి అత్యాశను తీర్చలేదు అంటూ మహాత్మాగాంధీ స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని ఆయన చాటి చెప్పారు. ఫ్రిజ్లు, ఏసీ మిషన్లు వంటివి కూడా వాతావరణం దెబ్బతినేందుకు కారణమవుతున్నాయి. వాటి తయారీలో వాడే క్లోరోఫ్లూరో కార్బన్లు, ఏరోసాల్ వంటివి వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడింది. దీనితో సూర్యుని నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై ప్రసరించడంతో పలు రకాల చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్లు సంభవిస్తున్నాయి. ధరిత్రిని రక్షించాలి పేరిట అంతర్జాతీయ సమ్మేళనాలు నిర్వహించి క్లోరోఫ్లూరో కార్బన్ల వాడకాన్ని దశల వారీగా తగ్గించేందుకు ఒక ప్రణాళిక రూపొందించాయి ప్రపంచ దేశాలు. అయితే గాలిలోకి విడుదల చేసే ఉద్గారాల స్థాయిని తగ్గించే విషయంలో మాత్రం అభివృద్ధి చెందిన దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. వాతావరణంలో రసాయనాల శాతం పెరగడం, ధూళికణాల సంఖ్య పెరగడం, రసాయన వాయువులతో కూడిన మేఘాలు ఏర్పడటం, చివరకు దట్టమైన పొగమంచు, ఆమ్ల వర్షాలు కురవడం సర్వసాధారణంగా మారింది. వాతావరణంలో కాలుష్య పదార్థాల స్థాయి పెరగడంతో స్వచ్ఛమైన గాలిని పీల్చే భాగ్యం నేటి మానవుడికి కరువవుతున్నది. జపాన్ వంటి దేశాల్లో స్వచ్ఛమైన గాలికి ఇంత రేటంటూ వసూలు చేస్తున్న విషయాలు కూడా ప్రసార మాధ్యమాల్లో వచ్చాయి. గాలిలో హానికర పదార్థాలు, దుమ్ము వంటివి పెరగడం వల్ల అనేక మంది శ్వాసకోశ సంబంధమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అలాగే గుండె జబ్బులు, లివర్, కిడ్నీలు దెబ్బతింటున్నాయి. వాతావరణం కలుషితం చెందడం వల్ల పలు రకాల ఎలర్జీలు కూడా కలుగుతున్నాయి. అలాగే ప్లాస్టిక్, రబ్బర్ వినియోగం పెరగడం, చమురు వెలికితీత వంటివి కూడా కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం, వాహనాల నుండి వెలువడే పొగలో కార్బన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కు బదులు బ్యాటరీతో నడిచే వాహనాలను, సిఎన్జీతో నడిచే బస్సులు, ఆటోలను మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. సోలార్ ఎనర్జీతో, అలాగే నీటితో నడిచే వాహనాలను తయారు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పరిశ్రమలు పర్యావరణానికి హానికరంగా మారకుండా కఠిన నియంత్రణలను అమలు చేయాలి. నేలలో వ్యర్థ పదార్థాలను పూడ్చడం, చెత్తాచెదారం చేరడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయి. చెత్తాచెదారాన్ని ఉపయోగించి విద్యుత్తును తయారు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వనరులు, పర్యావరణ వ్యవస్థ, జీవ సమతుల్యత దెబ్బతింటే దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో మానవాళికి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించడం జరుగుతున్నది. ప్లాస్టిక్ వంటి వాటిని రీసైక్లింగ్ చేసి వాడడం కూడా దీనిలో ఒక భాగమే. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను, ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించవలసిన అవసరాన్ని నేడు చాటి చెప్పడం జరుగుతున్నది. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనను పెంచే లక్ష్యంతో పాఠశాలల, కళాశాలల సిలబస్సులో పర్యావరణ విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను కూడా ఇటీవల ప్రవేశపెట్టారు. పరిశ్రమల ఏర్పాటు తప్పు కాదు, అయితే వాటి వల్ల పర్యావరణానికి, ప్రాణుల మనుగడకు హాని కలగకుండా జాగ్రత్త వహించాలి. పర్యావరణానికి అనుకూలమైన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వాలు రూపొందించాలి. పారిశ్రామిక చట్టాలను, అటవీ చట్టాలను, కాలుష్య నియంత్రణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి. మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటారు, మీ ఇష్టం. ఈ ధాత్రిని చేయవచ్చు స్వర్గంగా, చేల్చవచ్చు నరకంగా, ఏం చేస్తారో సరి, మరి ఇక మీ ఇష్టం అంటూ ఆయన ఒక కవితలో పేర్కొన్నారు. శ్రీశ్రీ ఆకాంక్షించినట్లు ఈ ధాత్రిని మనం స్వర్గతుల్యంగా మలుచుకోవాలి, తప్పితే నరక కూపంగా మార్చుకోకూడదు. ప్లాస్టిక్ వనాల స్థానంలో స్వచ్ఛ స్వేచ్ఛావాయువులను ఇచ్చే హరిత వనాలను పెంచాలి.
1: పర్యావరణాన్ని కాపాడే పరిశ్రమల ఆవశ్యకత గురించి శ్రీ ఎంవీఎస్ శాస్త్రి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు బడి ఎంతెంతో దూరం, శ్రీ ఎం వెంకటేశ్వర్లు గారి కథానిక విందాం.
2: అంబేద్కర్ విగ్రహం నిటారుగా నిలబడి చూపుడు వేలు బడివైపు చూపిస్తున్నట్టుగా ఉంది. దారి పక్కనే చచ్చిన గొడ్డు పడేసి ఉంది. కాకులు గద్దలు దానిమీద వాలి పీకు తింటున్నాయి. ముక్కులు బద్దలయ్యే ఆ వాసనకి తెలియకుండానే చెయ్యి ముక్కు మీదకు పోయింది. ఊరికి దూరంగా విసిరివేయబడ్డట్టు ఉన్న ఆ పల్లెలు, చుట్టు గుడిసెలు, నిట్టాడి గుడిసెలు, కింద గోడలు లేకుండా పైన తాటాకుల కప్పులు, గోడలు పడిపోయి పాడుబడ్డ ఇళ్ళు, వాకిళ్లకు రేకులు మంచాలు అడ్డం పెట్టిన ఇళ్ళు, అక్కడక్కడా స్కీమ్ కింద శాంక్షన్ అయి పూర్తి కాని పక్కా ఇళ్ళు ఊరిలోకి పోయిన వాళ్లకు దర్శనమిస్తుంటాయి. మమ్మల్ని చూసిన పిల్లలందరూ మా చుట్టూ చేరారు. వాళ్లందరితోటి ఊరేగింపుగా బడిగిరాని పిల్లల్ని వెతుక్కోవడంలో మునిగిపోయాం. లిస్టు చూసి సీను కృష్ణవేణి ఉందేమో చూడరా అనడంతో అటునుంచే వచ్చాను సార్. నేను గుడిసెకి మంచం అడ్డం పెట్టి ఉంది. వాళ్ల అమ్మా నాన్న నందానం పచ్చాకు కొట్టుడికెళ్లారు. ఈ అమ్మాయి శనక్కాయల కోతకెళ్ళింది. వాళ్ల తాత ఎక్కడో తిరగడానికి వెళ్ళాడు అంటూ వివరం చెప్పాడు. ఆ వెంకటలక్ష్మి సంగతి ఏందో కనుక్కుందాం పదండి అంటూ వాళ్ళింటి వైపు బయలుదేరాం. సార్ సార్ అదుగోండి సార్, వాళ్ళమ్మ ఎటొస్తుంది అంటూ అటుగా వస్తున్న ఆమెను చూయించారు పిల్లలు. ఎదురొచ్చిన ఆమెను ఆపి, ఏమ్మా ఏది వెంకటలక్ష్మి బడి మానేసిందయ్యింది, ఎన్ని రోజులైంది బడికొచ్చి అన్నాను కాస్త హెచ్చు స్వరంతో. అయ్యా అయ్యా 10 రోజులు వదిలిపెట్టు మహారాజా మహారాజా, రువంత పనులుండయి, అయ్యి అయిపోయిందాకా రాదయ్యా అంటూ బతిమలాడసాగింది. సరే సర్లే పోపో, పనులు అయిపోయిన తర్వాత అయినా రోజుకు బడికి పంపు అని ముందుకు సాగాం. ఒరే సుకన్య సంగతి ఏందో చూడండి, ఒకరోజు వస్తుంది 10 రోజులు ఎగనామం పెడుతుంది అనడంతో రమేష్ పరిగెత్తుకుంటూ పోయి ఆయాసంతో వెనుదిరిగి వచ్చాడు. సార్ ఆ అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది సార్, ఎప్పుడూ ఇంటికాడ ఏదో ఒక పని చేస్తానే ఉంటది అంటూ ఆ పిల్ల మీద చాడీలాగా చెప్పాడు. దూరంగా కట్టం మీద ఒకే ఒక గుడిసె, గుడిసె ముందో కుక్కి మంచం నిలబెట్టి ఉంది. మంచం చాటున 2 వరుసలు ఇటుకురాళ్లు పొయ్యి పెట్టి ఉన్నాయి. పొయ్యి గణగణ మండుతుంది. పొయ్యి మీద రాగి సంగటి ఉడుకుతుంది. ఏమ్మాయి ఎన్ని రోజులైంది బడికి వచ్చి? గద్దించాను ఇంటిని సమీపించడంతోనే. ఆ అమ్మాయి కుక్కి మంచం పక్కనే వాల్చి మౌనంగా నిలబడింది. ఏందమ్మాయి మూగిమొద్దులాగా మాట్లాడవు, బడికెందుకు రావడం లేదు? మళ్లీ గద్దించాను. ఉలుకు పలుకు లేకుండా అలాగే నిలబడింది. నా పద్ధతి మార్చుకుని ఇట్రామ్మా అంటూ దగ్గరికి పిలిచాను. రే చూడండి రా ఈ అమ్మాయి పనెంట చేస్తుందో, మీరు కూడా చూసి నేర్చుకోండిరా, కూర కూడా నువ్వే చేస్తావంటమ్మాయి అనడంతో ఆ అమ్మాయి తలూపింది. ఇట్రామ్మా అంటూ దగ్గరికి పిలిచి చెయ్యి పట్టుకుని పరిశీలనగా చూస్తూ, బడికి రాకపోతే ఎట్టమ్మా చెప్పు, వేళకి బడికి వచ్చి బాగా చదువుకోవద్దా, బళ్ళో కూడా బళ్ళని ఆటలు ఆడుకోవచ్చు కదా అన్నాను తలనిమురుతూ. అయినా ఆ అమ్మాయి కళ్ళల్లో బెదురు పోలేదు. ఈ చెయ్యి మీద ఇంత పెద్ద మచ్చేందమ్మాయి అన్నాను మణికట్టి మీద మచ్చను చూపిస్తూ. అప్పుడు నోరు విప్పింది ఆ అమ్మాయి. మరే మరే పసికర్లు అయితేను కాల్పిచ్చారు. ఇక్కడ ఎవరికి పసికర్లైనా కాల్పిస్తారుగా? మమ్మ ఉన్నప్పుడు ఇంటూరికి తీసుకెళ్లి కాల్పించింది. అది పెద్ద పుండయింది. ఆ తర్వాత ఆమదం ఒత్తేస్తేను మానిపోయి పెద్ద మచ్చపడింది అంటూ చెయ్యిని వెనక్కు లాక్కుంది. ఏందమ్మాయి పసికర్లకి మందులు వాడకుండా ఇంకా కాలుస్తున్నారా అంటూ నోరు తెరిశాను. అవును సార్, పోయిన సంవత్సరం ఆదిలక్ష్మి కూడా అవితేను ఆ అమ్మాయికి కూడా కాల్చారు. ఇంకా అదే తగ్గిపోద్దులని గమనుండారు. ఆ తర్వాత ఒకరోజు కోడికూర పెట్టిందంట వాళ్ళమ్మ, అది తిన్న 4 రోజులకి ఆ అమ్మ చచ్చిపోయింది అంటూ రమేష్ ముందుకొచ్చాడు. అయితే సుకన్య ఎందుకమ్మాయి ఒకరోజు బడికొస్తే 7 రోజులు రావు అన్నాను బతిమాలుతున్నట్టుగా. నేను సార్, నేను ఇంటికాడ పనిచేసి కసువు జిమ్మి కళ్ళాపు జల్లి కూడుండి కూర చేసి కూడి తినే తల్లికి ఆలస్యమైపోతుంది. అందుకే ఆ తర్వాత వద్దామంటే పిల్లలందరూ ఒంటేలకు వస్తుంటారు. అప్పుడప్పుడు మా నాన్నతోటే పొలానికి కూడా తీసుకుని వెళ్తాడు. అందుకే రావడంలా అమాయకంగా చెప్పింది. అదేనమ్మాయ్, ఈ పనులన్నీ నువ్వు చేయడమేంది, మీ అమ్మక్కడికి వెళ్ళింది అన్నాను ఆశ్చర్యంగా.

మా అమ్మ చచ్చిపోయింది సార్ అంటూ కళ్ళ వెంట జలజల కన్నీళ్లు కారుతా ఉంటే కళ్ళు రుద్దుకుంటూ బోరుమని ఏడవసాగింది. మా అమ్మాయి సుకన్య ఏడవబాకమ్మ, మమ్మ మంచిదనివి కదా, చూడు పిల్లలందరూ ఎట్ట ఎగతాళి చేస్తున్నారో, ఏడవబాకమ్మ అంటూ అమ్మాయిని ఊరుకోబెట్టడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. అప్పటికి ఆ అమ్మాయి ఏడుపు ఆపి బిక్కుబిక్కుమంటూ నా వైపు చూడసాగింది. ఏమ్మాయి ఎప్పుడు చచ్చిపోయింది మీ అమ్మ అనునయంగా అడిగాను. 2 సంవత్సరాలైంది సార్, గుంపులో నుండి అరిసింది శకుంతల. అవునంటమ్మాయి అని గడ్డం కింద చేయేసి తల పైకి లేపాను. ఆ అంటూ తల పైకి కిందకి ఊపింది. ఎందుకు చచ్చిపోయింది అమ్మాయి వివరం అడిగాను. మరే మా అమ్మ మా బాబు ఎప్పుడూ తాగుతుళ్ళా అందుకు అంది ఒక అక్షరం కూడబలుక్కుంటూ. మా బాబు ఎప్పుడూ తాగుతా ఉంటాడుగా, తాగొచ్చి మమ్మల్ని ఇరగదంతా ఉండేవాడు. అసలేం పని చేయడు, మాకు తినటానికి కూడు ఏమీ తేడు. ఇంకా అమీన్ బాబు కూడా మా తమ్ముడులా, వాడి దగ్గర 2 రూపాయి 10 రూపాయి కూడా లాక్కొని బీడీలు కొనుక్కుంటాడు. ఒకసారి నేనేమో కూడి తింటా కూర్చొనుండా చొరుగుతా వచ్చాడు. వచ్చి రావడంతో వసే లక్ష్మి అంటూ జుట్టు పట్టుకున్నాడు. ఉట్టి పిన్నానికే ఏమీ చేయలేమమ్మ, నాకేమో ఏడుపొస్తుంది, తలంచి దమ్మిదిమి గుద్ది పోయే ముదనష్టపముందా అంటూ నన్ను అవతలకు నెట్టిపారేశాడు. మంచం కోడు మీద పడ్డా పోయా, అప్పుడు నెత్తురొచ్చింది, అందుకే కదుం కూడా గట్టింది అంటూ నుదుటిని ఉన్న మచ్చ చూయించింది. అయితే మీ నాన్న తంతున్నాడనే మీ అమ్మ చచ్చిపోయింది అంటారమ్మాయి, తర్వాత వివరాల కోసం అడిగాను. ఆహా అది కాదు, ఇదిగే ఎప్పుడూ తాగేవాడు కదా, మా నాన్న పనికి పోడుగా చేపలు అమ్ముకొని మా అమ్మ బియ్యం తెచ్చేది, బిస్కెట్లు తెచ్చేది, గుగ్గిళ్ళు తెచ్చేది, ఎప్పుడూ తాగుతూ ఉంటాడుగా మా బాబు. అక్కడ చెట్టున్నే సెంటర్లో యాప చెట్టు, ఆ యాప చెట్టు కింద అరుగుళ్ళా జాలం మరుగు, ఆడజేరి పేకాట ఆడుకుంటా ఉండేవాడు. మమ్మేమో పొద్దున్నే కరవాక్కుపోయి పడవలు వస్తల్లా ఆడ చేపలు గంపలకేసుకొచ్చి పాదత్తి మోటుమాల అక్కడికి వచ్చి అది అమ్మేది. గుడ్లు మిటకరించుకొని ఒకసారి అట్నే వచ్చాడు, బాగా నిసా మీద ఉన్నాడు కావాలా. వచ్చి రావడంతో బయటపడ్డ ఇంత కర్రుంది, అది తీసుకొని ఒక్క ఏటేశాడు. అప్పుడే మమ్మ తల పగిలి నెత్తురు వారవలు వారవలు అయ్యింది. ఒళ్ళంతా నెత్తురే, గుడ్డలంతా నెత్తురే, ఏమీ చేయకుండానే ఇవాళ తగలబగలు కొట్టాడు. ఇంకా తర్వాత ఏమైనా చేస్తాడని నన్ను మా అమీనుగోడిని తీసుకొని అట్నే నెత్తురు గుడ్డలతోటే బస్ ఎక్కింది. మా అమ్మమ్మ గారి ఊరెళ్ళాం సార్, ఆడ కూడా మన బళ్ళంటి బడే ఉంది, ఆ బళ్ళోకి నేను కూడా పోయా. అబ్బో ఆ బళ్ళో మాస్టర్ భలే బేకుతాడు సార్, బొర్ర మెసాలుంటాయి ఆయనకి, చెప్పిన మాట వినకపోతే 200-300 గుంజలు తీయిస్తాడు. టీచర్ కూడా ఉండదు సార్, అస్సలు కొట్టదు, నేను టీచర్ దగ్గరే కూర్చుండేదాన్ని అంటూ ఆనందంగా చెప్పింది. అక్కడ కూడా బడికెళ్ళేవన్నమాట. అయితే అక్కడి నుండి మళ్ళీ ఎందుకు వచ్చారు? 6 నెలలు మా అమ్మమ్మ గారి ఊర్లోనే ఉన్నాం, అప్పుడప్పుడు ఎవరి చేతో చెప్పంపేవాడు మమ్మని రమ్మని. మా అమ్మేమో నేను బోనమ్మా ఎదవ ఏదో ఒకనాడు వలకాట్లోకి ఈడ్చినా ఈడుస్తాడు అనేది. అయితే ఒకరోజు మళ్ళీ మా బాబే వచ్చాడు. నేను గబుక్కును పోయి మంచం చాటును దాంకున్నా. సుకన్య ఇడ్రామ్మే అంటూ నన్ను పిలిచాడు. నాకప్పుడు భలే భయం పుట్టింది. మా అమ్మ కూడా లేచి ఇంట్లోకి పోయింది. మా అయ్యి వెనకమాలే ఇంట్లోకి పోయాడు, బతిమలాడాడు, గడ్డం పట్టుకున్నాడు, ఇంకెప్పుడూ తాగనని కొట్టేశాడు. ఇంక కొట్టనంటే కొట్టనన్నాడు, అయినా మా అమ్మ ససేమిరా అంది. అంతలోకే మా అమ్మమ్మ వచ్చి సెడా మడా తిట్టింది. మా పిల్ల రాదుపోరా అంటూ కేకరించి మకాన పోసింది. అయినా కాళ్ళకి ఏళ్ళకి పడ్డాడు. అప్పటికి ఇద్దరూ మెత్తబడ్డారు. ఇంక మళ్ళీ గొడ్డలు బొమ్మలు సంచిలో పెట్టుకున్నాం అంటూ పొయ్యి వైపు చూసింది. పుల్లలు బయటకు వచ్చి ఆరిపోతుండటంతో అటు పరిగెత్తి పుల్లలు లోపలికి తోసి మంటేసి మళ్లీ వచ్చింది. ఆ అమ్మాయి జ్ఞాపకాలను పంచుకోవడానికి ప్రయత్నించడంలో ఒక రకమైన అనుభూతిని పొందడం గమనించాను. అందుకే అన్నీ వింటూనే కూర్చున్నాం. అప్పుడు నిన్ను తీసుకుని ఏ ఊరు వచ్చిందా అన్నాను పొడిగింపుగా. ఆ మా అమ్మ నేను మా బాబు అందరమే బస్సీకి వచ్చాం. సింగరాయకొండ దాకా వచ్చి అక్కడ నుండి రైలు బండి ఎక్కాం. బండిలో నాకు మా బాబు బిస్కెట్లు, జామకాయలు, పప్పు బిళ్ళలు ఇంకా శానా కొనిపించాడు. రైలు బండి ఎక్కితే భలే బాగుంది. ఓ ఎంత పెద్దదని, ఈ చివరెక్కి ఆ చివరకు పోవచ్చు. నేను అటు ఇటు తెగ పరిగెత్తాను. తర్వాత బస్ ఎక్కి మీ ఊరు వచ్చారా అన్నాను. వదిలేస్తే రైలు బండితోటే తెల్లారేటట్టుందని. అవును మా అమీన్ బాబు గారు కూడా అప్పుడే మొదటిసారి రైలు ఎక్కడం, ఇద్దరం కలిసి భలే ఆడుకున్నాం రైల్లోనే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. మమ్మ పోయిన తర్వాత బడి మానేసి బేల్దారి పనులకు వెళ్ళాడు. నాగరాజు, పోలయ్య వాళ్లతోటే వెళ్ళాడు దిగులుగా అంటుంటే ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మరి మీ అమ్మ అసలెందుకు చచ్చిపోయింది, తొందరగా ముగిద్దామని ప్రశ్నించాను. మమ్మ మేము వచ్చాంగా ఊరి నుంచి.

0: అప్పుడు కొద్ది రోజులు మా నాన్న తాగల. ఒకరోజు రేత్రిపూట నేను నిద్రపోయిన తర్వాత ఎందుకో ఇద్దరూ తగాద పెట్టుకున్నారులాగుంది. ఆ అరుపులకి ఉలిక్కిపడలేశాను. ఇద్దరూ కలబడ్డారు. అప్పటి నుండి మళ్లీ తాగడం మొదలుపెట్టాడు. అసలు తాగుడు మానేస్తేగా ఊరికే మా అమ్మను అటు బురిడి కొట్టించాడు. మళ్లీ అప్పటి నుండి ఇంట్లో గోల చేస్తానే ఉన్నాడు. ఒకరోజు ఏదో కాగితం తెచ్చి దానిమీద ఏలుముద్ర వేయమన్నాడు. ఎందుకంట ముద్ర అంది మమ్మ. చెబితే గాని ఏవా, అంతలా గౌనేరువ ఎప్పుడయ్యావే, ఇదిగో చెబుతుండా ఈను, మీ అమ్మగారి పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఇసుక పొలం ఉందే, అది నా పేరును రాయటానికే ఏలుముద్రలన్నాడు. నా బొందిలో ప్రాణం ఉండంగా అది జరగదు. ఇప్పుడు దాకా ఉండయన్నీ అమ్మకునూకి తాగి తగలేసిన చాలా, ఇది కూడా రాసిస్తే దాన్ని కూడా అమ్ముకొని తగుదామనా, చస్తే ఆ పని మాత్రం చేయను, తెగేసి చెప్పింది మమ్మ. అప్పటికి మనిషి బాగా తాగుండాడు. జుట్టు లంకించుకొని వంగబెట్టి బాధనం మొదలుపెట్టాడు. మమ్మ ఏడుస్తానే నన్ను కొట్టు సంపు, నేనుగా ముద్ర ఏనంటే ఏనని మొండికేసింది. అప్పుడులా కాలుతోటి చేత్తోటి తెగదన్నాడు. పడేసి ఈడ్చాడు. నాకింక భయం బుట్టి పరిగెత్తుకుంటా బళ్ళకు వచ్చాను. ఆ తర్వాత జరిగిందంటే అమీనుగోడు కూడా బడికొచ్చాడు. తలగోక్కుంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మళ్లీ బడి వదిలిపెట్టినాక ఇంటికి పోయాం. తలుపేసింది, తలుపు తోసాం. బయట చిలుకు తీసి ఉన్నా కానీ రాలా. లోపల గడిపెట్టి ఉంది కామాల. దమా దమా తలుపు బాదినా రాలేదు. పక్కనోళ్ళు కూడా వచ్చారు, అందరూ పోగయ్యారు. ఏండ ఉంటే మా బాబును కూడా పిలుచుకొచ్చారు. అందరూ కలిసి తలుపు పగలగొట్టి లోపలికెళ్లారు. మా అమ్మ చచ్చిపోయినట్టింట్లో పడుంది. మా బాబు ఒకటే ఏడుపు లంకించుకున్నాడు. చేసిందంతా చేసి ఏడుస్తున్నావా అని మా బాబునే సెడామడా తిట్టారు అందరూ. ఉరిగడ్డేసి బయట పండేశారు. అప్పటి నుండి రోజు మమ్మ కళ్ళలోకొచ్చి మా బాబు గుండెల మీదకి ఎక్కి తొక్కుతుందంట. అందుకనే ఆ ఇల్లు వదిలేసి ఆడ ఉండలేక ఏడ గుడిసె కట్టి ఏడకు తీసుకొచ్చాడు మా బాబు. అయితే నువ్వు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చుగా అమ్మాయి అన్నాను జాలిగా. తర్వాత మా అమ్మమ్మ కూడా గుండెపోటొచ్చి చచ్చిపోయింది. అక్కడికెళ్తే మా మామ పెళ్ళాం భలే సొప్పనాది. మనిషి సాయ అట్నే ఉరుమురుము చూసిద్ది. అక్కడికెళ్తే మా కూడు కూడా సరిగా పెట్టదు. అందుకే మా మామ రమ్మన్నా మేమే వెళ్ళాం. ఇప్పుడు మా బాబు నేనే ఉండేది. అమీనుగోడు కూడా లేడుగా. అందుకే పనులన్నీ నేనే చేయాల. ఎప్పుడన్నా చేపల కూర గుళ్ళ మాంసం అయితే మా బాబే వండుతాడు. అప్పుడప్పుడు మా బాబును సుత్తే భలే భయం పుట్టుద్ది. నన్ను ఒళ్ళో కూకోబెట్టుకుని తాగిన మైకంలో భలే ఏడుస్తాడు. అప్పుడు నేను కూడా ఏడుస్తాను. అందుకే చీకటి పడుతుందంటే నాకు భలే భయం పుట్టుద్ది. గబ్బుగీమ చీకట్లో ఒంటెలు వచ్చినా గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంటాను, కానీ లేవనే లేవను. అలా తాడి చెట్ల కాడ చాలా మందికి తెల్లగుడ్డలు కట్టుకొని కనిపించిద్దంట మా అమ్మ. అందుకే ఇంటి ముందంతా రేగ్గంప పాతాడు మా బాబు. అదిగో ఆ తడికి కట్టిన బొంతజముడు కూడా అందుకే. అప్పుడప్పుడు నాకు కూడా కల్లోకి వస్తుంది, మా అమ్మ బాగా చదువుకోమ్మా అంటది, ముద్దు పెట్టుకుంటది. ఇంకా ఏంది ఏందో చెప్పుద్ది. నాకు మెలకు వచ్చి చూస్తే మా బాబు పక్కనే ఉంటాడు. గట్టిగా పట్టుకొని పడుకుంటా అంటూ ఆ అమ్మాయి భయం భయంగా చెబుతుంటే గుండె పిండేసినట్టయింది. సరే సుకన్య, నీకు పని ఉన్నప్పుడు పని చేసుకొని తొందరగా బడికి రావాలా, అంతేగాని బడి ఎగ్గొట్టకూడదు అని చెప్పాను. అటనే అంటూ ఆ అమ్మాయి పొయ్యి మీద ఉడుకుతున్న అన్నం గిన్నె మీద మూత తీసి తెడ్డుతో అన్నం ఉడికింది లేనిది చూస్తుంది. ఇంక పోదాం పదండ్రా అంటూ ఇంకో ఇంటికి పోవడానికి లేసామా గాని బడికి రాని పిల్లలందరికీ వాళ్ల కథ వెనుక వాళ్ల స్థితిగతులు కష్టసుఖాలు దారిద్ర్యం ఎన్నెన్నో కారణాలుంటాయి అనేది నగ్న సత్యం. అయినా మన ప్రయత్నం మనం చేయాలి కదా అని ముందుకు కదిలాము.
1: బడి ఎంతెంతో దూరం, ఎం వెంకటేశ్వర్లు గారి కథానికి మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా ఒక చిత్రగీతం వినండి.

కార్మికుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు.

అభినందన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట అది. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, చిత్రం అడవి రాముడు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 1400 నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ పనితీరును సమీక్షించడంతో పాటు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాల విస్తరణకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. రక్షించబడిన మత్స్యకారుడు కారీ చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన 6 మత్స్యకారుల కోసం 2వ రోజు ప్రత్యేక నౌక, రెస్క్యూ బోట్, హెలికాప్టర్ సహాయంతో నౌకా తీర ప్రాంత దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విశాఖపట్నంలో పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 7 మనకి ఒక వ్యక్తి కర్రి చిన్న దొరకడం జరిగింది. మిగతా 6 కోసం కూడా ఈ రోజు వెతకడం జరుగుతుంది. కోస్ట్ గార్డ్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి సమాచారం మీద కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ 7 ముగ్గురు బోట్ సింక్ అవుతుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నటువంటి షిప్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఈత కొట్టుకుని రావడం చెప్పడం అనేది ఆయన

0: స్టేట్మెంట్, ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఆయన కొంత గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి గైడెన్స్ లో కూడా వీళ్ళు కొంత మానిటరింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు, అలాగే నావీ తాలూకా 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి, అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్ లో రెస్క్యూ ఆపరేషన్స్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.
1: రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, దక్షిణ కొరియా పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సియోల్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ చార్జర్ పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. తిరుపతిలో ఇప్పటికే డిస్ప్లే అసెంబ్లీ సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ షెల్ఫ్ లేబుల్స్తో పాటు డిస్ప్లే ఆధారిత ఇతర ఉత్పత్తుల తయారీని కూడా శ్రీ సిటీలో విస్తరించాలని మంత్రి లోకేష్ సంస్థ ప్రతినిధులను కోరారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశంలో రైతులు సముద్ర తీరంలో సహజంగా ఏర్పడిన పర్రా భూముల ఆక్రమణల తొలగింపు, డ్రైన్ల ఆధునీకరణ, కోనసీమలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, డెల్టా ఆధునీకరణ కోసం ఇప్పటికే 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని చెప్పారు. ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తం కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నియామకాలతో రాష్ట హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 నుండి 32కు పెరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతుల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. వీటిలో 11 వంతెన్లకు అప్రోచ్ రోడ్లు, మరో 3 చోట్ల వంతెన్లతో పాటు రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. భూసేకరణ జాప్యం తదితర కారణాలతో నిలిచిపోయిన ఈ పనులను ప్రత్యేక చొరవతో పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్, 13 నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై జోనల్ విధానంలోనే స్లాట్ల బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ లేదా సచివాలయాల ద్వారా ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, సదరం సేవలన్నీ పూర్తిగా ఉచితమని మంత్రి తెలిపారు. దళారులను ఆశ్రయించి ఎలాంటి నగదు చెల్లించవద్దని దివ్యాంగులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోళ్లు రైల్వే జంక్షన్ను 27 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందన్నారు. ఇందులో భాగంగా నిడదవోలు జంక్షన్ ఆధునిక రూపు కల్పించినట్లు చెప్పారు. స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ భవనాన్ని అభివృద్ది చేయడంతో పాటు విశాలమైన పార్కింగ్ సౌకర్యం, పొడిగించిన ప్లాట్ఫారంలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, వేచి ఉండే గది, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచ జూనాసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయీ పాషర్ అనే ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త సునకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి, ఆ వ్యాధిని అరికట్టడానికి 1886వ సంవత్సరం జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జూలై 6వ తేదీని జూనాసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి

మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ, 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఫారాల ఆన్లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ APSSDC బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ BSI సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు NTR జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని PB సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఈ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 1400 నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి పిసి జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
2: మేడం
3: చెప్పండి,
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి KYC అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ KYC అప్డేట్ చేసుకోవచ్చు.
4: RBI అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనా?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను DLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ

0: డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ఉపాధి మార్గంగా బుట్టల తయారీ, ఈ అంశం గురించి శ్రీమతి ఉషారాణి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
2: నేటి ఆధునిక యుగంలో ఎన్నో కొత్త వస్తువులు వాడకంలో ఉన్నప్పటికీ సంప్రదాయ వస్తువుల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. వాటికి ఆధునికతను జోడిస్తూ నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త పుంతలు తొక్కుతున్న నాటి సాంప్రదాయ వస్తువుల్లో ఒకటైన బుట్టల తయారీ గురించి, ఇంకా వాటిలో రకాల గురించి, ఆ రంగాన్ని ఉపాధిగా ఎంచుకుని విజయాన్ని సాధిస్తున్న పి ఉషారాణి గారు మన ముందున్నారు. వారిని కలుసుకుని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం ఉషారాణి గారు.
3: నమస్తే మేడం. నా పేరు ఉషారాణి, మాది గూడవల్లండి. అయితే నేను కుషే వైరు బుట్టలు, బద్ద వైరు బుట్టలు, పిల్లలకి బాక్సులు పెట్టే చిన్న బుట్టలు, ఫంక్షన్లకి గిఫ్ట్గా చిన్న బుట్టలు అన్నీ అల్లుతాం మేడం.
2: మీరు ఎన్ని రకాలు చేస్తున్నారు?
3: నేను 4 రకాలు చేస్తున్నారు మేడం.
2: ఏమేంటివి?
3: పెద్ద బుట్టలు అండి, బట్టలు ఫంక్షన్లకి తీసుకెళ్ళడానికి పెద్ద బుట్టలు, క్యారేజీ బుట్టలండి. మళ్ళీ ఫంక్షన్లకేమో ఇంకా చిన్న బుట్టలండి. నిలువుగా క్యారేజీ పెట్టుకోవటానికి లూజ్గా ఉండే హ్యాండిల్స్ పట్టుకుని తీసుకెళ్లే వేరే ఉన్నాయండి, 4 రకాలండి.
2: వీటి తయారీకి ముడి పదార్థంగా వేటిల్ని ఎంచుకుంటారు, ఏమేమి అవసరం అవుతాయి మీకు?
3: మాకు వైర్ అవసరం అవుతుంది మేడం. అది 2 కట్లు, ఒకటి డార్క్ ఒకటి లైట్ పెడతాం మేడం. పెద్ద బుట్టకైతే మాత్రం 450 రూపాయలు అవుతుందండి. అల్లినందుకైతే మాత్రం 45 రూపాయలండి. కేజీ బుట్ట అయితే 600 రూపాయలు వస్తాయి మేడం. అది 6 రోజుల్లో అల్లుతాం మేడం బుట్ట.
2: ఒక పెద్ద బుట్ట అల్లడానికి 6 రోజులు
3: టైం పట్టిందండి.
2: ఇంకా దానికి హ్యాండిల్ కూడా వేస్తుంది?
3: హ్యాండిల్ కూడా 1 రోజు పట్టింది మేడం.
2: హ్యాండిల్ కి 1 రోజు పడుతుంది?
3: 1 రోజు. హ్యాండిల్ అల్లి కుట్టాలి కదా, అందుకని 1 రోజు, 7 రోజులు పట్టింది మేడం.
2: మరి మీకు ఆర్డర్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది? మీకు
3: ఎలా వస్తుంది అంటే, చిన్నపిల్లల స్కూల్ కి తీసుకెళ్తారు కదా మేడం, అవి కవర్ లో పెట్టుకుని అలా తీసుకెళ్లారు. షాపుల్లో అయితేనేమో కొంచెం చిరిగిపోతాయి కదా పిల్లలు, అటేసి ఇటేసి. ఈ బుట్టలు అయితే ఉపయోగంగా ఉంటాయి అని చెప్పి ఈ బుట్టలు ఎక్కువ తీసుకుంటారు మేడం. స్కూల్ పిల్లలకి, ఫంక్షన్లకు కూడా ఆర్డర్లు అయ్యే ఇస్తున్నారు మేడం. జాకెట్ మొక్క బొట్టు పెట్టి దాంట్లో అరటిపళ్ళు తాంబూలం పెట్టి చిన్న బుట్టలు ఇస్తున్నారు ఫంక్షన్లకు కూడా ఆర్డర్లు.
2: అంటే మీరు తయారు చేయడానికి మీ దగ్గరికి ఆర్డర్ ఏ రకంగా వస్తూ ఉంటుంది?
3: మా ఊర్లోనే మాకు ఈ పని చేసే వాళ్ళు వెళ్ళి చెప్తా ఉంటారు, ఇట్లా పలానా ఉషారాణి గారు చేస్తున్నారు అని. అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొస్తారండి నా దగ్గరికి ఆర్డర్. నేను వాళ్ళ చేత కూడా చేయించుకుంటాను, షాపు వాళ్ళు కూడా తీసుకుంటారండి అప్పుడప్పుడు. అంటే బజార్లో ఎక్కువ ఈ బుట్టలు వాడుతున్నారు.
2: మరి ఇవి తయారు చేయడానికి పెట్టుబడిగా మొదలు ఎంతతో స్టార్ట్ చేశారు?
3: నేను 20,000 తీసుకున్నాను మేడం, బ్యాంక్ లింకేజీ 20,000 తీసుకుని స్టార్ట్ చేశాను. దీనిది 1,00,000 తీసుకున్నాను మేడం. తీసుకుని ఇప్పుడు ఎక్కువ చేయగలుగుతున్నాను.
2: మరి మీ పెట్టుబడికి, మీరు తయారు చేసే ఖర్చులకి ఇప్పుడు మీకు అమ్ముడుపోతున్న దానికి గిట్టుబాటు అవుతుంది?
3: గిట్టుబాటు అవుతుంది మేడం. మనం బయటికి వెళ్ళి పని చేసుకోలేం కదా, అందుకని చెప్పి ఇంట్లో కూర్చొని చేసుకునేది కాబట్టి మనకు బాగానే గిట్టుబాటు అవుతుంది.
2: మీరు ఇంటి దగ్గరే చేస్తారండి?
3: ఇంటి దగ్గరే చేస్తాను మేడం.
2: మీరు ఒక్కరే సొంతంగా చేసుకుంటున్నారా, మీ కింద ఎవరైనా?
3: ఇద్దరు ముగ్గురు ఉన్నారండి వర్కర్స్. ఆర్డర్లు ఇచ్చినప్పుడు వాళ్ళ చేత కూడా అల్లిస్తాను, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటది, వాళ్ళకి సహాయం నేను చేసినట్టు ఉంటది అని ఉద్దేశంతో వాళ్ళకి కూడా నేర్పుతున్నాను మేడం.
2: మరి ఎప్పుడు ఉంటుందండి మీకు పని?
3: ఉంటదండి, ఎప్పుడు ఉంటది. డ్వాక్రా బజార్లకు కూడా వెళ్తాను మేడం. నేను గుంటూరు విజ్ఞాన మందిరంలో పెట్టినప్పుడు చేశాను, హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో పెట్టాను, ఢిల్లీ ఆంధ్ర భవనంలో పెట్టాము, వెళ్ళాను మేడం నేను.
2: అంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టి మీ
3: వస్తువులు కూడా వెళ్తాను.
2: ఈ ఉపాధిని ఎంచుకునే ముందు మరి ఈ రంగంలో మీరు ఏమైనా శిక్షణ తీసుకున్నారా ప్రత్యేకంగా?
3: నేనేం తీసుకోలేదు మేడం, ఎవరో వాళ్తుంటే చూసి నేను నేర్చుకుని ఇట్లా చేసుకుంటా ఉంటే, కొంతమంది అడిగితే వాళ్ళకి ఊర్లో ఆర్డర్లు ఇస్తే చేసేదాన్ని మేడం. ఇప్పుడు ఫంక్షన్లకు కూడా వేస్తున్నాను, షాపులకు కూడా ఇస్తున్నాను.
2: మామూలు బుట్టలకి ఇంకా ఏమన్నా మెరుగులద్ది, రంగులు ఇంకా కొత్త పుంతలు తొక్కే విధంగా ఆధునికతను జోడించి ఇంకా ఏమేం చేయగలరు బుట్టలు?
3: బుట్టలకే మనం డిజైన్ వేస్తాం మేడం. ఆ డిజైన్ మనం ముందు పేపర్ మీద గీసుకుని అది

0: పెట్టి మనం అందంగా అల్లుతాము. అయ్యే నిండు కలర్స్ ఉండి బాగున్నాయి నీ దగ్గర అని చెప్పి అందరూ మనకి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇది కేవలం మన ఊహాశక్తిని పట్టుకుని
0: చేస్తున్నాం అంతే.
1: ఉషారాణి గారు, ఇంకా బుట్టలు ఒక్కటేనండి, ఇంకా ఏమన్నా అనుబంధంగా తయారు?
0: డోర్ కర్టెన్స్, ఫ్రిజ్ల మీద కవర్లు, మిక్సీ మీద కవరు, అట్లా టీపాయ మీదకి అలా కూడా చేస్తాం మేడం.
1: అవి వేటితో తయారు చేస్తూ ఉంటాయి?
0: అవి ఊలు ఉంటాయండి, కొన్ని కొన్ని కోషావేరుతోనూ చేస్తాము. డోర్ కర్టెన్లు అయితే కోషావేరుతో చేసి గవ్వల్లాంటి గజ్జలు లాంటి పెడతాం మేడం. ఈ ఫ్రిడ్జ్ మీద కవర్లు, ఈ మిక్సీ మీద కవర్లు, ఇలా టీపాయల మీద ఇలాంటివి అయితే మాత్రం ఊలుతో అల్లుతాం మేడం.
1: మీకు ఇప్పుడు ఈ వాడకం ఎలా ఉంది అనిపిస్తుంది? మీకు వచ్చే ఆర్డర్ ని బట్టి తెలుస్తుంది కదా.
0: వాడకం మంచిగానే ఉందని అనిపిస్తుంది మేడం నాకైతే.
1: మీకు బాగా డిమాండ్?
0: బాగా డిమాండ్ గానే ఉంది మేడం.
1: ఆదాయం ఏ రకంగా వస్తుంది?
0: బాగానే వస్తుంది మేడం. కూర్చొని చేసుకునేది కాబట్టి, మనం బయటకు వెళ్ళి చేసుకోం కాబట్టి మంచిగా ఉంది ఆదాయం.
1: ఇందక్కడ ఎగ్జిబిషన్ లో పాల్గొంటూ ఉంటామని చెప్పారు, మరి ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఈ వివరాలు మీకు ఎలా అందుతాయి? ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీ వస్తువులు ముందుగానే చాలా రకాలు మోడల్స్ అన్ని పెట్టుకుని అక్కడ రెడీగా ఉండాలి. మరి ఇవన్నీ ఎంత టైం ముందు మీరు ప్రిపేర్ చేసేసుకుంటారు?
0: 2-3 నెలల ముందు నుంచి ప్రిపేర్ అవుతాం మేడం. ప్రిపేర్ అయ్యి అక్కడ రెడీగా పెట్టుకుని, వస్తువులన్నీ రెడీగా పెట్టుకుని, మా డ్వాక్రా బజార్ నుంచి మన కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు మేడం. వాళ్ళు చెప్తే మేము అవి తీసుకుని వెళ్తాము.
1: ఎగ్జిబిషన్ లో మీ సేల్స్ ఎలా ఉంటాయి, అమ్మకాలు ఎలా ఉంటాయి?
0: అమ్మకం బాగానే ఉంది మేడం, చేసాం మేము, బాగానే ఉంది అక్కడ.
1: మరి కొనుక్కునే వాళ్ళు బాగానే ముందుకు
0: బాగా వచ్చారండి. హైదరాబాద్ లోను అక్కడ బాగా సేల్స్ ఉందండి.
1: ఇలా ఎగ్జిబిషన్ లో పాల్గొని ఇలా అమ్మకం చేయడం ద్వారా మీకు మళ్ళీ వ్యక్తిగతంగా ఆర్డర్లు ఏమన్నా రావడం, పెరగడం ఏమన్నా జరిగిందా?
0: వచ్చింది మేడం, హైదరాబాద్ లో చేయమని అడిగారు అక్కడ చూసి, కానీ వర్కర్స్ లేదని ఇప్పుడు చేయలేకపోతున్నాను.
1: మీ దగ్గర ఎంత మంది పనిచేస్తూ ఉంటారు?
0: 4-5 ఉంటారండి ఇప్పుడు ప్రస్తుతానికి.
1: ఇంకా కర్టన్లు, టీవీ వైర్లు అన్నారు, వాటిలో కూడా చాలా మోడల్స్ వచ్చాయి, చాలా బొమ్మలు వచ్చాయి, రకరకాలుగా ఉంటాయి, మీరు ఎలాంటివి తయారు చేస్తూ ఉంటారు?
0: మేము హంసలు, మాయల్ డిజైన్, గోపికలు అంటారండి అలాంటివి, చిన్న చిన్న లేడీలు, కుండలు లాంటివి, అలా డిజైన్, ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా వేస్తారు.
1: మరి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు బొమ్మలు గానీ ఈ డిజైన్లు గానీ సెలెక్ట్ చేసుకుంటారా? మీరు ఇన్ని రకాల మోడల్స్ వాళ్ళకి చూపించి
0: మేమే సెట్ చేస్తాం మేడం.
1: మీ దగ్గరే రకరకాలుగా
0: ఉంటాయి కాబట్టి చూపించి మేమే సెట్ చేస్తాం.
1: డోర్ కర్టన్లు, ఇంకా దుప్పట్లు ఇలాంటివన్నీ చేసేటప్పుడు రంగుల ఎంపిక ఎలా చేసుకుంటారు? ఈ ముడి పదార్థాలు ఏమేమి అవసరం అవుతాయి?
0: ఊలండి, అది కూడా డార్క్ ఒకటి లైట్ ఒకటి మేడం. ఆ ఊలు ఉండల్లాగా ఉంటాయి, అవి ఎంచుకుంటాం మేడం. డిజైన్ మాత్రం పేపర్ మీద గీసుకుని వేస్తాం మేడం. ఎలా చేయాలి అనేది ముందు ప్రిపేర్ అయ్యి ఉండి అప్పుడు మొదలు పెట్టి చేస్తాం మేడం.
1: ఈ కర్టన్లు వీటికి కూడా?
0: వాటికి కూడా.
1: పేపర్ మీద ఉన్న బొమ్మని ఊలు మీదకి తేవడానికి ఆ షేప్స్ ఎలా కుదురుతాయి మీకు?
0: ఒక సూది లాంటిది ఉంటది మేడం, దాన్ని ముడిలుగా వేయించుకుంటాం. ముడిలాగా వేసేసి ఆ డిజైన్ వచ్చేలాగా చేస్తాం మేడం. వెనక డోర్ కర్టెన్లకి మ్యాటి కుట్టేవాళ్ళు కదండి, ఆ డిజైన్లు ఎంచుకున్నాను. దీనికి బుట్టలకు కానీ వీటికి కానీ అది ఎంచుకుని వీటి మీద ఫ్లవర్స్ వచ్చేటట్లుగా అల్లుతున్నాం మేడం.
1: ఇప్పుడు ఫ్రిడ్జ్ కవర్లు కానీ లేకపోతే ఈ కర్టెన్స్ కానీ దుప్పట్లు కానీ రకరకాలు వచ్చేస్తున్నాయి, వీటి వాడకం ఎలా ఉంది?
0: కూల్ కదా ఇది, మెత్తగా ఉంటది, స్మూత్ గా గీతలు పడ వాటి మీద. టీవీలకి వాటికి వేరే ఏమైనా వేస్తే గీతలు అయి పడతాయి కదా, అందుకని ఇయే పెడుతున్నారు మేడం.
1: మీరు తయారు చేసిన సామాగ్రిని మరి మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు?
0: మార్కెటింగ్ అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరికి ఎక్కడగా ఆర్డర్లు వాళ్ళంతరికి వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు మేడం. మనం ఏమి తీసుకెళ్ళి ఇవ్వవసరం లేదు, వాళ్లే వచ్చి తీసుకెళ్తారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి, మా దగ్గర వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి.
1: ఇవి తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు?
0: ఇవి తయారు చేయడానికి వారం పట్టింది మేడం. డోర్ కర్టెన్ అయితే, ఫ్రిడ్జ్ అయితేనేమో 3 రోజులు అండి, మిక్సీది అయితేనేమో 2 రోజులు అండి.
1: ఇలాంటి వాటికి కూడా ఎప్పుడు పని ఉంటూనే ఉంటుందా, లేకపోతే ఆర్డర్ వచ్చినప్పుడు చేసుకోవడం లేకపోతే ఆగిపోవడం అలా
0: ఉంటానే ఉంటది మేడం? ఎప్పుడు వస్తువులు, రేపు ఏమన్నా ఆర్డర్ వస్తే వెంటనే ఇవ్వాలి కదా మనము, అందుకని ఎప్పుడు చేస్తానే ఉంటారు.
1: మరి మీరు ఎవరికైనా ఇంకా శిక్షణ ఇస్తున్నారా?
0: ఇస్తున్నామండి, 4 ఇస్తున్నాం. నా ద్వారా వాళ్ళు కూడా చాలా ఆదాయం పొందుతున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ తీసుకున్నట్టు ఉంటుంది, మన ద్వారా ఆదాయం వస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నారు మేడం వాళ్ళు.
1: మరి ఒక గృహిణిగా ఇంట్లోనే తయారు చేస్తున్నారని చెప్పారు, ఇన్ని రకాల బుట్టలు, మళ్ళీ ఇటు కర్టన్లని, ఫ్రిడ్జ్ కవర్లని, ఇన్ని రకాలు చేస్తూ ఇంట్లో పని ఇటు ఈ పని మీరు సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు? దీనికి
0: పొద్దున్న 8 గంటల కల్లా ఇంట్లో పని అంతా చేసుకుంటాం మేడం. 12 గంట దాకా ఇదే పని మీద.

0: వెళ్తాము. అక్కడి నుంచి ఒక లంచ్ అవర్ అండి, అదైనాక మళ్ళీ 2 గంటల దాటిన దగ్గర నుంచి 4 గంటల వరకు చేస్తాం మేడం. మళ్ళీ సాయంత్రం పని అట్లా ఆ మధ్యలో చేస్తా ఉంటాం మేడం, వర్కర్స్ నేను.
1: ఇప్పుడు దీనికి రేట్ ఎలా ఉంది, ధర ఎలా పలుకుతోంది మార్కెట్?
0: మన కూలి మనకు గిట్టిద్ది,
1: మనం పెట్టిన పెట్టుబడికి
0: అదనం వస్తుంది మేడం. కోసే వైర్లే కదా, ఆ బుట్టలు ఊలు అల్లకం కవర్స్ అయ్యి మొత్తం కలిపి చేస్తున్నాం కాబట్టి బిజినెస్ బాగానే ఉంది మేడం.
1: మనకి నష్టం రాకుండా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే కనీసం ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది?
0: ప్రస్తుతానికి 25,000 మొదలు పెట్టచ్చు మేడం. మొదలు పెట్టి దాని ద్వారా మనం ఆదాయం పొంది దాన్ని పెంచుకోవచ్చు.
1: బాగుంది, మీరు ఈ రంగంలో సంతృప్తిగా ఉన్నారైతే.
0: సంతృప్తిగా ఉన్నాం మేడం.
1: గ్రామీణ ప్రాంతాల మహిళలైనా అనేక రకాల వస్తువులు తయారు చేస్తూ జీవనోపాధిని వెతుక్కుంటూ ఆ దిశలో విజయాన్ని సాధిస్తూనే ఉన్నారని ఉషారాణి గారు రుజువు చేస్తున్నారు. నమస్కారం అండి ఉషారాణి గారు.
0: నమస్కారం అండి.
2: కార్యక్రమంలో మీరింతవరకు ఉపాధి మార్గంగా బుట్టల తయారీ ఈ అంశం గురించి శ్రీమతి ఉషారాణి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా విశేషాలు. జూనోసిస్ డే అంటే జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మనుషులకు వచ్చే అంటువ్యాధులలో ఎక్కువగా జంతువుల ద్వారానే వస్తున్నాయని మనందరికీ తెలిసిందే. COVID-19, ఎబోలా, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ మనకు అనుభవమే కదా. ముఖ్యంగా జూనోటిక్ వ్యాధులు ఎలా వస్తాయో ఒకసారి గమనిద్దాం. జంతువుల లాలాజలం, రక్తం, మూత్రం లేదా వాటిని తాకటం ద్వారా పిచ్చి కుక్క కరవడం వల్ల రేబిస్ రావటం అనేది అందరికీ తెలిసిందే. ఇంకా జంతువులు తిరిగే ప్రదేశాలు, వాటి గూళ్ళు లేదా కోడఫారాలు వంటి చోట్ల అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో తిరగడం వల్ల వైరస్ లేదా బ్యాక్టీరియా మనకు సోకడం మనం వింటూనే ఉన్నాం. దోమలు, నల్లులు, ఈగలు, గోమార్లు జంతువులను కుట్టి ఆ తర్వాత మనల్ని కుట్టడం ద్వారా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకడం గురించి కూడా మనం వింటూనే ఉన్నాం. అంతేకాక సరిగా ఉడకని మాంసం తినడం, పచ్చిపాలు తాగడం లేదా జంతువుల మలమూత్రాలతో కలుషితమైన నీరు, కూరగాయలు వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పెంపుడు జంతువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో కుక్కలను, పిల్లులను, పక్షులను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వాటిని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తున్నారు. కాబట్టి వాటి వల్ల మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పెంపుడు జంతువులకు సమయానికి రేబిస్ మరియు ఇతర వ్యాక్సిన్లు వేయించాలి. ఇది ప్రాణాలకే కాదు కుటుంబ ఆరోగ్యానికి కూడా రక్షణ. వాటిని తాకినప్పుడు, వాటికి ఆహారం పెట్టినప్పుడు లేదా వాటి మలమూత్రాలను శుభ్రం చేసినప్పుడు తప్పనిసరిగా సబ్బుతో 3-4 సార్లు కడుక్కోవాలి. వాటి శరీరం మీద నల్లులు, గోమార్లు లేకుండా చూసుకోవాలి. ఇవి జంతువుల రక్తాన్ని తాగటమే కాకుండా మనుషులకు కూడా ప్రమాదకరమైన జ్వరాలను సోకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా సరైన సమయానికి పెంపుడు జంతువులు

డల్గా ఉన్నా, ఆహారం సరిగా తినకపోయినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పశు వైద్యుడిని సంప్రదించి చికిత్స అందచేయాలి. జూనోటిక్ వ్యాధుల పట్ల సరైన అవగాహన కలిగి ఉంటే జంతువులు, పక్షుల ద్వారా కలిగే వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా మన పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని మన ఇళ్లలో పెంచుకునే జంతువుల, పక్షుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదం చేద్దాం. కార్యక్రమంలో మీరింతవరకు జూనోసిస్ డే సందర్భంగా విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: मेरा जूता है जापानी, ये पटलून में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.
1: ਐਵੇਂ ਦੁਨੀਆ ਦੇਵੇ ਦੁਹਾਈ ਝੂਠਾ ਪਾਉਂਦੀ ਸ਼ੋਰ ਤੇ ਆਪਣੇ ਦਿਲ ਤੋਂ ਪੁੱਛ ਕੇ ਵੇਖੋ ਕੌਣ ਨਹੀਂ ਐ ਚੋਰ ਤੇ ਕਿ ਮੈਂ ਝੂਠ ਬੋਲਿਆ
2: ਕੋਈ ਨਾ
1: ਕਿ ਮੈਂ ਕੁਫਰ ਤੋਲਿਆ
2: ਕੋਈ ਨਾ
1: ਕਿ ਮੈਂ

0: कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి

0: అయినా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువనయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు 0866248812 అనే నెంబర్కి మీ సమాధానాలు అలాగే ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించగలరు. ఆన్సర్స్ టైప్ చేసి పంపించవలసిన నంబర్ మరొకసారి 0866248812. ఓకే, మనం ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. మరి

ఓకేనండి. ఈనాటి యువలయ కార్యక్రమంలో మొదటి ప్రశ్న, ర్యాబిస్ వ్యాధి అంటే మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉంటుంది. ర్యాబిస్ వ్యాధి ఎక్కువగా ఏ జంతువు కరవటం వల్ల వస్తుంది? ప్రశ్న మరొక్కసారి జాగ్రత్తగా వినండి. ర్యాబిస్ వ్యాధి ఎక్కువగా ఏ జంతువు కరవటం వల్ల వస్తుంది? ఇదండి మన మొదటి ప్రశ్న. మీరు దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే టైప్ చేసి పంపించండి, ఈలోపు మనం ఒక పాట విందాం.

ఓకే అండి, పాట విన్నారు కదా. రాబిస్ వ్యాధి ఎక్కువగా ఏ జంతువు కరవటం వల్ల వస్తుందనేది మన మొదటి ప్రశ్న కదండి. ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించేశారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా సూర్యనారాయణ గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు నుంచి శేషాద్రి గారు కరెక్ట్ సమాధానం పంపించారు. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ సమాధానం పంపారు. రాధ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి, మీది కూడా కరెక్ట్ సమాధానమే. ఇంకా కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం. ఒంగోలు నుంచి దింటకుత్త సుబ్బారావు గారు రాంగ్ అండి మీ సమాధానం. ఇంకా ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎవరంటే పంపించింది శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమర్తి, ఉపేంద్రాచారి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మల్లీశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి కరెక్టేనండి మీ సమాధానం. ఇంకా కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. మార్కాపురం జిల్లా మార్కాపురం శివాజీనగర్ టైలర్ మస్తాన్ వలి ఫాతిమా బాబు కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపల్లి నుంచి కరెక్ట్ అండి. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి, కృష్ణ, సాయి లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తెనాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ తెనాల నుంచి కరెక్ట్ సమాధానం. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. మంగళగిరి నుంచి దామర్ల పెదమస్తానరావు, చిన్నమస్తానరావు వీరు కూడా కరెక్ట్ సమాధానం పంపారు. విడతల రామ్మూర్తి గారు ఊరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి క్షీరసాగర్, మార్టూరు బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు ఎవరండి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాసుస్థాంతి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపారు. ఎం రావు గారు గుంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లి గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి మీది. టైలర్ సీను ఇంకా వావెళ్ల నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. సైనిక్ ప్రిక్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా శంకరాచారి ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే చెన్నకేశవరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం అండి. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా సొంటే సీతారావు అనకాపల్లి నుంచి పంపించారండి. ఇంకా అలాగే జగన్నాథపురం అనకాపల్లి జిల్లా నుంచి పంపించారు వీరు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్

నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోన్ నాగటి పండు అశోక్ బాబు శుభన్ బాబు ఇంకా ప్రకాష్ బ్రహ్మయ్య కరెక్ట్ సమాధానం అండి. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గంట సత్యరాజు గారు ఎక్కడి నుంచి అండి, మీరు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పమంటున్నారు సత్యరాజు గారు. ర్యాబిస్ వ్యాధి ఎక్కువగా ఏ జంతువు కరవటం వల్ల వస్తుంది? క్వశ్చన్ విన్నారనుకుంటాను, జవాబు టైప్ చేసి పంపించేసేయండి. ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా సిగ్గయ్య, ముంతా పెద్దన్న వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బన కొమరంభీం జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేతనూరి కళ్యాణ్ చారి, రిత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ సమాధానం అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం పంపారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి కరెక్ట్ సమాధానం పంపారు. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంపిచెల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీంద్ర సింహ, మోహన కృష్ణ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆర్ శృతి అఖిల కందకాయలపల్ల గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. వీరెవరండి, వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కుక్క అదేంటది, వీరెవరండి, దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనమడుగు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ నుంచి, కార్ఖానా సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు.

ఇంకా కుంచి రామూర్తి గారు కొంచెం అనిపటి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అశోక్ రమ్యా దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకోలు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు గారు, లక్ష్మీ, శివకుమారి, మోహనకృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా గంటి సత్యరాజు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ధగదత్త మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ శ్రీతేజ కరెక్ట్ సమాధానం పంపించారు. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, లక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. భోగనందుని వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకే అండి, పంపించినవన్నీ కూడా నేను చదివానండి. ఇంకా ఎవరో పంపిస్తున్నారు. ఓకేనండి, దీనికి ఆన్సర్ మనం చెప్పేసుకుందాము. ఇంకా పంపించటం చాలామంది అయిపోయారు. ర్యాబిస్ వ్యాధి ఎక్కువగా ఏ జంతువు కరవటం వల్ల వస్తుంది అని అంటే పిచ్చి కుక్క అండి. పిచ్చి కుక్క కరవటం వల్ల ఈ వ్యాధి అనేది సోకుతుంది. ఈ కుక్కే కాకుండా ఇంకా కోతి, పిల్లి, గబ్బిలం, ముంగీస, తోడేలు, నక్క ఇలాంటివి కరవటం వల్ల కానీ, అలాగే గోర్లతో గీకటం వల్ల కానీ

వ్యాధి అనేది మనకి వస్తుంది అన్నమాట. ఓకే, ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. ఆ రెండో ప్రశ్న ఏంటంటే, బాబు జగజ్జీవన్ రావు, మీకు అందరికీ ఐడియా ఉంది కదండి, బాబు జగజ్జీవన్ రావు గారు ఏ సంవత్సరంలో మరణించారు? మరణించిన సంవత్సరం పేరు రాస్తే, టైప్ చేసి పంపిస్తే సరిపోతుందండి. బాబు జగజ్జీవన్ రావు గారు ఏ సంవత్సరంలో మరణించారు? ఇది మన రెండో ప్రశ్న. ఆన్సర్ తెలిసినట్లయితే 0866248888 అనే నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు. మనం ఈలోపు పాట విందాం.

ఓకే అండి. బాబు జగజ్జీవన్ రావు గారు ఏ సంవత్సరంలో మరణించారు అనేది మన రెండో ప్రశ్న కదా, ఆన్సర్స్ టైప్ చేసి పంపించారు. ఇంకా అదే పడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఫండ్రాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా అలాగే నెల్లూరు జిల్లా ఇనుమడి నుంచి వాసు సిద్ధాంతి, శ్రీ చేబ్రోల రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, మనోజ్, కైలాష్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఎల్ఎస్సీ కాలనీ నుంచి నెల్లూరు హర్నాథ్పురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ సమాధానం అండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాధాగారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాధగారు ప్రకాశం నుంచి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కొత్త ముప్పారు ఏలూరు జిల్లా నుంచి అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహనకృష్ణ కరెక్ట్ సమాధానం. ఇంకా రాఘవాచార్యుడు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. మంగళగిరి నుంచి ఆత్మకూరు, మంగళగిరి ఆత్మకూరు నుంచి అత్శేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబు సుబాని కరెక్ట్ సమాధానం అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. మల్లీశ్వరి, ఫణిధర్,

ఫణీంద్ర మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా గంటి సత్యరాజు గారు వీరు రాంగ్ పంపించారండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు నుంచి, బాపట్ల జిల్లా మార్టూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, జలకమర్తి, ఉపేంద్రాచారి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఫీజాదేగూడెం నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి దుర్గాడ, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఆకురాతి రామకృష్ణ రాజ్యలక్ష్మి చిన్నమీరం నుంచి కరెక్ట్ రాంగ్ సమాధానం అండి మీది. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం పంపించారు. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ సమాధానం అండి. ఆర్ శృతి అఖిల కందకాయలపల్లె గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. విడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామ కృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, రామయ్య కరెక్ట్ సమాధానం అండి. ఇంకా శంకర్ డేవిడ్ పోలీస్ ట్రైలర్స్ ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకొండ నుంచి చిలకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ, శివకుమారి, మోహనకృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సురచరణ్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హ్యాపీ హోమ్స్ నుంచి నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతిమ్ కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూర్ నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం పంపారు. దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నావలి ఖమ్మం తెలంగాణ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా డాక్టర్ కేవి రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్, శ్రీతేజ కరెక్ట్ సమాధానం అండి. ఆర్ సుబ్బారెడ్డి, లక్ష్మీదేవి కందకాయలపల్లె గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మీరు మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు కరెక్ట్ సమాధానం అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాత్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కొంచె రామ్మూర్తి గారు గుంచవానిపేట నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దైదాభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బన కొమరంభీం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మా పద్మావతి ఇరమడుగు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా మీరు క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయమంటున్నారండి. బాబు జగజ్జీవన్ రావు గారు ఏ సంవత్సరంలో మరణించారండి? సంవత్సరం పేరు రాస్తే టైప్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఇంకా ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు.

వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా భోగనతుని వెంకటేశ్వరరావు చేతన్ విజయవాడ మార్టూర్ నుంచి పంపించారండి. కరెక్ట్ సమాధానం నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోరు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా బాణంకుల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్ సమాధానం అండి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదురు కళ్యాణ్చారి రిత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా దగదత్త మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపారు. ఉడతా శ్రీనివాసులు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా గోపిదేశి మస్తానయ్య నెల్లూరు నుంచి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఘంటి సత్యరాజు గారు ముంబై నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ ఫాతిమా ఇంకా వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్ కాలనీ నుంచి కరెక్ట్ సమాధానం అండి. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గోపిదేశి మస్తానయ్య కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు నుంచి పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకే అండి, మీ అందరి సమాధానాలు నేను చదివాను. బాబు జగజ్జీవన్ రావు ఏ సంవత్సరంలో మరణించారు అని అంటే అది 1986 అండి. 1986 జూలై 6 అంటే ఈ రోజున, అంటే ఈ రోజున ఆయన వర్ధంతి అనమాట. 1986 జూలై 6 బాబు జగజ్జీవన్ రావు గారు మరణించారు. ఓకే, ఇదండి మన ఇవాళ యువలయ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి 7వ తరగతికి హిందీ పాఠం పత్రలేఖన్.
3: నమస్తే అధ్యాపికా జీ.
4: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్, బైటో కేసే హో?
3: టీక్ హూ అధ్యాపికా జీ.
4: అచ్చా బాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కో ప్రకట్ కన్నా చాతే హో తో కేసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కాని ఆలోచనలు కాని ఎలా వ్యక్తపరుస్తావు?
3: భాషకే ద్వారా అధ్యాపికా జీ.
4: దూరంగా ఉన్నారనుకో అప్పుడు?
3: ఫోన్ ద్వారా అధ్యాపికా జీ.
4: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
3: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
4: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
3: జీ అధ్యాపికా జీ,
4: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్ని భావనావం కో యా విచారం కో దూసరం తక్ పహుంచానే కే లియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం. అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రం సే సూచనాయే మిల్తే హై. ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు 2 రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టి పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టి పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టి పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడి నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచి దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది, అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కి ఓర్ పతా లిఖనా హై. దాని తర్వాత లైను ఎడమ వైపున టూ అడ్రస్, అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామాని రాసి చివర్న ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో బాష్వంత్ కైసే లిఖనా హై?
3: పెహలే రామాపురం.

0: खत्म, नीचे दिनांक फुल स्टॉप, उसके नीचे सेवा में श्रीमान कक्षाध्यापक जी,
1: प्रधानाध्यापक जी,
0: प्रधानाध्यापक जी, सरकारी माध्यमिक पाठशाला रामापुरम।
1: अच्छा ठीक है, उसके बाद अनुच्छेद जैसा लिखना है। अड्रस रायली मुंदु मन स्थान एक्त रासा ऊर पे रासी दा कि डेट रासी తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హై ఆ తర్వాత లైన్ లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి పహలే మహోదయ్ లిఖనా హై అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి అంటే మన ఇంగ్లీష్ లో రెస్పెక్టెడ్ సర్ అని తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి ఉస్కే బాద్ बॉडी ऑफ द लेटर जिस विषय के बारे में लिखना चाहते हैं उसके बारे में लिखना है अंटे मनम ये विषय गुरिंची लेटर रास्तुनामो आ विषय गुरिंची पूर्तिगा विवरिस्तु रास्ता मनमाटा अंटे विषयानि ओक पेराला मोदल पेट्टाली सादर प्रणाम प्रधानोपाध्याय गारिकि नमस्कारमुलु उसके बाद मैं सातवी कक्षा का छात्र हूं अनगा मनम लीव अडुगुतुन्नाम काबट्टि ये क्लास कूडा इक्कड रायाली ఇక్కడ ఏడవ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షాక ఛాత్రము అని రాయాలి ఛాత్ర అంటే అబ్బాయి అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షాక ఛాత్రాహు అని రాయాలి అదే అమ్మాయి అయితే ఛాత్ర ఛాత్ర అంటే అబ్బాయి ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి ముజే దో దిన్ సే బుఖార్ హే బుఖార్ అంటే జ్వరం అని అర్థం అంటే నాకు రెండు రోజులుగా జ్వరంగా ఉంది రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి మై ఆస్పతాల్ జానా చాతాం నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం హాస్పిటల్కే కదా అలాగా ఇస్ కారణ సే మై పాఠశాల ఆ నహీ సక్తాం జ్వరం కారణంగా నేను రెండు రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను ఇసిలియే मुझे दिनांक 20 अक्टूबर 2021 से 22 अक्टूबर तक दीन दिन की छुट्टी देने की कृपा करे इसलिए अंदुवल्ल नाकु दिनांक ई रोज नुंची अंटे 20वा तारीख नुंची 22/10 22 अंटे 22वा तारीख अन्नमाट वरकु 3 रोजुलु सेलवु इव्ववल्सिंदिगा कोरुचुन्नानु अनि रायाली आ तर्वात फुल स्टाप पेट्टाली उसके बाद नीचे धन्यवाद लिखना है అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హై
0: మహోదయ్ సాదర్ ప్రణామ్ మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ మే దో దిన్
1: ముజే దో దిన్ సే
0: ముజే దో దిన్ సే బుఖార్ హై మే ఆస్పతాల్ జానా చాహతా హూ ఇస్ కారణ్ సే మే పాఠశాల ఆ నహీ సక్తా హూ इसलिए मुझे दिनांक 20 अक्टूबर 2021 से 22 अक्टूबर 2021 तक 3 दिन की छुट्टी देने की कृपा करें धन्यवाद
1: अच्छा धन्यवाद लिखने के बाद नीचे दाएं ओर आपका आज्ञाकारी छात्र सुरेश क्रमांक 19 सातवीं कक्षा అని రాశారు అంటే ధన్యవాద్ రాసిన తర్వాత క్రింది నైన్లో కుడివైపు చివర్న ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర్ అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్ తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి समझ में आ गया बास फ्रेंड
0: जी अध्यापिका जी
1: तो बताओ पत्र में कहां कहां अर्ध विराम पूर्ण विराम लगाए गए अंटे मनम ई लेटर लो एक्कड़ एक्कड़ कामाल पेट्टामो एक्कड़ एक्कड़ फुल स्टॉप्स पेट्टामो चेप्पु
0: सेवा में महोदय दिनांक स्थान धन्यवाद आज्ञाकारी छात्र रासेटप्पुडु पेट्टाली
1: ये सब बहुत जरूरी बातें हैं पत्र लिखते समय ध्यान में रखना जरूरी है इवन्नी चाला इंपॉर्टेंट लेटर రాసేటప్పుడు इवन्नी కూడా గుర్తుంచుకోవాలి సరేనా
0: जी अध्यापिका जी
1: अच्छा आप कठिन शब्दों के अर्थ लिखेंगे बुखार ज्वर ज्वरम
0: बुखार जर्व जरन
1: महोदय महाशय आर्या
0: महोदय महाशय आर्या
1: आज्ञाकारी

ランデス旅。రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముని పాత్ర, నిర్వహణ శ్రీ బిర్లా జాన్ బాబు, హార్మోనియం శ్రీ పాగళ్ల సురేష్.

నిన్ను క్షమింపగల శక్తిమంతుడైన ఆంజనేయ, అది ఏనాటి పురాణము కాని అయ్యది నీ పదవులో అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవత్ శక్తికి వృద్ధాప్యం వచ్చి భక్తి భావమునకు నిరస్థితి ఏర్పడును. ఏనందువ

Colombo, falo pro nado. Asura a lindela, nimu, alta, bugani.

சுஸ்திக்கு நவ பிரம்மவை சொன்னாடு அவசரக்கு అవసరాలకు ఇలా ఏల్పు నైతిగా ఇప్పుడు పంచే

0: ఇంకోధనమేమున్నది ఆంజనేయ
1: తమ్ పెద్ద

మన స్వయేషమై ఆలోచింపవచ్చునేమో, కాని ఎవరో కొరగాని వారిని రక్షించడకై ప్రభుండను నాతో నా సంగ్రామం సంసిద్ధుల వైతిది. పావన చరిత్ర అను మాత్రమునై నన్ను తలం.

మారుతి, ఇది యుక్తివాదము కాని భక్తి మార్గము ఏమాత్రము కాదు. ఈ పాటి న్యాయాన్యాయము మేమిరంగలవి కావు. ధర్మము ధర్మమో, ధర్మము ధర్మమో, ఇతంత విసర్గము

0: కరుసము ఒక్క బాలుని గెలవలేక.
1: హనుమా, ఇదంతయు మా ఆశీర్వాద ప్రభావమే కాని మీ ప్రయోజనము కర్తవ్యమనుకుంటారా? అంతటి విక్రమార్కులు
0: అకరుణితము ఒక్క బాలుని గెలవలేక.
1: ఎంతయు
0: పశ్చుమూఖమున హీనగతిని పడిగా పూడి అనంతక బాధలం పడి మఖాత్ములు మఖాత్ములు మేవలే దుఃఖ కంచు మా వంకకు వచ్చినట్టి

రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ బిళ్ళా జాన్ బాబు. హార్మోనియం శ్రీ పాగళ్ల సురేష్.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో తొలి మహిళా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమాన్ని వింటూ సినీ గీతాలు వింటారు. కార్యక్రమం అనంతరం యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటారు. వీటితో పాటు పసందైన సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మరణెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు. కార్యక్రమం అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరు ఇంతవరకు ఈనాటి సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు. అనగా 7 జూలై మంగళవారం నాటి ప్రసార విశేషాలను ఇప్పుడు విందాం. రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. అనంతరం వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడుపంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాల ముగింపు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం సాయంత్రం తొలి మహిళ శీర్షికన మన భారతదేశంలో వివిధ రంగాల్లో రాణించినటువంటి మొట్టమొదటి మహిళల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మహిళ గురించి మనం తెలుసుకుందాం. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. చరిత్రలో మరియు సమాజంలో అపారమైనటువంటి ధైర్యం తెగువ ప్రదర్శించినటువంటి మహిళలను ధైర్యవంతులైనటువంటి మహిళలు అంటారు. అలాగే కష్టాలను ఎదుర్కొని సమాజానికి మార్గదర్శకంగా నిలిచిన స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు కూడా మన దేశంలో చాలామంది ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి ధీరవనిత లాంటి ఝాన్సీ లక్ష్మీబాయిలు ఎందరో ఉన్నారు. అలాగే నిస్సహాయులు, కుష్ఠవ్యాధిగ్రస్తులకు సేవలందించి ప్రపంచానికి కరుణామూర్తిగా నిలిచినటువంటి మదర్ తెరీసాలు చాలామంది ఉన్నారు. భారత కోకిలిగా ప్రసిద్ధి చెందినటువంటి సరోజినీ నాయుడు గారి లాంటి మహిళలు కూడా ఉన్నారు. అలాగే మన దేశంలో, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశం మన దేశం. ఈ దేశంలో విభిన్న మతాలు, కులాలు, జాతుల వాళ్ళు ఉన్నప్పటికీ ఒక్కొక్కరు తమను ఒక్కో రకంగా పిలుచుకుంటారు. అయితే ఈ మతం, ఈ కులాల వారికి వ్యతిరేకంగా అందరూ ఒక్కటే అని నినదిస్తూ చాలామంది పోరాడారు. అలాగే ఇండియన్ హిస్టరీలో తొలిసారిగా లాయర్ డిగ్రీని పొంది భారతదేశపు తొలి మహిళ న్యాయవాదిగా మారినటువంటి ఒక మహిళ గురించి మనం ఇవాల్టి తొలి మహిళ శీర్షికన విందాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై తొలి మహిళ కార్యక్రమం. అయితే భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా లాయర్ డిగ్రీని పొంది భారతదేశపు తొలి మహిళ న్యాయవాదిగా మారినటువంటి మహిళ ఒకరున్నారు. వారి కార్నెలీ సౌరభ్జీ. వీరి యొక్క జీవిత విశేషాలను ఇవాళ్టి మన తొలి మహిళ శీర్షికను విందాం. ముందుగా వకీల్ సాబ్ చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం. తర్వాత వీరి గురించిన జీవిత విషయాలు మరిన్ని తెలుసుకుందాం.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హాయ్,
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై తొలి మహిళ శీర్షికన భారతదేశపు తొలి మహిళ లాయర్ గురించి మీరు తింటూ వింటూ ఉన్నారు. అయితే కార్నేలియా సౌరభ్జీ గారి జీవిత కథ ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. అయితే వీరు 1866 నవంబర్ 15 నాసిక్లోని ఒక కుటుంబంలో జన్మించారు కార్నేలియా సౌరభ్జీ. తను 6 సోదరిమణులలో చిట్ట చివరి అమ్మాయి. కర్ణాటకలోని బల్గాంలో ఇంటి వద్దనే వీరు విద్యను అభ్యసించగా, అయితే సౌరభ్జీ తండ్రి కర్సేద్జీ ఒక మిషనరీ కావడం విశేషం. స్త్రీ విద్యకు బలంగా మద్దతునిచ్చేవాడు కావడంతో కుమార్తెల చదువును గట్టిగా ప్రోత్సహించారు ఆ తండ్రి. బాల్యంలోనే చదువు పూర్తయి తన కుమార్తెలను బొంబాయి విశ్వవిద్యాలయంలో చేర్పించి చదివించారు వీరి నాన్న. అంతేనా, సౌరభ్జీ తన తల్లి ఫ్రాన్సీనా కూడా పూణేలో చాలా బాలికల పాఠశాలలను స్థాపించటమే కాకుండా మహిళలకు విద్యను అందించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇలా నాన్న నాన్నమ్మ ప్రోత్సాహంతో కార్నేలియా సౌరభ్జీ బొంబాయి యూనివర్సిటీకి చెందినటువంటి మొదటి విద్యార్థినిగా చేరారు. 1 ఆంగ్ల సాహిత్యంలో 5 కోర్సును పూర్తి చేసి క్లాస్లోనే మేటిగా నిలిచారు. అయితే

ఇంతటి ఘనత సాధించినా కూడా స్త్రీ అనే కారణంతో లండన్ గాన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవటానికి ఆమెకు స్కాలర్షిప్ ఇవ్వనే లేదట ఆ సమయంలో. దీంతో వీరి తండ్రి తన సొంత డబ్బుతోనే సౌరభ్జీని చేర్పించారు. అయినా కూడా ఆక్స్ఫర్డ్ ఆమె మహిళ అన్న కారణంతోనే డిగ్రీని మంజూరు చేయటానికి నిరాకరించటంతో ఆ తర్వాత సౌరభ్జీ ఇండియాకు తిరిగి వచ్చేశారట. అలా కార్నెలియా సౌరభ్జీ గారు డిగ్రీ పొందలేకపోయినా కూడా మహిళల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తిగా ఎంతోమందికి స్ఫూర్తినిలుగా నిలిచారు. అలాగే తెర వెనుక జీవించిన మహిళలను బయటకు రప్పించి సామాజిక సేవల్లో పాల్గొనేలా కూడా చేశారు కార్నెలియా సౌరభ్జీ గారు. ఆ సమయంలో మహిళల కోసం పిటిషన్లు దాఖలు చేయటానికి సౌరభ్జీకి అనుమతి ఉన్నా కూడా భారతదేశంలో మహిళలు న్యాయవాద చదువును నిషేధించటం వల్ల ఆమె కోర్టులో వారి తరపున ప్రాతినిధ్యం వహించలేకపోయారు. తర్వాత సౌరభ్జీ బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి చేసి 1899లో అలహాబాద్ హైకోర్టు న్యాయవాది పరీక్షలో పాసయ్యారు. అయినా కూడా ఆమె న్యాయవాదిగా పరిగణించబడలేదు. దీంతో పరదానాశిన్ సమస్యలు, హక్కులపై గవర్నమెంట్కు న్యాయ సలహాదారుగా మాత్రమే వ్యవహరించాల్సి వచ్చింది సౌరభ్జీ గారు. అలా చివరకు 1904 బెంగాల్ కోర్ట్ ఆఫ్ వర్డ్స్లో లేడీ అసిస్టెంట్గా నియమితులయ్యారు. అలా అప్పుడు మైనార్టీ కమ్యూనిటీలకు సహాయం చేయాలనే సౌరభ్జీ చాలా ఉత్సాహపడేవాళ్ళు. చాలామంది జీవితాలను వీరు తాగారనమాట. దాదాపు 2 దశాబ్దాలలో 600 మహిళలతో పాటు పిల్లలకు కూడా న్యాయ పోరాటంలో సహాయం చేశారు కార్నెలియా సౌరభ్జీ గారు. వెంటనే ఉండండి, వీరి యొక్క జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఒక మంచి పాట విన్నాం విజిల్ చిత్రం నుంచి.

0: Tony.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనా?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై తొలి మహిళ శీర్షికన భారతదేశపు మొట్టమొదటి మహిళా లాయర్ గురించి మీరు వింటూ ఉన్నారు. వింటూనే ఉండండి, నేను మేరీ సుచిత. అలా కార్నీలియస్ సౌరభ్జీ జీవిత విశేషాలలో 1904 బెంగాల్ కోర్ట్ ఆఫ్ వార్డెన్స్లో మహిళా అసిస్టెంట్గా వీరు నియమితులయ్యారు. మైనార్టీ కమ్యూనిటీలకు సహాయం చేయాలనే ఆమె యొక్క ఉత్సాహం చాలామంది జీవితాలను తాకిందన్నాడు. దాదాపు 2 దశాబ్దాల కెరీర్లో 600 మంది మహిళలు, పిల్లలకు వారి న్యాయ పోరాటాలలో సహాయం చేశారు సౌరభ్జీ. కానీ చాలామంది ఈ పనిని చాలా సీరియస్గా తీసుకోలేదు. బాల్య వివాహాలు, ఇటువంటి నిర్మూలన కోసం ఆమె పోరాడు.

పైగా 1920వ సంవత్సరంలో కార్నేలియస్ సౌరభ్జీ గారు చివరకు డిగ్రీని సాధించగలిగారు. 1922లో బార్ కౌన్సిల్ ఆఫ్ లండన్ మహిళలను న్యాయవాద అభ్యాసానికి అనుమతించిన తర్వాత బ్రిటన్లో అధికారికంగా బారిస్టర్ గుర్తింపు పొందారు. 1924 సంవత్సరంలో వీరు కలకత్తాకు తిరిగొచ్చారు. తర్వాత మహిళలు న్యాయవాద వృత్తిని నిషేధించే నిబంధనను ధిక్కరించిన తర్వాత హైకోర్టులో బారిస్టర్గా నమోదు చేసుకున్నారు. 1909వ సంవత్సరంలో సౌరభ్జీకి ప్రజాసేవ కోసం కైసర్ ఈ హింద్ పథకం లభించింది. సౌరభ్జీ 1931లో శాశ్వతంగా తిరిగి లండన్కి వెళ్లారు. 1954 జూలై 6న నార్తంబర్లాండ్ హౌస్ మనోర్ హౌస్లో వీరు తుదిశ్వాస విడవడం జరిగింది. ఇలా అనేక మంది జీవితాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు కార్నేలియా సౌరభ్జీ గారు. కాబట్టి ఇటువంటి మహిళలను ఆదర్శంగా తీసుకుని ప్రతి మహిళ కూడా జీవితంలో ముందుకు సాగిపోవాలని, దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆకాశవాణి సింగపూర్ FM కేంద్రం. ఇప్పుడైతే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువత రంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక మంచి పాట విందాం. ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల గానంలో కాసర్ల శ్యామ్ రచనలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు విందాం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఒక
2: లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
0: సార్, 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పోస్టులకు సంబంధించి 6557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కు 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 6234 పోస్టులున్నాయి. జూన్ నెల 30వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూలై నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. కావున గ్రేడ్ 1 పోస్టులకు నెలకు 29,200, గ్రేడ్ 3 పోస్టులకు 19,900 ప్రారంభ వేతనంతో పాటు ప్రభుత్వ భత్యాలు అందుతాయి. కావున ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబిపిఎస్ 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎస్ఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కావున అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఐబిపిఎస్ అధికారిక వెబ్సైట్లో జూలై నెల 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసు గల వాళ్లు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, అనంతరం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటున్నది 102.7 మెగాహెచ్ పై మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు విన్నారు. ఇప్పుడు పెద్ద చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం, తర్వాత మరింత సమాచారం తెలుసుకుందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు. ఇందాక మనం ఉద్యోగ సమాచారం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు స్టూడెంట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. పిల్లలు ఆల్రెడీ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళిపోతూ ఉన్నారు కదా, అయితే ఇలాంటప్పుడు కొన్ని మంచి అలవాట్లను కనుక మన రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో కనుక మనం చేర్చుకున్నట్లయితే మీరు చదువుల్లో చాలా చురుకుగా రాణించేందుకు దోహదపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షలతో సంబంధం లేకుండా ప్రతిరోజు చదవటం అలవాటు చేసుకోండి. ఫోన్లో నోటిఫికేషన్లన్నీ ఆఫ్ చేసి 25 నిమిషాల పాటైనా ఏకాగ్రతతో చదవడం అలవర్చుకోండి.

తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇలా ప్రతిరోజు 4 సెషన్లు పూర్తి చేస్తే దాదాపు 2 గంటలు చదువుకు కేటాయించినట్లు అవుతుంది. దీంతో పరీక్షలప్పుడు ఎట్లాంటి ఒత్తిడి లేకుండా చాలా చక్కగా రాయటానికి వీలవుతుంది. అన్నింటికి మించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదే అలవాటు కొనసాగిస్తే విజ్ఞానవంతులుగాను మారిపోవచ్చు. ఇకపోతే ఏ రోజు ఏం చదువుకోవాలి, ఎంత చదవాలి అనేది ముందుగా నిర్ణయించుకోవడం అవసరం. చదవాల్సిన విషయాలను పాయింట్ల రూపంలో రాసుకోండి. అలాగే ప్రతి పనికి కూడా సమయపాలన పాటించండి. అప్పుడే అనుకున్న పని గురించి మనం చక్కగా ఆలోచించగలుగుతాం. క్లాస్రూమ్లో చెప్పినటువంటి ముఖ్యమైన పాయింట్స్ను అదే రోజు నోట్బుక్లో రాసుకోండి. పరీక్షకు ముందు ఈ నోట్స్ మరోసారి చూసుకోండి. సిలబస్ తక్కువ వ్యవధిలోనే సులువుగా పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు సోషల్ మీడియాలో, ఫోన్లో ఎక్కువగా లీనమైపోతూ ఉంటారు. ఈ వాడకాలని తగ్గించుకొని చదువు మీద ధ్యాస పెట్టుకొని కాస్త శారీరక వ్యాయామం మీద కూడా దృష్టి పెట్టడం ఇంపార్టెంట్. కొంత వ్యవధి నిర్ణయించినప్పుడే మనం విజయాలను చూడగలుగుతాం. అలాగే మొబైల్ని దూరం పెట్టడం కష్టమే పిల్లలకి, కానీ పరిమితులు విధించుకుని వాటికి కట్టుబడితే గనక నెమ్మదిగా ఫోన్కి కూడా దూరం అయ్యి చదువుకు దగ్గర కాగలం. వింటూనే ఉండండి 102.7 MHz పై. నేను మీ మేరీ సుచిత. మీరు వింటున్నారు ఇప్పుడు ఉద్యోగ సమాచారం విందాం. అయితే రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఆర్ఆర్బి శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 22,195 గ్రూప్ డి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష సిబిటి షెడ్యూల్ను విడుదల చేసిందన్నమాట. అధికారిక ప్రకటన ప్రకారం ఆన్లైన్ పరీక్షలు 3 నుంచి 21 నిర్వహించనున్నారు. కావున పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కావున సికింద్రాబాద్ రైల్వే జోన్లో 1,012 ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీరు వింటున్నారు 102.7 MHz పై యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారాన్ని వింటున్నారు. ఇప్పుడు వినండి

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసినటువంటి యువతకు ఇండియన్ నేవీ శుభవార్త అందించింది. కేరళలోని యజమలలో ఉండే ఇండియన్ నేవల్ అకాడమీ 2027 జూన్లో ప్రారంభమయ్యేటువంటి షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సీ కోర్సు కోసం మొత్తం 275 ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినటువంటి అవివాహిత మహిళలు, పురుషులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది నియామకం చేయడం జరుగుతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. అలాగే మరొక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6715 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తూ ఉండగా, అర్హత కలిగినటువంటి అభ్యర్థులు జూలై 1 నుంచి 2026 జూలై 21 వరకు అధికారిక ఐబీపీఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఈ భారీ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడనుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇప్పుడు ఒక మంచి పాట విన్నాం డోర్ చిత్రం నుంచి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్
2: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు పసందైన సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగ కార్యక్రమం సమాప్తం. సమయం 6 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: traditional Indian and Indonesian cultural performances. This is Prime Minister Modi's fourth visit to Indonesia and his first bilateral visit since the elevation of India-Indonesia ties to the level of comprehensive strategic partnership in May 2018. During the visit, the Prime Minister will hold bilateral discussions with the Indonesian President and review the progress made in the partnership. The Prime Minister will also travel to cultural and historic city of Yogyakarta, where he will visit the Prambanan Temple Complex. On the second leg of the visit, Mr. Modi will travel to Australia from the 8th to the 10th of this month. Mr. Modi will visit New Zealand on the third and last leg of his three-nation visit. Union Minister of Commerce and Industry Piyush Goyal today said that technology-enabled bilingual management education can help bridge the rural-urban divide and make quality education accessible to talented and needy students, irrespective of the circumstances. He said this while virtually addressing the inauguration of a newly launched course at the Indian Institute of Management, Udaipur, from New Delhi. In Jharkhand, continuous rainfall has affected normal life in Ranchi and several other districts of the state, leading to waterlogging in many urban and rural areas. The India Meteorological Department has issued a yellow alert for 2 days forecasting heavy rain, thunderstorms, lightning and strong winds with speeds of 40 to 50 km per hour in several parts of the state. During the last 24 hours, the highest rainfall of 79.8 millimeters was recorded at Nimdi in Saraikela Kharsawan district, while Ranchi received 37 millimeter of rain. People have been advised to avoid unnecessary travel during adverse weather conditions and to stay in safe locations. The Department of Consumer Affairs has amended the Legal Metrology General Rules 2011 to substantially reduce the requirement of standard weights for the verification of high-capacity weighing instruments by introducing scientific, reputability-based verification approach. Under the revised provisions, the mandatory quantity of standard weights required before substitution with constant loads has been reduced to 50% of the maximum capacity to 20% while maintaining the prescribed standards of verification accuracy and reliability. Union Minister of Road Transport and Highways Nitin Gadkari today chaired a review meeting of the National Highways Logistics Management Limited and assessed the project-level progress of multimodal logistics parks, ropeways, intermodal stations and wayside amenities being developed across the country. During the meeting, Mr. Gadkari also evaluated the key challenges affecting project implementation and directed all concerned stakeholders to resolve bottlenecks on priority and expedite project execution. The appeal by the People of Pakistan-Occupied Jammu and Kashmir, POJK, to the Indian government for assistance underscores the depth of the crisis unfolding in the region. Protests have continued across POJK for more than a month. An official said that the nature of the appeal is particularly worrying as people in POJK are seeking medicines and essential food supplies from India. This reflects the gravity of the humanitarian situation in the region. On the instructions of Field Marshal Asim Munir, the Pakistani establishment has blocked the supply of ration and medicines to the region for the past 20 days. Mourners dressed in black flooded Iran's capital Tehran. Four of funeral processions today honoring the late Supreme Leader Ayatollah Ali Khamenei. Khamenei's flag-draped coffin, along with those of several family members, was carried on a truck decorated to resemble the ornate lattice work surrounding the shrine of an imam. They were killed in an airstrike on the 28th of February at the outset of the war launched by Israel and the United States. The massive turnout was encouraged by Iran's theocratic leadership to as a show of national unity and strength. And that is the end of this news bulletin.
1: ప్లాట్ఫామ్
2: నంబర్ 2 కి కాదు దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి
1: బుర్రని ఛార్జ్ చేయి
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్
1: చూసావా
2: నానా ఆగండి నేను పే చేస్తాను సిగ్నల్ లేదు
3: ఇప్పుడు ఎలా మరి
2: ఉందిగా ఫ్రీ వైఫై
1: బుర్రని వాడు కాస్త
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్
3: ఆర్బిఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
4: Less premium, more bonus. most suitable for your loved ones. RPLI, nothing better than this.
5: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలకు రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ నుంచి తక్షణ స్పందన రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఆయన ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛరథాలు, ఇంటింటికి చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దిష్టమైన కార్యాచరణను జారీ చేయాలన్నారు. నెల రోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలు ఎవే 2.0 ద్వారా ఏ మేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో సుమారు 12 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ది పనులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ధనుపురం గ్రామంలో 29 లక్షల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాం ను, పాతపట్నంలో 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల భవనాలను, కోడూరు గ్రామంలో ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 2.3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన వసతి గృహాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పారు. తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గల్లంతైన మత్స్యకారుల కోసం తీర రక్షక దళం, కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలిస్తోందని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. విశాఖపట్నంలోని కోస్ట్ గార్డ్ కార్యాలయంలో ప్రాంతీయ ఆపరేషన్ సెంటర్లో ఆయన ఈరోజు సెర్చ్ అండ్ రెస్క్యూ విభాగాల అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే కోస్ట్ గార్డ్కు చెందిన 2 నౌకలు, 2 హెలికాప్టర్లు, నావిక్ చెందిన మరో నౌక మత్స్యకారుల కోసం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. గల్లంతేని ఏడుగురిలో కరిచిన్న అనే ఒక మత్స్యకారుడు పనామా రిజిస్ట్రేషన్ కలిగిన ఓ చైనీస్ మర్చెంట్ నౌకకు చెక్కి ప్రాణాలను కాపాడుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన అదే నౌకలో సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయనను తీరానికి తీసుకురావడం ఆలస్యమవుతోందన్నారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ నగరంలోని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయానికి ఈరోజు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇంకా గల్లంతైన 6 మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అత్యంత వేగంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోందని, రాబోయే 72 గంటల పాటు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
7: ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కోస్ట్ గార్డ్ ఆ ప్రాంతాలంతా వెళ్లి ఎక్కడం, దాని తర్వాత వెదర్ సహకరించినప్పుడు 3 హెలికాప్టర్ షార్టీస్ కూడా వెళ్లి ఎయిర్ సర్వేలెన్స్ కూడా చేశారు. ఎలక్ట్రిక్ సర్వేలెన్స్ లో కూడా ఎక్కడ మనకి 6 గురించి సమాచారం రాదు. సో ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఏంటి అంటే అనుకునేది అయిపోయిందని భయపడుతున్నారు. పరిస్థితి బాడ్గానే ఉంది, కానీ మనం పూర్తిగా ఆశ వదులుకోవడానికి మంచిది కాదు. 72 గంటల దాకా ప్రయత్నం ప్రభుత్వం పెడుతుంది. 72 గంటల తర్వాత మనకి స్పష్టంగా తెలవబోతుంది. కోస్ట్ గార్డ్ కూడా అఫీషియల్ గా మనకి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ 72 గంటల తర్వాత మన కుటుంబాలని ఎట్లా ఆదుకోబోతున్నాము అనేది ప్రభుత్వం అప్పుడు తప్పకుండా మనం జవాబిస్తాం. ఆయన ఇచ్చిన
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: రాష్ట విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఈరోజు హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యొకోటా తకేషితో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్ తో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సాధన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు ఇతర విద్యుత్ పరికరాల అవసరం ఉందని, తిరుపతి నగరం సమీపంలో స్విచ్ గేర్లు ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యొకోటా తకేషి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి లోకేష్ సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయ్ హ్యూంగ్లీతో సమావేశమయ్యారు. 2026 సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25% వాటాను, గత 24 నెలల్లో $240 బిలియన్ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని ఆయన చెప్పారు. శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీ కండక్టర్ సంస్థ తమ డిస్ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. దేశ సమగ్రత ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో ప్రముఖ విద్యావేత్త మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామప్రసాద ముఖర్జీ 125వ జయంతి వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. శ్యామప్రసాద ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ శ్యామప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ పూర్తిస్థాయి విలీనం కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో ఉక్కు భారీ పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆయన చూపిన మార్గంలోనే కేంద్ర ప్రభుత్వం పయనిస్తోందని శ్రీనివాస్ వర్మ చెప్పారు.
1: యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం కాకుండా ఒక ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జెండా ఉండాలని నెహ్రూ గారి ఆలోచనకు విరుద్ధంగా ఆనాడు ప్రభుత్వం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘను స్థాపించారు శ్యామప్రసాద్ ముఖర్జీ.
0: ఆగస్టు 29న నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో జరగనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అమరావతి ఛాంపియన్షిప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లాలోని యువతీ యువకులు క్రీడాకారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: చూడు,
3: హ్యాపీ బర్త్డే
2: చూపించు. నా ఫేవరెట్ కలర్
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
6: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య త్రిదేశీయ హింద ప్రశాంత ప్రవాసస్య ప్రథమే చరణే ఇండోనేషియా దేశస్య జకార్తాయాం సంప్రాప్తవాన్. केन्द्रीय गृह सहकारिता मंत्री अमित शाह अवदत् यत् सहकार आंदोलन परिष्कार अंकीकरण व्यावसायिक प्रबंधनानां माध्यमेन विस्तारस्य नूतने चरणे प्रविशति. भगवतः जगन्नाथस्य रथयात्रायाः अवसरे त्रिशताधिकानि विशेष रेलयानानि प्रचालयिष्यन्ते इति रेलमन्त्री अश्विनी वैष्णवः प्रावोचत्। भारत ऋतु विभागेन अद्य गुजरात कोंकण गोवा मध्यप्रदेश महाराष्ट्र छत्तीसगढ़ प्रदेशेषु अतिवृष्ट्यै रक्तवर्णीया संचेतना प्रसारिता अस्ति। अपि च फीफा विश्वकप क्रीडायां पुर्तगाल देशः स्पेन देशं राउंड ऑफ 16 इत्यस्यां क्रीडायां सम्मुखी करिष्यति। अथ वार्ताः विस्तरेण। प्रधानमंत्री नरेंद्र मोदी स्वस्य त्रिदेशीय हिंद प्रशांत प्रवासस्य प्रथमे चरणे इंडोनेशिया देशस्य राजधान्यां जकार्तायां संप्राप्तवान्। जकार्ता विमानपत्तने इंडोनेशिया देशस्य राष्ट्रपतिना प्रबोवो सुबियांतो इत्यमुना स्वयं उपस्थाय प्रधानमंत्रिणः भव्यं स्वागतं विहितम्। तत्र स्थानीय समुदायेन प्रवासी भारतीयैश्च पारंपरिक सांस्कृतिक प्रस्तुतिभिः सह तस्य उत्साहपूर्णं अभिनन्दनं कृतम्। 18,000+ द्विपक्षीय संबंधानां व्यापक रणनीतिक सहयोग स्तरस्य प्राप्तेः परं प्रधानमंत्रिणः इयं प्रथमा द्विपक्षीय यात्रा अस्ति। श्रीमोदी प्रवासे राष्ट्रपतिना प्रबोवो इत्यमुना साकं द्विपक्षीय वार्तां विधाय संबंधानां समीक्षां विधास्यति। सहैव सांस्कृतिक नगरे योग्याकार्ता स्थितं ऐतिहासिकं प्रम्बानन मंदिर परिसरमपि द्रक्ष्यति, यत्र भारत इंडोनेशिया देशौ मिलित्वा संरक्षण कार्यं करिष्यतः। अत्रावसरे प्रधानमंत्री जकार्ता नगरे प्रवासी भारतीयानां समूहमपि संबोधयेत्। प्रस्थानात् पूर्वं प्रदत्ते स्वकीय वक्तव्ये तेन निगदितं यत् प्रवासोऽयं भारतस्य एक्ट ईस्ट नीतेः महासागरीय दृष्टिकोणस्य सहैव मुक्त हिंद प्रशांत क्षेत्रस्य च लक्ष्यं सुदृढीकरिष्यति। यात्रायाः द्वितीये चरणे 8 दिनांकात् 10 दिनांकं यावत् प्रधानमंत्री ऑस्ट्रेलिया देशस्य प्रधानमंत्रिणः एंथनी अल्बनीज इत्यस्य निमंत्रणं स्वीकृत्य मेलबर्न नगरे गमिष्यति, यत्र सः रक्षा सुरक्षा व्यापार निवेश उच्च प्रविधि क्षेत्रेषु विस्तृत चर्चां विधास्यति। सहैव तृतीय भारत ऑस्ट्रेलिया वार्षिक शिखर सम्मेलने भागं भजिष्यति। अंतिमे चरणे जुलाई मासस्य 10-11 दिनांकयोः सह न्यूजीलैंड देशस्य प्रधानमंत्रिणः क्रिस्टोफर लक्सन इत्यस्य आवाहने ऑकलैंड नगरं प्राप्स्यति। विगत 40 वर्षेषु कस्यचित् भारतीय प्रधानमंत्रिणः इयं प्रथमा न्यूजीलैंड यात्रा वर्तते, यत्र आर्थिक व्यापारिक सहयोगं वर्धयितुं मंत्रणा भविष्यति। प्रधानमंत्रिणा नरेंद्र मोदिना अद्य आध्यात्मिक गुरुं पवित्रं परमं दलाई लामा वर्यं तस्य 190वें जन्मदिने शुभाशयाः प्रेषिताः। सामाजिकान्तर्जालीये पटले लिखिते संदेशे श्रीमोदी अवदत् यत् तस्य शान्तेः सौहार्दस्य च सन्देशः सम्पूर्णे विश्वस्मिन् जनानां कृते मार्गदर्शक शक्तित्वेन विद्यते। प्रधानमंत्री अवदत् यत् दलाई लामा वर्यस्य नैतिकं आध्यात्मिकं च जीवनं वैश्विक कल्याणार्थं तस्य प्रतिबद्धतां प्रदर्शयति। अत्रावसरे सः दलाई लामा वर्यस्य दीर्घं स्वास्थ्यं च जीवनं प्रार्थयत्। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। केन्द्रीय गृह सहकारिता मंत्री अमित शाह अद्य अवदत् यत् सहकार आन्दोलनं परिष्कारस्य अंकीकरणस्य व्यावसायिक प्रबन्धनस्य च माध्यमेन विस्तारस्य नूतने चरणे प्रविशति। सहकारिता मंत्रालयस्य पंचमं स्थापना दिवसं संबोधयन् श्री शाह अवदत् प्रत्येकस्मिन् क्षेत्रे पंचसु उत्तम प्रदर्शन सहकार संस्थानां परिचयं कर्तुं श्रेणी संरचना घोषिता अस्ति। गृहमंत्री श्री शाह सहकारिता मंत्रालयस्य प्रशंसाम् अकरोत् यत् विगत 5 वर्षाणि यावत् सहकारस्य माध्यमेन समृद्धेः मंत्रस्य अनुसरणं कृत्वा कोटिशः जनानां जीवनं परिवर्तितमस्ति।
9: हमने कृषि ऋण डेयरी उर्वरक वितरण और ग्रामीण सेवाएं ये सभी को प्राथमिक से लेकर राष्ट्रीय स्तर पर जोड़ने का काम किया है।

0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక.
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ అభిదోసన్, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.

ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. తొలి రోజు ఆదివారం 95.05% మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు డిఎంఎండ్హెచ్ఓ వి సుజాత పేర్కొన్నారు. నెల్లూరు నగరం సెట్టిగుంట రోడ్ ప్రాంతం వైవి మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూత్ లో ఆదివారం చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో 5 ఏళ్లలోపు చిన్నారులు 2,67,750 మంది ఉన్నారని, వీరిలో 2,54,510 మందికి పోలియో చుక్కలు వేసినట్టు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించారని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు కేశవర్ధన్ రెడ్డి, వంశీకృష్ణ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డీడీ నాగశేఖర్తో కలిసి డిఆర్ఓ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ, వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపించాలని, పరిష్కరించలేని సమస్యలను ఎందుకు పరిష్కరించలేదో కూడా అర్జీదారులకు వివరించాలని అన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తూ ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులకు సూచించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా మంగళవారం నగరంలో ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన 3 గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఈవీఎం గోడౌన్ల వద్ద అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, సీల్స్, స్ట్రాంగ్ రూమ్ భద్రతతో పాటు గోదాము అంతర్గత పరిస్థితులు ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు తీరుపై రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు జిల్లా కలెక్టర్కు వివరించారు. ప్రపంచంలోనే మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం బారాషాయి దర్గా అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులో చారిత్రాత్మక బారాషాయి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం షహీదులను దర్శించుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు కలిగిన ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని పరస్పర గౌరవం, సోదరభావాన్ని చాటుకునే అపూర్వ ఆధ్యాత్మిక ఉత్సవం రొట్టెల పండుగ అన్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసానికి మాత్రమే పరిమితం కాకుండా సర్వమత సౌభ్రాతృత్వానికి, సామాజిక ఐక్యతకు, మానవ విలువలకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. మతం ఏదైనా మనుషులందరూ ఒకటే అని, పరస్పర ప్రేమ, గౌరవం భారతీయతకు మూలమని ఈ పండుగ ప్రపంచానికి చాటి చెబుతుందని అన్నారు. అందరి సహకారంతోనే బారాషాయి దర్గా రొట్టెల పండుగ విజయవంతమైందని

సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం దర్గా ఆవరణంలోని ఏపీ టూరిజం పార్క్ ఆవరణంలో వక్ఫ్ బోర్డు దర్గా ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ ముగింపు సభ ఘనంగా జరిగింది. ఈ సభలో పాల్గొన్న ఆయన అన్ని శాఖల అధికారులు తపనతో పనిచేశారని, కమిటీ సభ్యులు ఎంతో నిబద్ధతతో భక్తులకు సేవలు అందించారని ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే సంవత్సరం మరింత ఘనంగా రొట్టెల పండుగను నిర్వహిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దర్గా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని చెప్పారు. కమిటీ సభ్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. బుధవారం చిల్లకూరు మండలం పున్నపు వారిపాళెంలో జరిగిన పేదల సేవలు ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వివిధ శాఖల పనితీరు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గత సంవత్సరం రెండో స్థానంలో ఉన్న నెల్లూరు జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం విశేషమని కలెక్టర్ హిమాంశు శుక్లాను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే గూడూరు నియోజకవర్గం గత ఏడాది 88వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 27వ స్థానానికి చేరుకోవడం అభినందనీయమని, భవిష్యత్తులో మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. డ్రింకింగ్ వాటర్, అర్బన్ సేవలు, పట్టణాల్లో మౌలిక వస్తువులు, స్ట్రీట్ లైట్స్, అన్నా క్యాంటీన్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ తదితర రంగాల్లో జిల్లా రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. పింఛన్ల పంపిణీలో 91% ప్రజా సంతృప్తి నమోదు కావడం అభినందనీయమంటూ డిఆర్డీఏ పీడీ నాగరాజ్ కుమార్ ని ఆయన అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 57 సేవల మూల్యాంకనంలో కేవలం 2 సేవల్లో మాత్రమే జిల్లా స్వల్పంగా వెనకబడి ఉందని, మిగిలిన అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే 1 స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నాయకత్వంలో జిల్లా యంత్రాంగం ఆదర్శవంతంగా పనిచేస్తోందని ప్రశంసిస్తూ, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి ప్రతి సేవలో 90% పైగా సానుకూల రేటింగ్ సాధించారని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. డెంగీపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుజాత అన్నారు. డెంగీ నివారణ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నెల్లూరులో డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం నుంచి ప్రజా చైతన్య ర్యాలీ జరిగింది. ర్యాలీని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకే మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సిరిమానోత్సవం ప్రారంభమైంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో డీఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడితే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని పొదలకూరు వ్యవసాయ సబ్ డివిజన్ ఏడీఏ శివనాయక్ హెచ్చరించారు. బుధవారం సబ్ డివిజన్ పరిధిలోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాల్లో డీలర్లు వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో సుమారు 100,000 ఎకరాలకు పైగా వరి సాగులో ఉండడంతో 2.40 లక్షల బస్తాల యూరియాను ఇండెంట్ పెట్టామన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం కృషి భవన్ ను గురువారం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య, పశుసంవర్ధక రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. జిల్లా స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో ఈ రంగాల వాటా సుమారు 34% ఉండగా, జిల్లా జనాభాలో దాదాపు 60% మంది జీవనోపాధి కోసం ఈ రంగాలపైనే ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు క్రమబద్ధమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు, వారితో ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించేందుకు కృషి భవన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ భవన నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన పంచాయతీరాజ్ శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బస్సుల తనిఖీలు ముమ్మరం చేసినట్లు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ చందర్ తెలిపారు. గురువారం ఆయన పలు బస్సులు తనిఖీ చేశారు. ఇప్పటి వరకు 11 బస్సులపై కేసులు నమోదు చేశామని, 43,500 రూపాయలు జరిమానా విధించినట్టు చెప్పారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇవి నిరంతరం కొనసాగుతాయన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలికామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. గురువారం నెల్లూరులో స్టోన్హౌస్ పేటలో ఆర్ఎస్ఆర్ పాఠశాల ఆధునీకరణ పనులు ఆయన పరిశీలించారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఎస్ఆర్ లో 41 గదులతో అత్యాధునిక భవనాలు నిర్మిస్తున్నామన్నారు.

0: డాక్టర్ హిమాంశు శుక్లా హెచ్చరించారు. శుక్రవారం పొదలకు రోడ్ వెంగళరావు నగర్ లో సర్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బిఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, ఓటర్ల వివరాల ధృవీకరణ, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంటింటి సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనూష, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండడంతో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్పై ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు నెల్లూరు పట్టణ స్థానికులై ఉండాలని, 1/7/2026 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తించనుంది. ఎంపికైన అభ్యర్థికి నెలకు 17,500 రూపాయల సమీకృత వేతనం అందజేస్తారు. అర్హులైన అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు నమూనాలో అవసరమైన ధృవపత్రాల ప్రతులను జత చేసి జూలై 15/2026 సాయంత్రం 5 గంటలలోపు ప్రధాన జిల్లా న్యాయస్థానం నెల్లూరుకు సమర్పించారని అధికారులు తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ స్కూల్ ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం సందర్శించారు. పాఠశాలలో సిఎస్ఆర్ నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులు ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అన్ని రకాల వస్తువులు త్వరగా అందుబాటులోకి వచ్చేలా అభివృద్ది పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్వాతంత్ర సమర యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని తిక్కల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కలెక్టర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం, ధైర్య సాహసాలు చిరస్మరణీయమన్నారు. దేశభక్తి, త్యాగం, సేవాభావం వంటి గొప్ప విలువలను యువత అలవర్చుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ 5O నందన్ నగర పర్యటనలో భాగంగా స్థానిక మాగుంట లేఅవుట్, కింగ్స్ కోర్ట్ రోడ్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి శనివారం తనిఖీ చేశారు. పర్యటనలో భాగంగా మాగుంట లేఅవుట్ ప్రాంతంలోని అనిల్ గార్డెన్స్ మండపం భవనాన్ని కమిషనర్ పరిశీలించారు. భవన నిర్మాణ యజమానులు రోడ్లు ఆక్రమించి భవన నిర్మాణ సామగ్రిని డంప్ చేయరాదని, స్థానికంగా ఉన్న గృహాలకు, వాహనదారులకు ప్రయాణ సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకునేలా నిరంతరం పర్యవేక్షించారని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. భవన నిర్మాణ సామగ్రిని రోడ్లపై వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. భవనాలకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతుల మేరకు నిర్మాణాలు చేపట్టాలని యజమానులకు ఆయన సూచించారు. ఇవి ఈ వారంలో జరిగిన వార్తా విశేషాలు. వచ్చే వారం మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మరణేలూరు కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమిళ నాగేశ్వరరావు గారు, సమర్పణ అభిద్ హుసేన్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: స్థానిక సమాచారం వింటారు. మీకు అందిస్తున్నవారు శ్రీమతి కే మేరీ సుజిత. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని

జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను హెచ్చరించారు. ఈరోజు స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మొగులి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, సర్వే ల్యాండ్ రికార్డుల డీడీ నాగశేఖర్, డిప్యూటీ కలెక్టర్లు కేశవర్ధన్ రెడ్డి, వంశీకృష్ణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించినటువంటి అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తూ ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపించాలని, పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వెటర్నీ పాలిక్లినిక్ నెల్లూరు నందు ప్రపంచ జూనియసిస్ దినోత్సవం డాక్టర్ కె రమేష్ నాయక్ జాయింట్ డైరెక్టర్ నెల్లూరు మరియు డాక్టర్ వి సుజాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిథులుగా డాక్టర్ కె రమేష్ నాయక్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి సుజాత, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారు, ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ వెటర్నీ పాలిక్లినిక్ నెల్లూరు డాక్టర్ ఎం మాలకొండయ్య, డాక్టర్ జి కృష్ణమూర్తి సహాయ సంచాలకులు, డాక్టర్ జె చైతన్య కిషోర్ సహాయ సంచాలకులు, రాష్ట వెటర్నీ అసిస్టెంట్ సర్జన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పి జయప్రకాష్, ప్రముఖ ప్రపంచ ప్రసిద్దిగాంచినటువంటి శాస్త్రవేత్త మహనీయులు లూయిస్ పాశ్చర్ వారికి పుష్పాంజలి ఘటించి తమ నివాళులు అర్పించారు. తదుపరి జరిగిన కార్యక్రమంలో అతిథులు జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె రమేష్ నాయక్ మాట్లాడుతూ జూనోసిస్ వ్యాధుల వల్ల అప్రమత్తంగా ఉండాలని, అలాగే అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మరగ కాచిన పాలను, బాగా ఉడకబెట్టిన మాంసాన్ని తినాలని తెలిపారు. ఈరోజు జిల్లాలో 31,000 యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అన్ని పశు వైద్యశాల ద్వారా అందుబాటులో ఉంచి వ్యాక్సిన్ చేయిస్తామని తెలిపారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత మాట్లాడుతూ, జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులకు వ్యాధి నిరోధక కీటాలు తప్పనిసరిగా ఈ టీకాలను వేయించుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, దోమల నివారణను చేపట్టాలని తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరీ పాలిక్లినిక్ నెల్లూరు డాక్టర్ మాలకొండయ్య మాట్లాడుతూ, వెటర్నరీ పాలిక్లినిక్ నెల్లూరులో ప్రతిరోజు ఉదయం యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నామని, దీనిని పెంపుడు జంతువుల యజమానులు ఉపయోగించుకోవాలని, అలాగే ఈరోజు జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలు మరియు పిల్లలకు 146 యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. పెంపుడు జంతువుల యజమాన్యులు, రైతులు అవగాహన కోసం ప్రభుత్వ శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి కరపత్రికలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే ఈరోజు నిర్వహించినటువంటి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ కె రమేష్ నాయక్, డాక్టర్ వి సుజాత, డాక్టర్ ఎం మాలకొండయ్య, ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించి వ్యాక్సిన్ వేశారు. జంతు ప్రేమికులకు, రైతులకు డాక్టర్ జె చైతన్య కిషోర్ సహాయ సంచాలకులు, ఏడీడీఎల్ నెల్లూరు డాక్టర్ మాలకొండయ్య ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ అవగాహన కల్పించి పలు సలహాలు, సూచనలు, జాగ్రత్తలు తెలిపారు. అలాగే ఫౌండేషన్ ఫర్ యానిమల్ కార్యదర్శి శ్రీమతి ఉమాదేవి మాట్లాడుతూ, జంతువుల సంరక్షణ గురించి సొసైటీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ క్రియాలిటీ అండ్ యానిమల్స్ ప్రాముఖ్యత గురించి తెలిపారు. రమేష్ నాయక్ జాయింట్ డైరెక్టర్ వారు, ఉమాదేవి సెక్రటరీ వారు చిన్న జంతువుల వైద్యశాలలను, షెల్టర్ నిర్మాణానికి సహకరించినందుకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫర్ యానిమల్ కార్యదర్శి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న భక్తి శ్రద్దల నడుమ ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నటువంటి ఈ ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు నెల్లూరు జిల్లా పోలీసు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ ఆపరేషన్ దండయానపై విస్తృత అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112, చిన్నారుల సహాయం కోసం 1098, సైబర్ నేరాల ఫిర్యాదులకు 1930 హెల్ప్ లైన్లను వినియోగించాలని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ప్రజల భద్రత, అవాంఛనీయ సంఘటనల నివారణ కోసం నెల్లూరు పోలీసులు అత్యాధునిక నైట్ విజన్ డ్రోన్లతో రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా చేపట్టారు. ఆకాశం నుంచి పలు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అనుమానాస్పద కదలికలను గుర్తించి తక్షణ చర్యలకు సిద్దమవుతూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా
నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో డ్రోన్ తనిఖీలు నిర్వహించారు. నేరాల నియంత్రణకు ఈ సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారుతుందని పోలీసులు వెల్లడించారు. మీరింతవరకు స్థానిక సమాచారం విన్నారు. మీకు అందించిన వారు శ్రీమతి కె. మేరీ సుచిత. ఇంతటితో ఈనాటి సమాచార వేదిక స్థానిక సమాచారం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై గ్రామదర్శిని కార్యక్రమం. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా వినండి

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక.
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లో రఘుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
1: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
1: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35, తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

మరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలైంది. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా అభిలాష చిత్రంలోని మధురమైన పాట వింటారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

మధురమైన పాట విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: శుభిణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు అమెరికా, బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
1: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలి సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఏ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా అరణిస్తున్న 1వ సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజా జీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలో చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
2: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगदृष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है. मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं.
0: 2019లో 370 అధికరణం, 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు జరిపారని, విద్యా, పరిశోధన, విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జంతువులు, మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ జంతువు పర్యావరణ ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు జంతువులు మొక్కలు పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్స్ స్వీకరించారు. మొజాంబిక్ హై కమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వే సైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాష బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయపూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాష బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అని, ఇది సరళమైన సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తలోని చారిత్రాత్మక ప్రాంబణన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్ ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబణన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలుండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబణన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్ లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16 లో మరొక మ్యాచ్ లో అమెరికా రేపు ఉదయం సియాటల్ లో బెల్జియం ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్ కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్ లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ జంతు పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్, అమెరికా, బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
3: ఈనాటి కార్యక్రమంలో సార్వావరి సాగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు.
4: మన రాష్ట్రంలో పండించే ప్రధాన పంటల్లో వరి ముఖ్యమైన ఆహార పంట. వరి పంట తర్వాతనే అపరాలు కానీ, చిరుధాన్యాలు కానీ, వాణిజ్య పంటలు కానీ, మొక్కజొన్న వంటి ఇతర పంటలు కానీ పండిస్తారు. వరి పంట లేని ఊరు, వరి పండించిన రైతు మన రాష్ట్రంలో ఉండరనడంలో అతిశయోక్తులది. అటువంటి వరిలో ప్రస్తుత కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, కూలీల కొరత, విచక్షణ రహితంగా రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం, వర్షాభావ పరిస్థితులు, తుఫానులు, అకాల వర్షాలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిపోవడంతో సరాసరి దిగుబడులు క్షీణించి వరి రైతాంగం నష్టాల బారిన పడవలసిన పరిస్థితులు ఆసన్నమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సార్వా వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు మేలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఏ విధంగా సాధించవచ్చో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా రకాల ఎంపిక అనేది చాలా కీలకం. రకాల ఎంపికలో ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం, వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకుని వివిధ ప్రాంతాల్లోని వివిధ నేలలకు అనువైన రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా ఇటు సాంప్రదాయ నాట్లు పద్ధతికి కానీ, నేరుగా విత్తే వరి విధానానికి కానీ, ముఖ్యంగా యాంత్రీకరణ సాగు విధానానికి అనువైన రకాలని ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా సాగునీటి లభ్యతను బట్టి సారవ వరి సాగుకు స్వల్పకాలిక లేదా మధ్యకాలిక వరి రకాలను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎంచుకోవాలి. అదేవిధంగా కోస్తా ఆంధ్రలో సారవ పంటను జూన్ నుండి నవంబర్ మాసం వరకు సాగు చేసుకుంటాం. రాయలసీమ ప్రాంతంలో అయితే జూన్ నుండి డిసెంబర్ మాసం వరకు వరి సాగు చేస్తూ ఉంటాం. కనుక ఆయా పరిస్థితులను బట్టి రకాల కాల వ్యవధులను నిర్ణయించుకొని దాని ప్రకారం మనం సాగు చేసుకోవాలి. ఇక వివిధ పరిస్థితులకు అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. ఎడగారు ముందు నాట్లు వేయడానికి అవసరమైన రకాల కింద పుష్కల గాని, తరంగని గాని, సోమశిల, నెల్లూరు మషూరి, చంద్ర, ఐఆర్ 64, జగిత్యాల సన్నాలు వంటి రకాలను ఎడగారుకు వేసుకోవడానికి ముఖ్యమైన రకాలుగా మనం ఎంచుకోవచ్చు. అదేవిధంగా సాధారణ సార్వా పరిస్థితులు గనక ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో నాట్లు వేయడానికి కృష్ణా మండలంలో అయితే స్వర్ణ, అమర, ఇంద్ర, భీమా, కృష్ణవేణి, బాపట్ల సన్నాలు, సాంబమసూరి, బావుపురి సన్నాలు, నెల్లూరు సోన, చైతన్య, ఎన్ఎల్ఆర్ 9674 అక్షయ రకాలు అనుకూలంగా ఉంటాయి. అదే తూర్పుగోదావరి కాని, పశ్చిమ గోదావరి కాని జిల్లాలైన గోదావరి మండలానికైతే స్వర్ణ, అమర, ఇంద్ర, భీమా, పుష్యమి, నెల్లూరు సోన, క్షీర, వరం, పాండురంగ వంటి రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక ఉత్తర కోస్తా మండలానికైతే శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, చైతన్య, వసుంధర, సోనామసూరి, శ్రీకూర్మ, వంశధార, శ్రీధృతి, పుష్యమి రకాలు చాలా అనుకూలమైన రకాలుగా సాధారణ పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు. ఇక దక్షిణ మండలానికైతే సింహపురి, తిక్కన, శ్రీరంగ, ఎన్ఎల్ఆర్ 9674, పార్దీవ, నెల్లూరు సోన రకాలు వంటివి నాట్లు వేసుకోవడానికి సాధారణ పరిస్థితులు అనుకూలమైన రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక అల్పవర్షపాత మండలం గురించి చూసుకుంటే సాంబమసూరి, సోనామసూరి, నంద్యాల సన్నాలు, నెల్లూరు సోన, నెల్లూరు మషూరి, ఎన్డిఎల్ఆర్ 7 రకాలు చాలా అనుకూలమైన రకాలుగా మనం ఎంచుకోవచ్చు. ఇక ఉన్నత శ్రేణి గిరిజన మండలానికైతే వసుంధర, శ్రీధృతి, కొంతవరకు విజేత, నెల్లూరు మషూరి, సుగంధ సాంబ, తరంగిణి రకాలు సాధారణ పరిస్థితుల్లో సార్వాకు నాట్లు వేయడానికి అనుకూలమైన రకాలుగా ఎంచుకోవచ్చు. ఇక సార్వాలో గనక నారుమడిలో ఆలస్యమై ముదురు నాటడానికి అనుకూలమైన రకాల గురించి మనం తీసుకుంటే స్వర్ణ, ఇంద్ర, శ్రీకాకుళం సన్నాలు, బాపట్ల సన్నాలు, అమర, సింహపురి, తిక్కన, వసుంధర, సాంబమసూరి రకాలు మన ఆలస్యంగా నాటుకోవడానికి పనికొచ్చే రకాలుగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా దోమపోటు ఆశించే ప్రాంతాలు ఏవైనా ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాల్లో దీప్తి, విజేత, శ్రీధృతి, చైతన్య, కృష్ణవేణి, ఇంద్ర, బావపురి సన్నాలు వంటి రకాలను మనం ఎంచుకోవాలి. ఇంకా ప్రత్యేకించి ముంపు ప్రాంతాలు ఏవైనా ఉన్నాయనుకోండి, అటువంటి ప్రాంతాల్లో బాడో మషూరి, అమర, ఇంద్ర, భీమా, బాపట్ల సన్నాలు, బాపట్ల మషూరి, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను మనం ఎంచుకోవాలి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో చౌడు భూములు ఎక్కువగా ఉంటుంటాయి. అటువంటి ప్రాంతాల్లో అయితే దీప్తి, సోమశిల, ఇంద్ర, నెల్లూరు సోన, బాపట్ల మషూరి, MCM 100, స్వర్ణముఖి వంటి రకాలు చాలా అనుకూలమైన రకాలుగా మనం ఎంచుకోవాలి. అదేవిధంగా సార్వాలో గనక ఆలస్యంగా నాటడానికి, అంటే మన కాలం అయిపోయి ఆలస్యంగా నాటే పరిస్థితులు వస్తే గనక అటువంటి ప్రదేశాల్లో పుష్యమి, తరంగిణి, నెల్లూరు సోన, శ్రీదృతి, చంద్ర, నంద్యాల సన్నాలు, సోమశిల సన్నాలు కాకుండా కొంతవరకు కాటన్ దొర సన్నాలు, విజేత రకాలను కూడా మనం ఎంచుకోవచ్చు. ఈ విధంగా పరిస్థితులకు అనువైన మన ప్రాంతానికి సౌలభ్యంగా ఉండే రకాలను నీటి వసతిని బట్టి ఎన్నుకోవాలి. అదేవిధంగా 2-3 సంవత్సరాల సిరిసంచుల పరీక్షల్లో ఆశించిన మంచి ఫలితాలను సాధించిన రకాలు ఏవైనా ఉంటే కూడా వాటిని మన ప్రాంతానికి అనుకూలమైన రకాలను చిరుసంచులను ప్రదర్శించి చూసుకుని దాని ప్రకారం కూడా ఆ రకాలను మనం ఎంచుకోవచ్చు. ఇక విత్తన ఎంపిక తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే నారుమడి యాజమాన్యం. ఇక నారుమడి యాజమాన్యం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా మురగదమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, నీరు తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 1 ఎకరం పొలం అమర్చడానికి 5 సెంట్లు నారుమడి సరిపోతుంది. ఈ నారుమడికి 1 కిలో బాస్రూం, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులను వేసుకోవాలి. అదేవిధంగా నత్రజనిని 2 దఫాలుగా, అంటే 1 కిలో విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తన 12 నుంచి 14 రోజులకు

పైపాటుగా వేసుకోవాలి. ఇంకా దీంట్లో నారుమడిలో అతి ముఖ్యమైనది ఏంటంటే శిలీంధ్ర నాశనంతో, ఉదాహరణకు మన కార్బన్ డైజం 50% మందుతో విత్తనం శుద్ధి చేసి మొలక కట్టిన తర్వాత విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. అంటే విత్తన శుద్ధి తూచా తప్పకుండా పాటించాలి. అదేవిధంగా నారు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తొడలుగా ఇచ్చి తర్వాత పలచగా నీరు కట్టుకోవాలి. ఒకవేళ జింక్ లోపం గనక గమనిస్తే గనక నారుమడిలో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణంతో పిచికరి చేసి లోపాన్ని నివారించుకోవచ్చు. ఇక విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3 G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారీ చేయాలి, లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను ఇసుకలో కలిపి పలుచగా చల్లి నీరుంచే ప్రదేశంలో మన జాగ్రత్తగా ఈ నారుమడికి వేసుకోవచ్చు. ఇక నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకు పచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. ఇది ఒకటి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేకాకుండా 4 నుంచి 6 ఆకులు కలిగిన సుమారు 20 నుంచి 25 రోజుల వయసు కలిగిన నారును మాత్రం ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడులు తగ్గిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నారుమడిని సాధ్యమైనంత వరకు చాలా కీలకంగా భావించి నారుమడి యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విత్తన మోతాదు విషయానికి వస్తే మనం చేపట్టే వరిసాగు విధానాన్ని బట్టి విత్తన మోతాదు నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మనం సాంప్రదాయబద్ధంగా నాట్లు వేసే పద్ధతికి వెళ్ళాం అనుకోండి, 20 నుంచి 30 కిలోల ఎకరానికి విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నేరుగా పొలంలో వెదజల్లే పద్ధతి కనుక మనం వెళ్తే గనక 15 నుంచి 20 కిలోలు ఎకరానికి అవసరం అవుతుంది. ఈ మధ్యకాలం డ్రమ్ సెడర్తో కూడా మనం వెదజల్లే పద్ధతి ఉంది, డ్రమ్ సెడర్తో సాల్లో వేసుకుని అటువంటి పరిస్థితుల్లో 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది ఎకరానికి. ఇక గొర్రుతో విత్తే పద్ధతి కొన్ని ప్రాంతాల్లో ఉంది, అటువంటి వాటిలో 30 నుంచి 35 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అదేకాకుండా శ్రీ వరి సాగు పద్ధతి, దీనికైతే 2 కిలోల విత్తనమే సరిపోతుంది. అంతేకాకుండా యాంత్రిక వరి సాగు విధానం గనక మనం మిషన్తో ప్లాంటింగ్ చేసుకునే పరిస్థితులు కనుక వెళ్ళినట్లయితే అటువంటి ప్రాంతాల్లో 8 నుంచి 10 కిలోల ఎకరానికి విత్తనం అవసరం అవుతుంది. దీన్ని బట్టి మన విత్తనం మనం వేసుకునే విధానాన్ని బట్టి ఎంత విత్తనం అవుతుందని నిర్ధారించుకుని దాని ప్రకారం మనం విత్తనాన్ని కానీ నారు కానీ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక నాట్లకు అనుకూలమైన సమయం గురించి మాట్లాడుకున్నట్లయితే కృష్ణా గోదావరి మండలంలో ప్రాంతాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో సార్వాకు జూలై నుండి ఆగస్టు వరకు నాట్లు వేసుకోవడానికి అనుకూల సమయంగా మనం గుర్తించడం జరిగింది. అదే ఉత్తర కోస్తా మండలం అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అయితే సార్వ వరి నాట్లకు ఆగస్టు మాసం వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక దక్షిణ మండలంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలులోని కొంత భాగం వరకు సార్వ వరి నాట్లు సెప్టెంబర్ మాసం వరకు కూడా అనుకూలమైన ప్రాంతం కింద మనం సమయం కింద తీసుకోవచ్చు. అత్యల్ప వర్షపాత మండలంలోని జిల్లాలైన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జూలై నుండి ఆగస్టు మాసం వరకు వరి నాట్లకి అనుకూలమైన సమయంగా గుర్తించి ఈ సమయంలోపు మన నాట్లు వేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇక మరి ముఖ్యమైనది నేల తయారీ. వరి నాట్లు వేయడానికి 20 నుండి 25 రోజుల ముందు నుండే ప్రధాన పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మరొక దమ్ము చేసుకోవాలి. ఉపరితలమంతా సమానంగా ఎత్తు పొలాలు లేకుండా ఉండేటట్లు పొలమంతా దమ్ము చెక్కతో గాని అడ్డుతోలు గాని చదును చేసుకోవాలి. నల్లరేగడి నేలల్లో నాట్లు వేయడానికి 2 రోజులు ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తర్వాతనే నాట్లు వేసుకోవాలి, లేదంటే నేల మెత్తగా తయారై దిగుబడి పోతుంది. దమ్ము చేయడానికి హెవీ ట్రాక్టర్తో కాకుండా చిన్న ట్రాక్టర్తో వచ్చే రోటోవేటర్ కానీ పవర్ టిల్లర్తో కానీ రోటో పడ్లర్ సాయంతో కానీ దమ్ము చేసినట్లయితే దమ్ముతో పాటు నేల చదును కూడా ఒకేసారి అవడమే కాకుండా దమ్ము సమయం 60% మరియు నీటి ఆదా 30 నుండి 40% వరకు ఉంటుంది. కాబట్టి మనం నేల తయారీ విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నాట్లు వేయట. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి సార్వాలో చదరపు మీటర్కు 33 మూనలు ఉండేలాగా నాటుకోవాలి. బాగా మెత్తగా లేదా లోతు నేలలు లేదా బరువైన నేలల్లో దమ్ము చేసిన 2-3 రోజుల్లోపే నాట్లు వేయడం ముగించుకోవాలి. ఇక భూసారం తక్కువగా ఉండే నేలల్లో నాట్లు ఆలస్యమై ముదురు నారు నాటేటప్పుడు చదరం మీటర్కు 15 నుంచి 20% అదనంగా మూనలు ఉండేలాగా నాటుకోవాలి. అంతేకాకుండా నాట్లు పైపైన నాటితే మూన త్వరగా తిరిగి పిలకలు ఎక్కువగా తొడుగుతాయి. నాట్లను లోతుగా కానీ మడత పెట్టి కానీ మూనకు ఎక్కువ మొక్కలుగా ఉండి ఉండేటట్లుగా ఎట్టు పరిస్థితుల్లో నాటుకోకూడదు. ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న వరి నాట్లు యంత్రాల సాయంతో 15 రోజుల్లోపు లేతనారు నాటడమే కాకుండా కూలీల కొరతను అధిగమించి అనుకున్న సమయంలోనే నాట్లు వేసుకోవచ్చు.
అంతేకాకుండా నారును వరుసల్లో నాటుకుంటూ

చదరపు మీటర్కు 27 మొనల దాకా వచ్చి పోషకాల లభ్యత పెరగడంతో పాటు కలుపు నివారణ కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒకవేళ నారుమడులు వేసుకోవడం ఆలస్యమైనా, నారుమడికి తగినంత నీటి లభ్యత లేకపోయినా, అధిక కూలీ రేట్లు, నారుమడి యాజమాన్యం తదితర అంశాలు కీలక సమస్యగా ఉన్నప్పుడు నేరుగా విత్తే వారి విధానాన్ని వెదజల్లే పద్ధతిలో కానీ డ్రమ్ సీడర్ సాయంతో కానీ విత్తుకొనటం వలన నారుమడికి అయ్యే ఖర్చు నీటి ఆదాతో పాటు నాట్లు వేయడానికి అయ్యే ఖర్చుతో కలిపి సుమారు 3000 రూపాయల వరకు మనకు ఆదా అవుతుంది. ఇక సాధారణ నాట్లు పద్ధతి కానీ వరి నాటు యంత్రాలతో కానీ నేరుగా విత్తేనే విధానమైనా ప్రతి 2 మీటర్ల నాటుకి ఖచ్చితంగా 20 నుంచి 25 సెంటీమీటర్ల కాలిబాట్లు విడిచి నాటుకునేటం వలన పైరుకు తగినంత గాలి వెలుతురు బాగా ప్రసరించి పైరు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడమే కాకుండా ఈ కాలిబాట్లు పైరును పరీక్షించుటకు, ఎరువులు మరియు పురుగు మందులు వేయటకు అనువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలిబాటలు వేయటం వలన సుడిద్రామ ఉధృతి కూడా బాగా తగ్గినట్లు పరిశోధనలో తేలింది. ఇక ముఖ్యమైన యాజమాన్య విషయానికి వస్తే ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకమైంది. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే పంటకు కావలసిన పోషకాలను సరైన మోతాదులో సకాలంలో అందించాలి. వరిలో నత్రజనిని ఎక్కువగా వాడి భాస్వరం పొటాషియం ఎరువులను సరైన మోతాదులో వాడకపోతే చీడపీడల ఉధృతి అధికంగా పెరిగి తాలుకంకులు ఎక్కువగా ఏర్పడి దిగుబడి తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా లోపిస్తుంది. అంతేకాకుండా కేవలం రసాయన ఎరువుల మీదనే ఆధారపడకుండా వీలైనంత వరకు 25 నుంచి 50% వరకు సేంద్రీయ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టడం వలన నేల ఆరోగ్యంతో పాటు పంట నాణ్యత కూడా అభివృద్ధి చెందుతుంది. జీవ ఎరువుల రూపంలో కూడా వరి పైరుకు పోషకాలను అందించడం వలన పర్యావరణమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కనుక ప్రతి రైతు ఖచ్చితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలను తూచా తప్పకుండా చేయించుకోవాలి. భూసార పరీక్షను బట్టే పండించే వరి రకాన్ని బట్టి ఎరువులు ఎంత మోతాదులో వేయాలో నిర్ధారించుకోవాలి. సాధారణంగా వరి పంటకు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్య పోషకాలు, జింకు, ఇనుము, మాంగనీసు వంటి సూక్ష్మ పోషకాలు అవసరమవుతాయి. ఇక ముందుగా నత్రజని గురించి తీసుకుంటే ఇది మొక్కల పెరుగుదలకు, దుబ్బు చేయుటకు, గింజల్లో మాంసకృతులు ఎక్కువగా చేయడానికి ఉపయోగపడుతుంది. నత్రజని లోపించినప్పుడు మొక్కల పెరుగుదల తగ్గి పసుపు పచ్చగా మారి క్రింది ఆకులు ఎండిపోతాయి. నత్రజని ఎరువు ఎక్కువైతే పంట ఆలస్యంగా కోతకు రాదు. అంతేకాకుండా రోగ నిరోధశక్తి తగ్గి పురుగులు తెగుళ్ళ ఉధృతి పెరుగుతుంది. కావున నత్రజని ఎరువుల వాడకంలో రైతులు జాగ్రత్త వహించాలి. భూసార పరీక్షను అనుసరించి ఎకరాకు 36 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. వేయవలసిన నత్రజనిలో 1/3 వంతు ఆఖరిదమ్ములను లేదా నాట్లు వేసే సమయంలో మిగతా 1/3 వంతు పిలకలు దుబ్బు తొడిగే దేశ అంటే సుమారుగా 20-25 రోజులప్పుడు మిగిలిన 1/3 వంతు అంకురం ఏర్పడే దశ, దాన్ని చిరుపడ దశ అంటాం. అంటే అది సుమారుగా 40-45 రోజులప్పుడు వస్తుంది. అటువంటప్పుడు ఆఖరి దఫాని అంటే 3వ దఫాని ఆ సమయంలో వేసుకోవడం వలన మొక్కకు కావలసిన పోషకాలను, మరి ముఖ్యంగా నత్రజనిని అందించడం వల్ల అవుతాం. ఈ నత్రజనిని సాధారణంగా యూరియా రూపంలో కానీ, డిఏపి రూపంలో కానీ, కాంప్లెక్స్ రూపంలో కానీ మనం చెప్పిన 36 కిలోలు నత్రజని ఇచ్చే ఎరువుల్ని మొక్కకు అందించాలి. ఇక తేలికపాటి నేలల్లో, ఇసుక నేలల్లో అయితే నత్రజనిని 3 దఫాలుగా బదులు 4 దఫాలుగా వేసుకోవాలి. ఎన్ని దఫాలు వేసినా కానీ మొత్తం నత్రజని చిరుపట దశలోపే ముగించేసేలాగా మనం చూసుకోవాలి. ఇక అతి ముఖ్యమైన పోషకం ఏంటంటే భాస్వరం. ఇది వరి మొక్కల్లో జీవరసాయన ప్రక్రియకు అవసరమైన శక్తిని సరఫరా మరియు బదిలీ చేయటకు అవసరమవుతుంది. అంతేకాకుండా మొక్కల వేర్ల పెరుగుదలకు, పూత తగినంత సమయంలో ఏర్పడడానికి, గింజ ఏర్పడడానికి, కణ విభజనకు మరియు కొత్త భాగాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ భాస్వరం లోపిస్తే ఆకులు ముదురాకుపచ్చ లేదా నీలు ఆకుపచ్చ రంగు కలిగి క్రమేపీ ఊదా రంగుకు మారుతూ ఉంటాయి. భాస్వరం లోపం ఎక్కువగా నల్లరేగడి నేలలు, సున్నం అధికంగా ఉండే నేలలు, క్షారభూములు మరియు తేలికపాటి చలకా భూముల్లో ఎక్కువగా ఈ భాస్వరం లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. కనుక మరి ముఖ్యంగా ఏంటంటే భాస్వరంకు కదిలే గుణం చాలా తక్కువగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు వేరు దగ్గరగా దీన్ని అందించాలి. కావున భాస్వరం ఎరువును దమ్ములోనే ఉడుపునకు ముందుగానే వేసుకోవాలి. ఏ కారణం చేతనైనా దమ్ములో వేయకపోతే నాట్లు వేసిన 10 రోజుల్లోపు వేసుకోవచ్చు. ఆ తర్వాత వేసినా ఏ రకమైన ఫలితం ఉండదు. ఇది కూడా భూసార పరీక్షను ఆధారంగా చేసుకునే ఎకరానికి సుమారుగా 24 కిలోలనిచ్చే భాస్వరం ఎరువును సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 150 కిలోలు, అదే డిఏపి రూపంలో అయితే 52 కిలోలు చొప్పున దమ్ములో వేసుకోవాలి. అవసరానికి మించి

ఎక్కువ భాసనం వేస్తే భూమిలో ఉన్న జింకు అందకుండా అడ్డుకుని జింకు లోపాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మాసం ఎరువు వేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక తదుపరి ముఖ్య పోషకం పొటాషియం. ఇది మొక్కల కణజాలాలను గట్టిపరచడానికి ఉపయోగపడి కాండం బాగా పీచు చేరి దృఢంగా ఉండి పైరు పడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చీడపీడల తాకును తట్టుకునే రోగ నిరోధక శక్తిని కూడా మొక్కకు కలిగిస్తుంది. పొటాషియం వినియోగం వలన తాళుగింజల సంఖ్య తగ్గి గింజలు పూర్తిగా నిండికునేటట్లు చేస్తుంది. ఒకవేళ పొటాషియం లోపం గనక కనిపిస్తే అది ఎలా ఉంటుందంటే సన్నగా చిన్నగా వృద్ధి చెందిన నల్లని వేర్లు, ఆకులు ముదురాకు పచ్చగా ఉండి వాటి మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా చివరలకు వ్యాపిస్తాయి. ముదిరిన ఆకు కొనలు ఎండి రాలిపోతూ ఉంటాయి. ఈ విధంగా పొటాషియం లోపం వల్ల అగ్గి తెగులు, ఆకుమచ్చలు మరియు సుడిదోమ ఉధృతి కూడా ఎక్కువవుతుంది. కనుక ఇది కూడా భూసార పరీక్షలను అనుసరించి ఎకరాకు 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదే తేలికపాటి నేల అయితే 30 కిలోలు అవసరమవుతుంది. పొటాషియం ఎరువును ఆకారదమ్ములో 1/2 వంతు అంటే సుమారు 12 కిలోలు, అదేవిధంగా మిగిలిన 1/2 వంతు చిరుపొట్ట దశలో నత్రజని ఎరువుతో పాటు వేసుకోవాలి. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువు రూపంలో కానీ యూరియా రూపంలో కానీ వేసుకోవాలి. అదేవిధంగా 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపకిండి కానీ లేదా 250 కిలోల బంకమట్టితో కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మరి ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా ఎట్టు పరిస్థితుల్లో వేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు కాంప్లెక్స్ ఎరువులను వాడాలనుకుంటే మొదటి దమ్ములోనే వేసుకోవడం లేదా నాట్లు వేసుకున్న టైంలోనే వేసుకోవడం మనకి చాలా మంచిది. ఇక సూక్ష్మ పోషక లోపకాల కింద మనం గమనించినట్లయితే జింకు లోపం అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. జింకు లోపం సార్వా కంటే దాల్వాలోనే ఎక్కువ వస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో సార్వాలో కూడా జింకు లోపం ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షార భూములు, సున్నం అధికంగా ఉండే నేలలు, వరి తర్వాత వరి వరుసగా వేసే నేలల్లో ఈ జింకు లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏ రకంగా ఉంటుందంటే ఆకు మధ్య ఈనెలు హరితం కోల్పోయి పసుపు రవర్ణంలోకి మారతాయి. ముదురాకులు తుప్పు పట్టినట్లు ఉండి పెలుసుగా మారి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. ఈ లక్షణాలు గనక మనకు సారా ఊర్లు కనిపించినట్లయితే ఇమీడియట్గా పంట మీద నివారణకు అయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. అట్లా కాకుండా జింకు లోపం మనం తరచుగా వస్తుందనుకుంటే గనక దీని నివారణకు ప్రతి 2 వరి పంటలకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దమ్ముకు ముందు వేసి బాగా కలిగి దున్నుకోవాలి. దీనివల్ల జింకు లోప లక్షణాలన్నీ మనకు రాకుండా ఉంటాయి. ఇక తర్వాత మనకి సామాన్యంగా కనిపించే మెట్ట ప్రాంతాలు ఎక్కువ కనిపించే సూక్ష్మధాతు పోషక లోపం ఏంటంటే ఇనుము. ఇదేంటంటే ఆకు అంతా పచ్చదనం కోల్పోయి లేత ఆకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువైనప్పుడు ఇటుక రంగమచ్చలు ఏర్పడి ఆకు నిర్జీవం అవుతూ ఉంటాయి. దీని నివారణకు గాను 1 లీటర్ నీటికి 20 గ్రాముల అన్నబేది మరియు 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి ఆకులు ఆకుపచ్చ రంగు మారే వరకు వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవడం వల్ల ఇనుము ధాతు లోపం అనేది మనం నివారించుకోగలుగుతాం. ఇక ఎరువుల యాజమాన్యం తర్వాత మనం అతి కీలకంగా చెప్పుకునేది కలుపు యాజమాన్యం. వరి పంట నాటిన 25 నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు పైరుతో పోటీ పడి అప్పటికే నేలలో ఉన్న పోషకాలను చాలా వరకు వినియోగించుకుని వైరు పైరుకు నష్టం ఎక్కువ కలిగజేస్తూ ఉంటాయి. కనుక కలుపు మొక్కల వలన వరి మనం సాధారణంగా సాంప్రదాయ పద్ధతులు అయితే 34%, మెట్ట వరిలో అయితే 67%, నేరుగా వెదజల్లే పద్ధతులు అయితే 75% దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నట్టు పరిశోధనలు తేలింది. కనుక నాట్లు వేసిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి, 30 నుంచి 35 రోజులకు 2వసారి కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. నేల తయారీ సమయంలోనే మొరగ దమ్మును 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు బాగా దమ్ము చేసి చేను ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా చేసుకుని తగినంత నీటి యాజమాన్యం పాటిస్తే కలుపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక నాట్లు వేసిన 20 రోజులకు కలుపు తీతతో పాటు పైపాటుగా వేయవలసిన నత్రజనిని వేస్తే వరిలో వేర్లు బాగా అభివృద్ధి చెంది ఎక్కువ పిలకలు తొడిగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనం జనరల్గా నారుమడిలో కొంచెం నారు సమస్య, నారుమడిలో కూడా మనకి కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక నారుమడిలో కనుక ఓదా కలుపు ఎక్కువ ఉన్నట్లయితే దీని నిర్మూలనగాను ఎకరా నారుమడికి 1.5 నుంచి 2 లీటర్ల బొటాక్లోర్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 7 నుంచి 8 రోజులకు లేదా 400 మిల్లీలీటర్లు సైహలోపాప్ బ్యూటైల్ను విత్తిన 14 నుంచి 15 రోజులప్పుడు పిచికారీ చేయాలి. విత్తిన 25 నుంచి 30 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరా నారుమడికి 400 గ్రాముల
2,4-D సోడియం లవణంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అది సాధారణంగా నార్మల్లో మనం చేసుకోవాల్సిన కలుపు యాజమాన్యం. అదేవిధంగా ప్రధాన పొలంలో కనుక మనకు కలుపు సమస్య ఉన్నట్లయితే నాట్లు వేసిన 3 నుంచి 5 రోజుల్లోపు పొలంలో పలుచగా నీరు పెట్టి ఎకరాకు 500 మిల్లీలీటర్ ప్రిట్లాక్లోర్ లేదా 500 మిల్లీలీటర్ అనిలోఫ్లాస్ లేదా 35 నుంచి 50 గ్రాముల ఆక్సాడయర్జిల్ పొడి మందు 50 మిల్లీలీటర్ల నీటిలో ద్రావకంగా తయారు చేసుకుని దానిని కానీ లేదా 1 నుంచి 1.5 లీటర్ల బొటాక్లోర్ మందును ఏదో ఒక దానిని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి సమానంగా వెదజల్లుకోవాలి. దీనివల్ల ఏంటంటే తొలినాళ్ళలో కలుపు పుట్టేది ఏదైతే ఉంటే అది సమర్థవంతంగా అరికట్టగలగడం. అదే నేరుగా విత్తే వరి విధానంలో అయితే ఎకరాకు 80 గ్రాముల పైరిజో సల్ఫురాన్ ఎత్తాయి. ఈ మధ్య సాతియా నామంతో దొరుకుతుంటుంది. ఈ కలుపు మందును ఇసుకలో కలిపి 5 నుంచి 7 రోజుల్లోపు చల్లుకోవచ్చు, లేదంటే పిచికారీ కూడా చేసుకోవచ్చు. ఇక నాటిన వారం రోజుల్లోపు గనక గుళికల రూపంలో వేసుకోవాలనుకుంటే ఎకరాకు 4 కిలోల బెన్ సల్ఫురాన్ మిథైల్ ప్లస్ ప్రిట్లాక్లోర్ కలయికతో వచ్చిన లాండాక్స్ పౌరటీ గుళికలు అనేవి ఈ మధ్యకాలంలో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి ఎకరాను 4 కిలోల చొప్పున 20 కిలోలు ఇసుకలో కలిపి చేనులో చల్లుకోవచ్చు. దీనివలన గడ్డి జాతితో పాటు అన్ని రకాల వడల్పాటి ఆకు కలుపు మొక్కలు కూడా నివారించుకోవచ్చు. ఇక పంట ఎదిగే దశలో గనక అంటే నాటిన 15-20 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు 400 మిల్లీలీటర్ల సైహలోపాప్ బ్యూటైల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే వెడల్పాటి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నాటిన 20 నుంచి 25 రోజులప్పుడు ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ను లేదా 2,4-D ఇథైల్ ఎస్టర్ను పిచికారీ చేయాలి. అట్లా కాకుండా గడ్డి జాతి మొక్కలు వెడల్పాటి కలుపు మొక్కలు రెండు సమానంగా ఉన్నట్లయితే ఎకరానికు 80 మిల్లీలీటర్ల బిస్పైరీబ్యాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది అది కానీ, లేదంటే 8 గ్రాముల మెట్ సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరోమ్యూరాన్ ఇథైల్ దీని కాంబినేషన్లో వస్తున్న ఆల్మిక్స్ అది కానీ, లేదంటే 50 గ్రాముల ఇథాక్సి సల్ఫురాన్ మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డిజాతి మొక్కలు అదేవిధంగా వెడల్పాటి కలుపు మొక్కలు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కలుపు రసాయనాలను వాడేటప్పుడు పైరు దశను బట్టి పైరులో పెరిగే కలుపు జాతులను బట్టి మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎట్టు పరిస్థితుల్లోనూ సిఫార్సు మించిన కలుపు మోతాదులను వాడుకోకూడదు. ఒకవేళ కలుపు రసాయనం వల్ల పంటకు నష్టం కలిగిందనిపిస్తే గనక నీటి పిచికారీ చేసి కానీ లేదా పంచదార ద్రావణం పిచికారీ చేసి కానీ వెంటనే ఎకరానికి 15-20 కిలోల యూరియాను వేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీటిని బయటకు తీసివేసి కోత నీరు పెట్టుకోవాలి. వరి యంత్రాలతో నాటిన లేదా వరుసల్లో నాటుకున్నట్లయితే రసాయన కలుపు మందులకు బదులు కోనో వీటర్ లేదా పవర్ టిల్లర్ను పవర్ వీటర్స్ అనే మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని వాడి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వరి నీటితో పెరిగే మొక్క కానీ నీటి మొక్క కాదు. అవసరానికి మించి ఎక్కువ నీరు వరిచేలో ఉంటే పైరుకు సూక్ష్మ వాతావరణంలో మార్పు వచ్చి తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా మారడమే కాకుండా పోషకాల లభ్యత, ముఖ్యంగా నత్రజని ఎరువుల నష్టం భూమిలో ఇంకిపోయే రూపంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి వరికి ఎంత నీళ్లు కావాలో అంతవరకే మనం పెట్టుకోవాలి చేలో. వరి పైరుకు పిలకలు పుట్టే దశ, చిరుపొట్ట దశ, పోత దశ, వెన్ను పాలు పనులు పోసుకునే దశలు సున్నిత దశలుగా మనం గమనించాం. కనుక ఈ సున్నిత దశల్లో పొలంలో తగినంత నీరు అంటే సుమారుగా 5 సెంటీమీటర్ల నీరు ఉండేటట్లు జాగ్రత్త పడితే సరిపోతుంది. అదేవిధంగా బాగా సారవంతమైన లేదా బలమైన నేలల్లో రసాయనిక ఎరువులు మాత్రమే వాడే నేలలు ఉంటాయి. అటువంటి నేలల్లో అత్యధిక పిలకలు తయారై తర్వాత పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి 3 రోజులు ఆరగడతాం. దీన్నే మధ్యంతర మురుగుతీత అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మధ్యంతర మురుగుతీత వల్ల ఏమవుతుందంటే వైరు పైరుకు వేళ్లకు ప్రాణవాయువు గ్రహించి ఆరోగ్యంగా పెరగడంతో పాటు చేనంతా ఒకేసారి పోతకొస్తుంది. అంతేకాకుండా మనకి ఏ అయితే పిలకలు ఉన్నాయో పిలకలన్నీ కూడా కంకులుగా మారే అవకాశం ఉంటుంది. దీన్ని మధ్యంతర మురుగుతీత అనేది ఎక్కువగా ఈ బలమైన సారవంతమైన నేలలో చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనకి ఎలుకల యాజమాన్యం అనేది మనకి వరిలో చాలా కీలకమైన విషయం కింద మనం గుర్తించుకోవచ్చు. ఒక ఎకరానికి 10 ఎలుకలున్న కన్నాల నుంచో పంటకు ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఎలుకల నివారణకు సరైన యాజమాన్య చర్యలు చేపట్టాలి. దీనికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సాధ్యమైనంత వరకు సామూహిక ఎలుకల నివారణ చేపడితే ఎలుకలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఎలుకలను నివారించడం గాను పంట లేని సమయంలో ఎర్రబట్టలు పెట్టి కానీ, జింక్ ఫాస్ఫేట్ కానీ లేదా బ్రోమోడైలిన్ విషపేరలను పెట్టి నివారించుకోవచ్చు. సాధారణంగా పిలక దశ నుంచి 10 రోజుల వ్యవధిలో చిరుపొట్ట దశ వచ్చే వరకు
బ్రోమోడైలిన్ ఎరను ఎకరానికి 5 చొప్పున పెట్టి ఎలకల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. ఒకవేళ ఎలకలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే జింక్ ఫాస్ఫేట్ను పంటకాలంలో ఒకసారి మాత్రమే వాడుకోవాలి. ఇక పర్యావరణ కాలుష్యం కాకుండా ఉండడానికి ఎలుకల నివారణగాను పొగ యంత్రాలను

0: గణనీయంగా తగ్గిస్తాయి. ఈ చీడపెడల ఉనికిని తరచుగా గమనించి నివారణ చర్యలు చేపట్టాలి. నారుమడి దశలో ప్రధానంగా కాండం తొలిచే పురుగులు, తామర పురుగులు, దోమతో పాటు పాము పడతగులు ఆశించే అవకాశం ఉంటుంది. అదే పిలక దశ నుంచి పోటాకు దశ వరకు అయితే కాండం తొలిచే పురుగుతో పాటు ఆకుముడత, తాటాకు తెగులు, తామర పురుగులు మరియు సుడిదోమ ఆశించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెగుళ్ళలో ఆకుమచ్చ తెగులు, పాముపడు తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది ఈ దశలో. అదేవిధంగా పూత దశ నుంచి ఈనుగు దశ వరకు అయితే కంకినల్లి, ఆకునల్లి, కంపునల్లి ఇట్లాంటి పురుగులతో పాటు మానుపండు, పొట్టకుళ్ళు మరియు పాముపడు తెగులు ఆశించే అవకాశం ఈ పూత దశ నుంచి ఈనుగు దశ వరకు ఉంటుంది. కాబట్టి మనకి ఏ దశలో ఏ పురుగులు కానీ ఏ తెగులు కానీ వస్తాయో దాన్ని గమనించి దాని ప్రకారంగా మనం నివారణ చర్యలు చేపట్టుకోవాలి. ఈ విధంగా ఏ దశలో గనక పురుగులు తెగులు ఆశిస్తాయో గమనించుకుంటూ దాని ప్రకారం నివారణ చర్యలను చేపట్టుకోవాలి. ఇక తెగులు నివారణగాను ముందు జాగ్రత్తగా తప్పనిసరిగా తీసుకోవాలి. దాన్ని ఏ రకంగా తీసుకోవాలంటే ముందు విత్తన శుద్ధి తూచా తప్పకుండా చేసుకోవాలి. అదేవిధంగా తెగులు వృద్ధి ఎక్కువ గమనించినట్లయితే నత్రజని ఎరువును చాలా వరకు నియంత్రించుకోవాలి. అవసరమైతే మానేయవలసిన పరిస్థితులు కూడా ఉంటుంది. ఇక చేలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు నిర్మూలించుకుంటూ తెగుల వ్యాప్తిని చాలా వరకు అరికొట్టుకోవాలి. అదేవిధంగా తెగులు సోకిన పొలం నుండి వేరే పొలంలోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా వీలైతే ఆ నీటిని తీసి కొత్త నీరు పెట్టుకోవడం వల్ల కూడా తెగులు వ్యాప్తి చాలా వరకు అరికొట్టుకోవచ్చు. ఈ విధంగా మనం విత్తన ఎంపిక మొదలుకొని నారుమడి యాజమాన్యం, నేల తయారీ, ప్రధాన పొలంలో వేసిన ఎరువులు, కలుపు యాజమాన్యం మరియు నీటి యాజమాన్యంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే సార్వావరిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
1: సార్వావరి సాగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు.
2: వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
3: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకి అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వీబీజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాలు చెల్లి

0: ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతా ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిఎం ఆవాస యోజన గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి అలాగే మహిళలకి సంబంధించినటువంటి లక్పతి దీదీలుగా గాని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదిక ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి అందుతుండడం జరుగుతుంది. ఇది ఒక అంశం అయితే, మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కాని పేదరిక నిర్మూలనకి తీసుకున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత్ భారత్ కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజీస్ ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఏ ఇండికేటర్స్ లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75% ఏ ప్రాతిపదికనైతే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాలు చైర్మన్ గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్లు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ లో పిఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పిఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏదైతే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి

0: వరకు ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్ కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ రోడ్డు కనెక్షన్ కానీ డ్రైనేజ్ కనెక్షన్ కానీ విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు. వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా గానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తీస్తే అప్పులు నడ్డి వేసినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా హీసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం, అట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంపు సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంపు సెట్ గుండా విద్యుదీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారీ ఎన్ని పంప్ సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్ కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విత్తనం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్లినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్ కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పిఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. పిఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ ని చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఎదువేరికి ఉన్నటువంటి పద్ధతుల్లో అయితే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో హైడ్రో గాని లేకపోతే థర్మల్ పవర్ గాని, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్లాలని పిఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో గాని, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో గాని చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో, పాత ఉభయ గోదావరి జిల్లాలో గాని ఇటువంటి ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో ఒక పార్ట్, ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పిఎం కుసుమ్ ముందు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్ కి 3.5 నుంచి 4.5 ఎకరా వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే ప్రభుత్వాన్ని ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కౌలిస్తూ భూముల్ని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పిఎం కుసుమ్ సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ గ్రామీణాభివృద్ధి అనగానే విద్య, వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణ తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉండే దాన్ని సమగ్ర శిక్ష అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి, అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట

0: పోయడానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్షా అభియాన్ మళ్ళీ పిఎంసీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎంసీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40 నుంచి 60 స్కూల్స్ ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎంసీ స్కూల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ డిజిటల్ లెర్నింగ్ కావలసినటువంటి అంశాలు పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పిఎంసీ స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమీ కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకుని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం. దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పిఎంసీ స్కూల్స్ కి తోడుగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం. వెలిసి ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో రావటం, అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్వర్ణాంధ్రంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత్ సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా గానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: వికసిత భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శన్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరపున ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 8 గంటలైంది. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటారు. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం.

మీ హలో అభిరుచి. మీరు వింటున్నారు 102.7 మెగా హెచ్ పై హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం. కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలంటే కనుక వెంటనే నేను చెప్పే మొబైల్ నంబర్ని నోట్ చేసుకోండి. మీకు నచ్చిన పాట వినాలంటే కనుక మీ పేరు, ఊరు, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 మెగా హెచ్ పై సూపర్ హిట్ సాంగ్స్. మీరు మీ చిరునామా పంపించవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 7901084415. నంబర్ మరోసారి 7901084415. ఈ నెంబర్కి ఇంకా లేట్ చేయకుండా మెసేజెస్ చేస్తారు కదా. అయితే పాటల గురించి మనం పాట వింటూ ఉంటే మనసు ప్రశాంతతకు గురవుతుంది కదా. అవునండి, నిజం. పాటలు ఎన్నో జ్ఞాపకాలను మరమరపించుతాయి, అదేవిధంగా పాత పాత జ్ఞాపకాలను కూడా గుర్తుకు తెస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. మరి లేట్ చేయకుండా పాటలు, కొత్త కొత్త పాటలని వినేద్దాం. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక సూపర్

రచయిత వనమాలి, రచనలో చిత్రగారి, గానంలో అద్భుతమైనటువంటి పాట 8 వసంతాలు. ఈ చిత్రంలోని పాట విన్నారు కదా. నిజంగా చిత్రవారి గొంతులో కోయిల పాడుతున్నట్టు లేదు, ఆ పాట వింటూ ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే చిత్రగారయ్యారు పద్మభూషితురాలు, అంటే పాటకి పట్టాభిషేకం జరిగినట్టు. తన గాత్రంతో కోట్ల మంది శ్రోతల మతిని దోచుకున్న చిత్ర ప్రతిభకు తక్కిన గౌరవమే అది. అయితే మీరు పాట వింటుంటే అంతులేని ఆనందం కలుగుతుంది. స్వర విన్యాసంతో ఏ భాషలో పాడినా కూడా సాహిత్యానికే వన్నె తెచ్చిన టాలెంటెడ్ చిత్రగారు. సహగాయకుడు ఎవరైనా సరే తనదైన ప్రత్యేకతను చూపించటంలో చిత్రగారు అమోఘం అనిపిస్తారు. ఆమె ఖాతాలో 1000 సంఖ్యలో పాటలున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. ఎవ్వరికీ లేనన్ని జాతీయ, రాష్ట్రీయ అవార్డులున్నాయి తెలుసా. ఇప్పుడు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఆమె ప్రతిభను మరింత ఉన్నతంగా చూసింది. వింటూనే ఉండండి వీరి గానంలో అద్భుతమైనటువంటి పాట 8 వసంతాలు చిత్రంలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇప్పుడు విన్నాం. వింటూనే ఉండండి 102.7 MHz పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మొదటగా మనకు ఒక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారాలతో అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. మాకోసం డాడీ చిత్రం నుంచి నా ప్రాణమా అని పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా వినిపించండి ఈ పాటను అని అంటూ కోరుతూ ఉన్నారు. కోరుతున్న వాళ్ళు ఉమ్మిడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయిష ప్రత్యేక అభినందనలతో అంటూ రాసుకొచ్చారు. తప్పకుండానండి, మీరు కోరినట్లుగానే డాడీ చిత్రం నుంచి మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ కూడా చదువుతాను. కోవూర్ నుంచి ఇస్మాయిల్, ఎస్ఎంఎస్ సర్దార్ జాకీర్ భాయ్, వీరు మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మీరు కోరినట్లుగానే మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత కోరుతున్నారు మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అని అంటూ కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం డాడీ చిత్రంలోని ఒక మంచి పాటను ప్రసారం చేస్తాను. వినండి.

డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ చిత్రగారి గానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి వారి రచనలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఈ పాట వింటున్నంతసేపు కూడా సిరివెన్నెల వారు రాసిన పాఠాలకు అర్థం వెతుక్కోవడం నిజంగా చాలా ఈజీ. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సరళమైనటువంటి భాషలో రాయడం వారి యొక్క ప్రత్యేకత. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ప్రేక్షకుల స్థాయిని ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. పాట కోరిన భావంలో రాస్తారు, అది వీరి యొక్క గొప్పతనం. సిరివెన్నెల వారు రాసినటువంటి భావాన్ని అర్థం చేసుకోవటానికి ప్రేక్షకులు ప్రయత్నించారు. ప్రేక్షకులు ప్రయత్నించేలా చేశారంటే అదే కదా వారి యొక్క స్పెషాలిటీ. సిరివెన్నెల ఎటువంటి పాటలు రాశారు ఒక్క ముక్కలో సమాధానం చెప్పడం అయితే కష్టం. అందుకే చక్కటి పాట విన్నారు. ఇకపోతే ఈ పాట కోసం ఉదిత్ నారాయణ్ మరియు చిత్రగారి గానం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చినటువంటి పాటలు మీరు వింటూ ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన వింటారు.

మీరు వింటారు 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇచ్చిన పాటలు హలో బిరుజు వాట్సాప్ కార్యక్రమంలో వింటూ ఉన్నారు. మిమ్మల్ని కొరకు శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. హలో బిరుచి, సింహపురి ఆర్జే మీరే సుజిత గారికి శుభ సాయంత్రం అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, మేడం మా కోసం ఏదైనా ఒక మాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్, హాయ్ నమస్తే, గుడ్ ఈవినింగ్, మేరీ సుచిత గారు అంటూ రాసుకొచ్చారు. మాకు ఏదైనా చిత్రం నుంచి మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. వీరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నుంచి కోరుతున్నారు. అలాగే మా కోసం ఏదైనా పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత మెసేజ్ చేశారు, సత్యవతి రావలి అలాగే లక్ష్మీకాంత్ మహబూబ్ నగర్ నుంచి కోరుతూ ఉన్నారు. మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఎదోజి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా వీరంతా మూసాపేట నుంచి కోరుతున్నారు. ఏదైనా ఒక మంచి పాట మా కోసం ప్రసారం చేయండి అని అంటూ కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి. మీ అందరి కోసం మీరు కోరినట్లుగానే మంచి పాట ప్రసారం చేస్తాం. వింటూ ఉండండి. ఆయుధం చిత్రం నుంచి ఏదైనా పాటను మా అందరి కోసం ప్రసారం చేయండి అని అంటూ ఒక శ్రోత కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి. మీరు కోరినట్లుగానే ఆయుధం చిత్రంలోని పాటను ప్రసారం చేస్తాం. వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఉన్నారు. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో నేను మీ మేరీ సుచిత. మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. సింహపురి ఆకాశవాణి సిబ్బంది వారికి నమస్కారాలతో గుడ్ ఈవినింగ్. మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్, యశ్వంత్ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత పంపించారు, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో హలో బిరుచుల మా కోసం ఏదైనా మంచి చిత్రం నుంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజు కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, మీకోసం మంచి పాట ప్రసారం చేస్తాను. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. హాయ్, హలో, నమస్తే. సింహపురి ఎఫ్ఎం ఆర్చే గారికి శుభ సాయంత్రం. నేను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య. వాట్సాప్ చేయడం ఏమనగా చెప్పండి. ఈరోజు మాకు నీ స్నేహం మూవీ నుంచి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముందుట ఈ రెండు ఆత్మలు కలిసి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. ఈ పాటను కోరుతున్న వారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు మా కుటుంబ సభ్యులందరి కోసం వినిపించండి మేడం అనంటూ కోరుతున్నారు. అలాగే మా ఫ్రెండ్స్ కోసం కూడా ప్రసారం చేయండి అంటూ ఉన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాష, వారి కుటుంబ సభ్యులు, మిగతా రేడియో శ్రోతలు, మిత్రులు అందరూ కలిసి అడుగుతూ ఉన్నారు. మ్యామ్, ఈ పాట వినిపించండి. ఈరోజు మన నెల్లూరు రొట్టెల పండుగ పాలెం పోలయ్య గారు వచ్చిన సందర్భంగా మా ఫ్రెండ్స్ కోసం కూడా ఈ పాట ప్రసారం చేయండి అంటూ థ్యాంక్ యూ అని చెప్తూ రాసుకొచ్చారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం కూడా మీరు కోరినట్లుగానే మీ స్నేహ చిత్రంలోని అద్భుతమైన పాట ఆర్పి పట్నాయక్, రాజేష్ కానల్లో సూపర్ హిట్ సాంగ్ ఇప్పుడు వినండి.

ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. సమయం 8:30 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల ఇండో పసిఫిక్ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యకుడు ప్రభువో సుబియాంటో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఇండోనేషియా ప్రజలు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ భారతీయ ఇండోనేషియా సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు. 2018లో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన తర్వాత భారత ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి. అలాగే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియాలో తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యకుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపి భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నారు. సాంస్కృతిక చారిత్రక నగరమైన యోగ్యకార్తాలో కూడా పర్యటించి అక్కడి ప్రంబనాన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. జకార్తాలో నరేంద్ర మోదీ ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకి ఈరోజు నివాళులు అర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక విశిష్ట విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాత అని భారతదేశ విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రస్థానంలో చెరగని ముద్ర వేశారని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడని, దేశానికి అంకితమైన దూరదృష్టిగల నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేయడంలో ఆయన ఆలోచన విధానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: पूरे देश के मेरे युवा साथियों से कहूंगा, डॉक्टर मुखर्जी ने एक भारत के लिए अपना जीवन समर्पित किया. हम सबको श्रेष्ठ भारत के लिए जीना है. हमें मिलकर विकसित भारत का संकल्प सिद्ध करना है. हमें देश को आत्मनिर्भर बनाना है. इसी आह्वान के साथ एक बार फिर से मैं डॉक्टर मुखर्जी को नमन करता हूं.
0: శ్యామాప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ ఐక్యతను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, జాతీయ సమైక్యత సాధనకు అంకితం చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ పోస్టులో వివరించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ది అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సహకార మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు. ఈ రంగంతో అనుసంధానమైన 30 కోట్ల మంది ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న 850,000కు పైగా సహకార సంస్థలకు ఈరోజు ఎంతో శుభప్రదమైనదని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: 8,58,000 सहकारी समितियां और 32 करोड़ सदस्य एक साथ एक डेटा बेस के अंदर आज उपलब्ध है. और इसमें सभी कोऑपरेटिव का ऑडिट का स्टेटस, सभी कोऑपरेटिव का टर्नओवर और एबीसी ग्रेडेशन भी उपलब्ध. आज 50,000 पैक्स यही कार्यक्रम में ई पैक्स के रूप में घोषित हो गए हैं, जिनका पूरा कारोबार इलेक्ट्रॉनिक तरीके से चल.
0: భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాల ప్రాముఖ్యత ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్ వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్ల పురోగతిని ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ కొత్త ఆర్థిక అవకాశాలను అందిస్తాయని, అలాగే సమతుల్య ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహించడంతో పాటు దేశీయంగా లాజిస్టిక్స్ లో పోటీతత్వాన్ని పెంచుతాయని చెప్పారు. ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న పలు కీలక సవాళ్లను సమీక్షించిన ఆయన, సంబంధిత భాగస్వాములందరూ అడ్డంకులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఈ ఏడాది ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర కోసం 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు సజావుగా అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓణం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ కరాయీ గయీ. ఔర్ ఆనే వాలే సమయ మే టు మై ఫ్రెండ్స్ ఇన్ కేరళా ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు దట్ వి విల్ బి రన్నింగ్ మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్స్ డ్యూరింగ్ ది ఓనం ఫెస్టివల్.
0: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం

0: గౌహాటిలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గర్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, అందువల్ల మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీఫండ్ కోసం బ్యాంకు ఖాతా వివరాలను అందజేసే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రేపటి వరకు పొడిగించింది. ఖాతా వివరాలను ధృవీకరించిన అభ్యర్థులకు ఇప్పటికే రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైందని ఎన్టీఏ తెలిపింది. ఇప్పటివరకు కేవలం 8,29,510 మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేయడం జరిగిందని పేర్కొంది. విశ్వవిద్యాలయాలు కళాశాలల కోసం నిర్వహించిన 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2024-25 బహుమతి ప్రదానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విశ్వవిద్యాలయాలు కళాశాలల విద్యార్థులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేక్వాల్ బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలో కాశ్మీర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించారు. పార్లమెంటరీ విధానాలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంత్రిత్వ శాఖ గత 29 ఏళ్లుగా యువ పార్లమెంటు పోటీలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 51 విశ్వవిద్యాలయాలు కళాశాలల భాగస్వామ్యంతో 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ జరిగింది. రానున్న 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఏ ఆకాశవాణి విజయవాడ హై ప్రస్తుత హై హిందీ కార్యక్రమ గజరా. ఆజ్ కే ఇస్ కార్యక్రమ్ మే హమ్ ఆప్కే లియే లేకర్ ఆయే డాక్టర్ వి యశోధరా కీ వార్తా, షేఖ్ హుమయూన్ భాషా కీ కవితాయే ఔర్ శ్రీమతి కే జయప్రదా రెడ్డి కీ కహాని భీ సునాయేంగే. ఆయే కార్యక్రమ కా ఆరంభ కర్తే హై డాక్టర్ వి యశోధరా జీ కీ వార్తా. శీర్షక్ హై చంద్రధర్ శర్మ గులేరీ, ఏక్ మహాన్ విద్వాన్ ఔర్ సాహిత్యకార్.
2: హిందీ సాహిత్య కే ఇతిహాస్ మే చంద్రధర్ శర్మ గులేరీ కా నామ్ అత్యంత సమ్మాన్ ఔర్ గౌరవ్ కే సాథ్ లియా జాతా హై. వే ఏక్ మహాన్ విద్వాన్ ఔర్ సాహిత్యకార్ హై. ఉన్కా నామ్ హిందీ కహానీ కే ఇతిహాస్ మే స్వర్ణాక్షరం మే లిఖా గయా హై. వే కేవల్ ఏక్ శ్రేష్ఠ సాహిత్యకార్ హీ నహీ బల్కి ఇతిహాస్, సంస్కృతి, పురాతత్వ, భాషా విజ్ఞాన్ ఔర్ దర్శన్ కే అద్భుత జ్ఞాతా భీ తే. यद्यपि उनका साहित्यिक जीवन अपेक्षाकृत छोटा था और उनकी रचनाओं की संख्या भी अधिक नहीं है, फिर भी उन्होंने हिंदी साहित्य को जो दिशा प्रदान की वह अमूल्य है. विशेष रूप से उनकी कहानी, उसने कहा था, हिंदी की सर्वश्रेष्ठ कहानियों में गिनी जाती है और आधुनिक हिंदी कहानी की आधारशिला मानी जाती है. उन्होंने भारतीय ज्ञान परंपरा और आधुनिक चिंतन के बीच सेतु का कार्य किया. उनका व्यक्तित्व बहुआयामी था और उनकी विद्वत्ता का प्रभाव साहित्य, इतिहास तथा भाषा अध्ययन के क्षेत्र में स्पष्ट दिखाई देता है. चंद्रधर शर्मा गुलेरी का जन्म 7 जुलाई 1883 को जयपुर में हुआ था. उनके परिवार का मूल निवास हिमाचल प्रदेश के कांगड़ा क्षेत्र के गुलेर नामक स्थान में था, जिसके कारण उनके नाम के साथ गुलेरी उपनाम पड़ा. उनका परिवार विद्या और संस्कृत अध्ययन के लिए प्रसिद्ध था. उनके पिता पंडित शिवराम शर्मा

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ముందుగా ముద్దు మాము ఎలాగు చెలంగెనో సూర్యకాంతం రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి వింటారు.

కార్యక్రమంలో తర్వాత సరస్వతి నమోస్తుతే సరస్వతి రాగం రూపకతాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. కార్యక్రమంలో ఇప్పుడు రామబాణ త్రాణ సావేరి రాగం ఆతితాళం త్యాగరాజస్వామి కృతి.

కార్యక్రమంలో చివరిగా స్మరవారం వారం బహుదారి రాగం ఆదితాళం శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: समता स्थल इन न्यू दिल्ली लोकसभा स्पीकर ओम बिरला यूनियन मिनिस्टर फॉर सोशल जस्टिस एंड एम्पावरमेंट वीरेंद्र कुमार फॉर्मर लोकसभा स्पीकर मीरा कुमार मिनिस्टर ऑफ स्टेट बीएल वर्मा मेंबर्स ऑफ पार्लियामेंट सीनियर ऑफिशियल्स एंड अदर डिग्निटरीज पेड फ्लोरल ट्रिब्यूट्स In Jharkhand, continuous rainfall has disrupted normal life across several districts. The department has issued a yellow alert for heavy rain, strong winds and lightning over the next 2 days. Widespread heavy rainfall has lashed Gujarat over the past 24 hours, disrupting normal life in the Saurashtra and South Gujarat regions. In FIFA World Cup, Portugal will take on Spain in a round of 16 match at Arlington in US tonight. In another round of 16 match, co-host US will face Belgium in Seattle tomorrow morning. England, Norway, Morocco and France have already entered the quarterfinals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.